ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 MHz పై ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 2వ రోజు, క్రీస్తు శకం 2026 మే నెల 23వ తేదీ శనివారం. నిలయంలో సమయం 5:58 దాటి 40 సెకండ్లు. మనశ్శాంతిగా ఉండాలి అంటే ఏది ఎక్కువ తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడా నా సొంతం అనే భావన ఉండకూడదు అన్నారు స్వామి వివేకానంద. శ్రోతలందరికీ శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఉత్తిష్ట కమలాకాంతైలోక్యం మంగళం కురు మాతః సమస్త జగతాం మధుకైటవారే.

స్వాదిన్ పరస్పద తపోధన రామచంద్ర శేషాంశ రామయతు నందన కల్కిరూప శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం ఏలారవంగ ఘనసార సుగంధ తీర్థం దివ్యం విజత్సరితి హేమ ఘటేషు పూర్ణం ధృత్వా

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శుభాసితం వింటారు సమర్పణ శ్రీ ఆర్ఏ పద్మనాభరావు.
1: మీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీ గురించి చెబుతానని ఒక ఆర్యోక్తి ఉంది. మన నిత్యం సంచరించే స్నేహితులు వ్యక్తులు మనపై అమిత ప్రభావాన్ని చూపుతారు. సాధు సజ్జనుల గోష్ఠి పరమార్థానికి సన్నిహితం చేస్తుంది. సత్యసూక్తి ఘటించు ధీజడిమమంచు గౌరవమసంగు జనులకు కలుషమడచు కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి చేయు సాధు సంగంబు సకలార్థ సాధనంబు. అందువల్ల మనం సజ్జన సాంగత్యాన్ని కోరుకోవాలి, మంచి మిత్రుల్ని ఎంచుకోవాలి. చేతి వేళలో చూపుడు వేలు ఇతరుల లోపాలను ఎత్తిచూపటానికే ఉపయోగపడుతుంది, మిగిలిన నాలుగు వేళ్లు తన వైపు తిరిగి ఉన్నాయని మరవకూడదు. అలానే ఇతరులను నిందించటానికి వారిలో తప్పులు వెతకటానికి నాలుకను ఉపయోగిస్తారు. అన్నమయ్య అంటాడు, ఎక్కువ ఎదిటి పాపాలించి నిందించేటి నిక్కపు నాలుక తానే నిందితము, ఒక్కటై ఎదిటి పుణ్యాలు గడించి ఘనమంటే తక్కిన పుణ్యపు జిహ్వ తాను ఘనమే. ఎదుటి వారిలో లోపాలను అనటం మానుకుంటే చిత్తశాంతి లభిస్తుంది. సాధు సజ్జన గోష్ఠి లభించటం దుర్లభం. ఈ లోకంలో మూడు దుర్లభాలు అని శంకర భగవత్పాదులు వివేక చూడామణిలో అంటారు. మొదటిది మనుష్యత్వం, రెండవది ముముక్షత్వం, మూడవది మహాపురుషులను ఆశ్రయించటం. దైవానుగ్రహం ఉంటే మూడు లభిస్తాయి. దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయః. మానవీయ లక్షణాలు మనం అలవర్చుకోవాలి. నియమబద్ధమైన జీవితం ఏనాటి నుండి ప్రారంభమవుతుందో ఆనాడే నిజమైన మానవత్వం ప్రారంభం అన్నారు మలయాళ సద్గురుస్వాముల వారు. మనుషుల్లో ఎన్నో రకాల మనస్తత్వాలు, మంచివారు చెడ్డవారు అని రెండు విభాగాలుగా చెప్పుకోవచ్చు. ఉత్తమ ధర్మాలను ఆచరించి మానవీయ విలువల్ని పెంచుకొని పంచుకొని జీవించటం అవసరం. లోకంలో బతికినంతకాలం మానవత్వానికి అర్థం తెలిసి బ్రతికి సుకుణ సంపదతో జీవిస్తే

0: వారు మరణించిన తర్వాత కూడా జీవించి ఉంటారు. దానగుణం మనం అలవరుచుకోవాలి, అది స్వతసిద్ధం. విద్యాశ్చతుర్యో సాధ్యాస్యు జన్మన సహసంభవ గాంధర్వంచ కవిత్వంచ శివరత్వంచ దానశీలత. సుమధుర కంఠం, కవిత్వ రచనాశక్తి, శూరత్వం, దానశీలత అనే నాలుగు గుణాలు స్వతసిద్ధంగా రావాలి. ఒకరిని చూసి నేర్చుకోవటం అవి కష్టసాధ్యం. దానములను జేయ ధర చేతులాడక బహుధనంబు గుర్చి పాతిపెట్టి తుదను దండుగనిడి మొదలేచుడు నరుడు అన్నాడు వేమన. దాన ధర్మాలు జీవితమంతా చేయకుండా కూడబెట్టిన సొమ్ము పరులపాలవుతుంది. దానం చేయనివాడు అలా నాశనమవుతాడు. దానం చేసి కీర్తిని కొనుక్కోవటం లక్ష్యం కాకూడదు. దానగుణం అసలే లేనివాడు దాత పక్కన సంచరిస్తూ ఉంటే దాతను కూడా తనవలే లోభిరి చేయగలడు. ఇచ్చువాని వద్ద ఈనివాడుండిన చచ్చుగాని ఈవి సాగనీయుడు కల్పతరువు క్రింద గచ్చ చెట్టున్నట్లు అంటాడు వేమన. దానమడుగునతడు ధరలోననధముండు దానమడుగని అతడు దైవసముడు దానమీనివాడు ధన్యుండుగాడయా అని వేమన దాతృత్వ మహిమను కొనియాడాడు.
1: మీరింతవరకు శుభాసితం విన్నారు. సమర్పణ శ్రీ ఆర్ఏ పద్మనాభరావు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతు సమాచారం.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 8.85 కోట్ల పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించండి.
3: పత్తి సాగు వివరాల గురించి తెలుసుకుంటారు. తెల్ల బంగారంగా పిలువబడే ప్రత్తి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పండించే ఒక ప్రధానమైన పంట. ఈ పంట సుమారు 12.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ 48 లక్షల బేళ్ల ఉత్పత్తి, ఇంకా హెక్టార్కు 653 కిలోల దూది ఉత్పాదకతను ఇస్తూ ఉన్నది. మన దేశంలో మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ప్రత్తి సాగు విస్తీర్ణం ఇంకా ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉండి జాతీయ ఉత్పత్తిలో ముఖ్య భూమికను పోషిస్తోంది. ప్రపంచంలోని ప్రతిని పండించే దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో, ఉత్పత్తి ఇంకా ఎగుమతులలో 2వ స్థానంలో ఉంది. స్థూలంగా మన దేశంలో ప్రత్తి సుమారు 105 లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతూ సుమారుగా 350 లక్షల బేళ్ల ఉత్పత్తిని, ఇంకా సరాసరిన హెక్టారుకు 568 కిలోల దూది ఉత్పాదకతను ఇస్తూ ఉన్నది. దీనికి అనువైన నేలల విషయానికి వస్తే ప్రత్తి సాగుకు లోతైన నల్లరేగడి భూములు అనుకూలం. నీటి వసతి గల మధ్యస్థ భూములలో కూడా ప్రత్తి పంటను సాగు చేసుకోవచ్చు. ఇసుక నేలలు ఇంకా తేలికపాటి చల్కా భూములు ప్రత్తి సాగుకు వర్షాధారంగా అనుకూలం కావు. విభజన సూచిక 6 నుండి 8 గల భూములలో ప్రత్తి పంటను సాగు చేసుకోవచ్చు. పంట కాలాలు ఇంకా అనుకూలమైన సమయం విషయానికి వస్తే ప్రతి సాధారణంగా ఏకవార్షిక పంట. ఇది ఖరీఫ్ సాగుకు అనుకూలమైన పంట. పంట కాలం దాదాపు 7 నుండి 8 నెలలు. దీనిని జూన్ జులై నెలలో విత్తుకోవచ్చు. వర్షాధారంగా జూలై 20 తర్వాత ప్రత్తిని విత్తితే దిగుబడులు బాగా తగ్గుతాయి. నీటి వసతి ఉన్న చోట ప్రత్తిని మే చివర లేదా జూన్ మొదటి పక్షంలో విత్తుకుంటే దిగుబడులు బాగా వస్తాయి. తొలకరిలో కనీసం 60 మిల్లీమీటర్ల వర్షం కురిసిన తర్వాత మంచి తేమలో ప్రత్తిని విత్తుకుంటే భూమిలో వేడి తగ్గి మొలక శాతం బాగుంటుంది. ఇక అనువైన రకాల విషయానికి వస్తే ప్రత్తి సాగులో రైతాంగం అంతా కూడా కాయతొలుచు పురుగులను తట్టుకుంటుంది.

0: అనే బీటీ హైబ్రిడ్లనే వాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రైవేటు కంపెనీలకు చెందిన వంగడాలే కాబట్టి రైతులు తమ ప్రాంతానికి అనువైన వంగడాలను ఆయా ప్రాంతాలలో వాటి దిగుబడులను ఇంకా సామర్థ్యాన్ని బట్టి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. వర్షాధారంగా సాగు చేస్తున్నప్పుడు తొందరగా పూతకు కాతకు వచ్చే మధ్యస్థ ఇంకా చిన్న కాయ సైజు వంగడాలను లేదా రకాలను ఎంపిక చేసుకోవాలి. నీటి వసతి ఉన్న చోట సాగుకు కొంచెం ఆలస్యంగా పూత కాతకు వచ్చే మధ్యస్థ లేదా పెద్దకాయ సైజు రకాలను ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. వర్షాధారంగా తక్కువ పెట్టుబడితో సాగు చేయాలనుకున్నప్పుడు మంచి సూటి రకాలను విత్తన లభ్యతను బట్టి విత్తనాలను ఎంపిక చేసుకోవచ్చు. నరసింహ శ్రీరామ WGCV 48 WGCV 79 ADB 39 ఇలాంటి రకాలు అనుకూలమైనవిగా చెప్పుకోవచ్చు. ఇటీవల వర్షాధారంగా ప్రతిలో సుస్థిరమైన లేదా అధిక దిగుబడులు సాధించటానికి అందుబాటులోకి వచ్చిన అధిక సాంద్రత కలిగిన ప్రతి సాగులో కూడా రైతులు కంపెనీ వారు అందజేస్తున్న స్వల్పకాలిక బీటీ హైబ్రిడ్ల విత్తనాన్నే వాడుతూ ఉన్నారు. ఇవే కాకుండా వరంగల్ ఇంకా ఆదిలాబాద్ పరిశోధన స్థానాలలో తయారైన WGCV 48 WGCV 79 ఇంకా ADB 39 అనే సూటి రకాలు అన్ని ప్రాంతాలకు వర్షాధారంగా నీటి పారుదల క్రింద సాగుకు అధిక సాంద్రత ప్రతి సాగుకు అనువైన రకాలుగా గుర్తింపబడ్డాయి.
1: పత్తి సాగుకు అనువైన రకాల గురించి మీరు ఈనాటి రైతు సమాచారం కార్యక్రమంలో విన్నారు.
2: యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 8.85 కోట్ల పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాలు గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
1: ఆకాశవాణి కొత్త ఉడిన కేంద్రం.

ఇది ప్రసార వివరాల సమయం. 100.1 మెగాహెర్ట్జ్ పై ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఏడు గంటలకు ఉదయం జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడతాయి. 7:15 రేడియో తరంగాల మార్గ నిర్దేశకుడు మార్కోని ప్రత్యేక కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొల్పాక శంకరారావు, వ్యాఖ్యానం శ్రీమతులు ఎం స్వప్న, ఎస్ స్వాతి, విశ్రుతి. 7:45 జిల్లాలో గత వారం సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీ డి రవీందర్. 8:00 సమాచార ప్రభాత్ హిందీలోను, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. 8:35 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట రికార్డెడ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొల్పాక శంకరారావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. 9:30 ఏకచిత్రగానం ప్రసారమవుతుంది. ఇక ఈ ఉదయం 10:03 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి ప్రయాణంలో కొత్తగూడెం ఎఫ్ఎం కార్యక్రమాలు గురించిన వివరాలను తెలుసుకుంటారు. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 12:00 హిందీలో, 12:05 ఆంగ్లం వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలీ. 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం వింటారు. మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడతాయి. 12:40 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక మధ్యాహ్నం 1:50 ఉర్దుల వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దుపాహార సమాచార్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 కిన్నెరలారి శ్రోతలు ఉత్తరాల ద్వారా కూరిన చిత్రగీతాల కార్యక్రమం వింటారు. 3:30 ఏక చిత్రగణం ప్రసారం.

ఇక సాయంత్రం 4 గంటలకు చిత్రగీతాలను వినవచ్చును. సాయంత్రం 6 గంటలకు హిందీలో, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లం వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ఉంటాయి. 6 గంటల 35 నిమిషాలకు చిత్రగీతాలను వినవచ్చును. 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7 గంటల 15 నిమిషాలకు ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమంలో కలుపు నిర్మూలన యాజమాన్య రూపకం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొల్పాక శంకరారావు. 7 గంటల 45 నిమిషాలకు కిన్నెర లారీ. 8 గంటల 45 నిమిషాలకు సమాచార సంధ్య. 9 గంటలకు న్యూస్8 9. 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. రాత్రి 9 గంటల 30 నిమిషాలకు మధురిమ ఆపద మధుర గీతాలు చిత్రగీతాలను వినవచ్చును. రాత్రి 10 గంటలకు అఖిల భారత సంగీత సభ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఇప్పుడు ఒక మంచి మాట విందాం. నీకు లక్ష్యం ఉండటమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి అన్నారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:44 దాటి 31 సెకండ్లు. 6:45కు ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6:55కు సంస్కృతం వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. రాష్టంలో ఎకో టూరిజం అభివృద్దికి విస్తృత అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట ఆర్థిక పురోగతికి అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో అటవీశాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ త్వరలో చేపట్టే 2 కోట్ల 50 లక్షల విత్తన బంతుల పంపిణీ కార్యక్రమం విజయవంతమయ్యేలా చూడాలన్నారు. వచ్చే నెలలో విత్తన బంతులను సిద్దం చేసి జులై ఆగస్టు నెలల్లో పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉద్యోగుల నుంచి స్వచ్ఛంద సంస్థల వరకు అందరినీ భాగస్వాములు చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఎర్రన్న క్రీడా ఉత్సవం కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నగరంలో నిర్వహిస్తున్న ఎంపీ కప్ 2026 క్రికెట్ టోర్నమెంటును ఆయన నిన్న ప్రారంభించారు. అంతకుముందు టోర్నీ లోగోను ఆవిష్కరించిన మంత్రి యువత పెద్ద ఎత్తున పోటీల్లో పాల్గొనాలని కోరారు. టోర్నీ ప్రారంభోత్సవంలో భాగంగా నిర్వహించిన స్నేహపూర్వక మ్యాచ్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శాసనసభ్యులు

0: జి శంకర్ తదితరులతో కలిసి క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: శ్రీకాకుళం కార్పొరేషన్ లో ఎర్రన్న క్రీడా ఉత్సవం ఎంపీ బాక్స్ క్రికెట్ కప్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం కూడా క్రీడా అనేది ఒక కంటిన్యూస్ యాక్టివిటీగా ప్రతిరోజు ఉండాలి. ఒక ఫిట్ ఇండియా ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారో ఆ ఫిట్ ఇండియాని మనం సాధించాలి అని అంటే, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి క్రీడా కార్యక్రమంలో పాల్గొనాలి. దాన్ని మోటివేట్ చేయడానికే ప్రత్యేకంగా ఈ యొక్క బాక్స్ క్రికెట్ కప్ అనేది కూడా పెట్టడం జరిగింది.
0: రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్దికి విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇందుకు అటవీశాఖ, పర్యాటక శాఖ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్టంలోని అద్భుతమైన సందర్శనీయ ప్రాంతాలను గుర్తించేందుకు సంబంధిత శాఖల అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. సుమారు 200 పర్యాటక ప్రాంతాలను గుర్తించి అక్కడ ఉన్న సౌకర్యాలు, వసతులు, అభివృద్ది అవకాశాలపై సమగ్ర వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి 5 రోజుల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను కోరారు. పర్యాటకుల భద్రత అత్యంత ముఖ్యమని పేర్కొన్న ఆయన, ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు పూర్తి రక్షణ కల్పించేందుకు పర్యాటక పోలీసు వ్యవస్థను తీసుకురావాలని ప్రతిపాదించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అనంతపురం కలెక్టరేట్లో ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, నూతన ఇసుక పాలసీతో ఇసుకను ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. అనంతపురం జిల్లాలో 3 లక్షల టన్నుల ఇసుకను ప్రజలకు అందించామని మంత్రి పేర్కొంటూ,
2: ప్రీ శాండ్ పాలసీలో ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని ఒక పైసా కూడా ఇందులోంచి తీసుకునే పరిస్థితి లేకుండా కేవలం ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఇంటికి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశాం. అనంతపురం జిల్లాలో 3 లక్షల టన్నులు శాండ్ని సప్లై చేయడం జరిగింది. అంటే దగ్గర దగ్గర 30 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదాయం రాకపోయినా ప్రజలకి అందుబాటులో ఉండాలనే విధంగా శాండ్ పాలసీ అమలు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రీచెస్ను ఓపెన్ చేస్తున్నాం. కలెక్టర్స్ ఆధ్వర్యంలో డేలెస్ కమిటీస్ ఏర్పాటు చేసి వాటి ద్వారానే మొత్తం మానిటర్ చేస్తా ఉన్నాం.
0: రాష్ట్ర ఆర్థిక పురోగతిని పరుగులు పెట్టించేందుకు ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆదాయ వనరుల సమీకరణ మంత్రివర్గ ఉప సంఘం సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమకుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు కృషి చేయాలన్నారు. అందుబాటులో ఉన్న అన్ని రకాల ఆదాయ వనరులను పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోవాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సంజీవని కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు అమరావతి క్యాంపు ఆఫీసు నుంచి బయలుదేరి చిత్తూరు జిల్లాలోని యాదమర్రి మండలం కండ్రిక గ్రామంలో ప్రజావేదికలో పాల్గొంటారు. అనంతరం సంతగేటు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకుంటారు. మధ్యాహ్నం టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం అమరావతికి చేరుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకు చేరుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం పట్టణంలో వేద పాఠశాల నిర్మాణంతో పాటు ఆలయాభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు సాయంత్రం మంత్రివర్గ సమావేశం జరగనుంది. వచ్చే నెల 2వ తేదీన రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా నూతన సంక్షేమ కార్యక్రమాలు, పథకాల ప్రారంభంపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. పలు ఇతర అంశాలపైన ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800

0: 800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. విద్య వైద్య రంగాల్లో అభివృద్ది సాధించినప్పుడే వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యం సాకారమవుతుందని 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను అభివృద్దిలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అమలాపురంలోని కలెక్టరేట్లో అధికారులతో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. అనంతరం దినకర్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: విద్య వైద్యం అనేటటువంటిది వికసిత భారత్కి స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో అత్యంత కీలకము. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయం స్వర్ణాంధ్ర ఏదైతే ఉందో దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్ లో భాగస్వామ్యం చేయటం, దానికి విద్యా వైద్య రంగాలు అనేటటువంటిది వాటి ప్రగతి చాలా కీలకం. ఏదైనా ఒక ప్రాంతం యొక్క మానవ వనరుల అభివృద్ధి అనేది విద్యతోటి మాత్రమే సాధ్యం.
0: వాతావరణం. రాష్టంలో ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశముందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలవరం, కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందన్నారు. ప్రజలు మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని సూచించారు. రాష్టంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. రాష్టంలో ఎకో టూరిజం అభివృద్దికి విస్తృత అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట ఆర్థిక పురోగతికి అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచక పునీత త్రిపాఠి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తథా సైప్రస్ దేశస్య రాష్ట్రపతిః నికోస్ క్రిస్టోడోలైట్స్ ఇత్యేషశ్చ ఆతంకవాదం నివారణాయ బహుపక్షీయ ప్రయాసానాం సుదృఢీకరణాయ తథా సంయుక్త రాష్ట్రసంఘస్య సంరచనాంతర్గతం అంతారాష్ట్రీయ ఆతంకవాదస్య విషయే సమగ్ర సమ్మేళనం శీఘ్రమేవ అంతమీకృత్య స్వీకర్తుం ఆహూతవంతౌ. ह्यः नवदिल्ल्याम् उभयोः नेत्रोः मध्ये वार्तायाः अनन्तरं प्रदत्ते संयुक्त वक्तव्ये उभौ पक्षौ संयुक्त राष्ट्रसंघे तथा यूरोपीय संघे च निर्दिष्टानाम् आतंकवादिनाम् आतंकिसंघटनानां च विरुद्धम् अपि च संयुक्त राष्ट्रसंघस्य सुरक्षा परिषद् प्रतिबन्ध समित्याः अन्तर्गतं सूचीबद्धानां 67,200+ यावत् आतंकिसंघटनानां विरुद्धं प्रबलं समन्वितं च कार्याचरणाय आग्रहं कृतवन्तौ.
3: आज हमने साइबर सिक्योरिटी, मैरिटाइम सिक्योरिटी और काउंटर टेररिज्म सहयोग को भी और मजबूत करने का निर्णय लिया है. इतना ही नहीं, हम इंडो पैसिफिक ओशन इनिशिएटिव और इंडिया मिडल ईस्ट यूरोप इकोनॉमिक कॉरिडोर जैसे महत्वपूर्ण पहलों से कनेक्टिविटी सुनिश्चित करने के लिए भी साथ मिलकर काम करेंगे.
2: उभौ पक्षौ साइबर सुरक्षायाम् अपि च उदयोन्मुख प्रौद्योगिक्यां विशेषावधानेन सह रक्षा उद्योगयोः मध्ये सहयोगेन सह रक्षा सुरक्षा सहकारं सुदृढीकरणेऽपि सहमतौ अभवताम्. अस्मिन् सन्दर्भे साइप्रस डिफेंस एंड स्पेस इंडस्ट्रीज क्लस्टर तथा सोसाइटी ऑफ इंडियन डिफेंस मैन्युफैक्चरर्स इत्येतयोः मध्ये संधिपत्रे हस्ता

0: अक्षरं जातम्। प्रधानमन्त्री श्रीनरेन्द्रमोदी अद्य एकोनविंशतितमे रोजगार मेलायां विविध प्रशासकीय विभागेषु संस्थासु च नवनियुक्तानां यूनां कृते 51,000+ नियुक्तिपत्राणां वितरणं वीडियो कॉन्फ्रेंसिंग इति आभासीय माध्यमेन करिष्यति। अमेरिकादेशस्य विदेश सचिवः मार्को रूबियो इत्येषः अद्य भारतस्य चतुर्दिवसीय यात्रायां कोलकातानगरम् आगमिष्यति। इदं तस्य प्रथमं भारत पर्यटनं भविष्यति। कोलकातानगरे प्रवासावधौ श्रीरूबियो वर्येण मदर टेरेसा वर्यायाः समाधिस्थले श्रद्धाञ्जलिः अर्पणस्य अपेक्षा अस्ति। सः विक्टोरिया स्मारकमपि द्रष्टुं शक्नोति। पश्चात् अमेरिकादेशस्य विदेश सचिवः नवदिल्ल्यां प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना सह मेलनं विधास्यति। श्वः श्रीरूबियो राष्ट्रिय राजधान्यां विदेशमन्त्रिणा एस जयशंकरेण सह वार्तालापं करिष्यति। सः अमेरिकादेशस्य दूतावासस्य स्वातन्त्र्यदिवसोपलक्ष्ये आयोजिते कार्यक्रमेऽपि भागं ग्रहीष्यति। सोमवासरे श्रीरूबियो वर्यः आगरा जयपुर नगरयोः भ्रमणं करिष्यति। तत्पश्चात् मंगलवासरे भारते आयोजिते क्वाड विदेशमन्त्रिणां सभायां भागं ग्रहीतुं नवदिल्ल्यां प्रत्यागमिष्यति। भारत ऋतु विभागेन अद्य पूर्वीय मध्य प्रदेशे पूर्वीय उत्तर प्रदेशे विदर्भे च तीव्रतर उष्ण तरंगस्य स्थित्यै रक्तवर्णीया संचेतना प्रसारितास्ति। अद्य दिल्ली हरियाणा पंजाब चंडीगढ़ राजस्थान बिहार छत्तीसगढ़ झारखंड ओडिशा इत्येतेषु प्रदेशेषु उष्ण तरंगस्य स्थित्यां आईएमडी विभागेन नारंगवर्णीया संचेतना प्रदत्ता अस्ति। तटीये आंध्रप्रदेशे तेलंगानायां पश्चिम मध्य प्रदेशे पश्चिम उत्तर प्रदेशे च अद्य दिने तथैव स्थितिः भविष्यति। अद्य दिल्ल्यां अधिकतमं तापमानं 45 डिग्री सेल्सियस यावत् न्यूनतम तापमानं 27 डिग्री सेल्सियस यावत् भवितुं शक्नोति। अन्त्यक्रीडा वार्तायां आईपीएल क्रिकेट क्रीडायां सनराइजर्स हैदराबाद दलेन हैदराबादे रॉयल चैलेंजर्स बेंगलुरु दलं 55 धावनांकैः पराजितम्। अद्य सायं 7:30 लखनऊ नगरे पंजाब किंग्स लखनऊ सुपर जायंट्स दलयोः मध्ये क्रीडा भविष्यति। इति वार्ताः।
1: आकाशवाणी మంచిర్యాల జిల్లా సమగ్ర నివేదికను వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ ఎల్ శ్రీనివాస్.
2: కొత్త గనులు కొత్త ఉద్యోగాలు తీసుకొచ్చి సింగరేణికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా మందమరిలోని KK5 గనిలో కార్మికులతో కలిసి గని లోపలికి దిగి కార్మికులు పనిచేసే పని ప్రదేశాలను పరిశీలించి కార్మికులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సింగరేణి సంస్థను పట్టించుకోలేదని ఆరోపించారు. నైపుణ్యాభివృద్ది భాష శిక్షణ వృత్తిపరమైన శిక్షణ ద్వారా స్థానిక యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలు కల్పించడం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ప్రధాన లక్ష్యమని రాష్ట కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి తెలిపారు. జర్మనీలో ఉద్యోగావకాశాల కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు జూన్ 10 నుండి ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు. మంచిర్యాల జిల్లా మందమరిలోని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ లో నిర్వహించిన జర్మనీ జాబ్ ట్రైనింగ్ క్యాంప్ లో మంత్రి పాల్గొని మాట్లాడారు. నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు టామ్కామ్ కు అవసరమైన మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ఇళ్లు అద్దెకిచ్చినా ఇంట్లో పనిలో పెట్టుకున్నా పూర్తి వివరాలు సేకరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. మంచిర్యాలలోని హమాలీవాడలో స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించారు. నంబర్ ప్లేటు పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన 55 మందిని గుర్తించారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ మారథాన్ ఫిజికల్ లిటరసీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన దేశం యువభారత్ దేశమని దేశంలో యువ జనాభా అధికంగా ఉందని తెలిపారు. నో డ్రగ్స్ ఎస్ టు ఎక్సర్సైజ్ నినాదం దిశగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం వైపు అడుగులు వేయాలని ఆరోగ్యం ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని తెలిపారు. నకిలీ పత్తి విత్తనాలు అమ్మినా అక్రమ రవాణా చేసినా

0: పీడీ యాక్ట్ పెడతామని మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. భీమారం, చెన్నూరు మండల కేంద్రాల్లో నకిలీ పత్తి విత్తనాలు అమ్మే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ, రెండు వేర్వేరు కేసుల్లో సుమారు 386 కిలోల ప్రభుత్వ నిషేధిత బీటీ 3 పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. మంచిర్యాల జిల్లాలో డెంగ్యూ వ్యాధి నివారణకు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కీటక జనిత వ్యాధుల నిర్మూలన కోసం ముందస్తు చర్యలు చేపట్టాలని, ఎండాకాలం నుండి వర్షాకాలం ప్రారంభమయ్యే సమయంలో వాతావరణంలో దోమల ద్వారా వచ్చే వ్యాధుల్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని రాష్ట కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి భరోసా ఇచ్చారు. మంచిర్యాల జిల్లా దేవులవాడ గ్రామంలో ఇందిరమ్మ గృహ ప్రవేశ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, జూన్2న 2వ దశ ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా మత్స్య సంపదను అభివృద్ది చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా రాష్ట ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల మేరకు శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం సమీపంలో ఇంటిగ్రేటెడ్ అక్వా పార్కును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు తెలిపారు. దేశంలో మొదటి ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ను గుడిపేటలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. 85 ఎకరాల్లో సుమారు 80 కోట్లకు పైగా నిధులతో ఈ పార్క్ ఏర్పాటవుతున్నట్లు తెలిపారు. అకాల వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం దెబ్బతినకుండా జిల్లాలో గుర్తించిన గోదాములలో నిల్వ చేయడం జరుగుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. చెన్నూరు మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ గోదామును జిల్లా సహకార అధికారి సత్యనారాయణతో కలిసి సందర్శించారు. మంచిర్యాల జిల్లా జన్నారం కవ్వాల్లోని వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వాటికి కావలసిన నీటి వసతి కల్పించి అడవుల నుంచి గ్రామాల్లోకి రాకుండా జాగ్రత్తలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కవ్వాల్ టైగర్ రిజర్వ్డ్ జన్నారం డివిజన్ పరిధిలో సోలార్ పంపు సెట్లను ఏర్పాటు చేశారు.
1: మంచిర్యాల జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ ఎల్ శ్రీనివాస్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 19వ రోజ్గర్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు నియామక పత్రాలను అందజేస్తారు. భారత్ సైప్రస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగాయని రాష్టపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో చేరాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం 19వ రోజ్గర్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన 51,000కు పైగా యువతకు నియామక పత్రాలను అందజేస్తారు. 19వ రోజ్గర్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాలలో జరగనుంది. భారత్లోని అన్ని ప్రాంతాల నుండి ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో చేరనున్నారు. ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి దార్శనికతను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి రోజ్గర్ మేళా ఒక ప్రధానమైన కార్యక్రమంగా నిలుస్తోంది. కాగా ఇప్పటి వరకు జరిగిన 18 రోజ్గర్ మేళాల ద్వారా సుమారు 12 లక్షల మందికి నియామక పత్రాలను అందజేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న రాష్టపతి భవన్లో సైప్రస్ అధ్యకుడు నికోస్ క్రిస్టో డౌలిడెస్ కు స్వాగతం పలికారు. రాష్టపతి భవన్లో విందు కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్టపతి ముర్ము మాట్లాడుతూ భారత్ సైప్రస్ మధ్య నమ్మకం, సద్భావన ఆధారంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగాయని, ఇది భారత్ సైప్రస్ సంబంధాల్లో పెరుగుతున్న పరస్పర విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని ముర్ము చెప్పారు. రక్షణ

0: భద్రత, సాంకేతికత, ఆర్థిక సేవలు, అనుసంధానం, సముద్ర సహకారం వంటి ప్రాధాన్యత రంగాల్లో సహకారం విస్తరించడంతో భారత్ సైప్రస్ సంబంధాలు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాయని రాష్టపతి ముర్ము సంతోషం వ్యక్తం చేశారు. భారత్లోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సైప్రస్ ప్రధాన వనరుల్లో ఒకటిగా కొనసాగుతుందని రాష్టపతి తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యకుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఉగ్రవాద నిర్మూలనకు ఇరు పక్షాల ప్రయత్నాలను బలోపేతం చేయాలని, ఐక్యరాజ్యసమితి ప్రణాళికలో అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని వేగంగా రూపొందించి ఆమోదించాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఇరువురు నాయకుల చర్చల అనంతరం ఒక సంయుక్త ప్రకటనలో 1267 యుఎన్ఎస్సీ ఆంక్షల కమిటీ కింద ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్ గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలన్నిటిపై బలమైన సమన్వయ చర్యలు తీసుకోవాలని నాయకులు నిర్ణయించారు.
1: हम अपने विश्वसनीय संबंधों को एक स्ट्रेटेजिक पार्टनरशिप के रूप में एलिवेट कर रहे हैं. भारत और साइप्रस के बीच यह स्ट्रेटेजिक पार्टनरशिप दोनों देशों के फाइनेंशियल और सर्विसेज हब को जोड़कर कॉमर्स के लिए कैपिटल अनलॉक करेगी, भारतीय कंपनीज के लिए नए अवसर प्रदान करेगी और भारत के तेजी से बढ़ते शिपिंग और मैरिटाइम क्षेत्रों में नया निवेश लेकर आएगी.
0: హింసాత్మక తీవ్రవాదం, రాడికలైజేషన్, ఉగ్రవాదానికి నిధుల సమీకరణ, మనీ లాండరింగ్ను ఎదుర్కోవడానికి, అలాగే ఉగ్రవాద ప్రయోజనాల కోసం అభివృద్ది చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల దుర్వినియోగాన్ని నిరోధించడానికి సహకారం అవసరమని వారు చెప్పారు. సైబర్ భద్రత, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ రక్షణ పరిశ్రమల్లో భద్రతా సహకారాన్ని బలోపేతం చేయాలని ఇరు పక్షాలు అంగీకరించాయి.
1: साइबर सिक्योरिटी, मैरिटाइम सिक्योरिटी और काउंटर टेररिज्म सहयोग को भी और मजबूत करने का निर्णय लिया है. इतना ही नहीं, हम इंडो पैसिफिक ओशन इनिशिएटिव और इंडिया मिडल ईस्ट यूरोप इकोनॉमिक कॉरिडोर जैसे महत्वपूर्ण पहलों से कनेक्टिविटी सुनिश्चित करने के लिए भी साथ मिलकर काम करेंगे.
0: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ రోజు నుంచి 4 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఈ ఉదయం ఆయన కోల్కతాకు చేరుకుని మదర్ థెరిసా సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ఆయన న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. రూబియో రేపు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. న్యూఢిల్లీలోని యుఎస్ ఎంబసీలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన హాజరవుతారు. సోమవారం నాడు ఆయన ఆగ్రా, జైపూర్లలో పర్యటిస్తారు. ఈ నెల 26వ తేదీన భారత్ ఆతిథ్యం ఇస్తున్న క్వాడ్ సిక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మార్కో రూబియో పాల్గొంటారు. ఈ సమావేశంలో ఇండో పెసిఫిక్ భద్రత, ప్రాంతీయ పరిణామాలపై భారత్, అమెరికా, ఆస్టేలియా, జపాన్ దేశాలు చర్చిస్తాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరైన్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని, దేశవ్యాప్తంగా సరఫరాలు స్థిరంగా కొనసాగుతున్నాయని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. భయాందోళనలతో కొనుగోలు చేయవద్దని, వాస్తవ అవసరానికి అనుగుణంగా మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా నిరంతర సరఫరా పర్యవేక్షణ, సమన్వయ పంపిణీల ద్వారా కొన్ని రీటైల్ అవుట్లెట్లలో తాత్కాలికంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం అధిక డిమాండ్ ఉన్న ఈ సమయంలో ప్రజలు బాధ్యతాయుతమైన వినియోగంతో సహకారం అందించాలని మంత్రిత్వ శాఖ కోరింది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పౌరులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో చేరాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులతో ఆయన నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, భూవనరులతో సహా అన్ని సంబంధిత విభాగాలు, సంస్థలు ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలను బలోపేతం చేయాలని, వాటిని మరింత సమర్థవంతంగా, జవాబుదారీగా, బాధ్యతాయుతంగా మార్చాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో పరిపాలనలో కృత్రిమ మీద సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై దృష్టి సారించారు. ఇప్పటికే అమలు చేసిన సంస్కరణలను సంస్కరణల ఉత్సవం స్ఫూర్తితో ప్రచారం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పూణేలో మరో మహిళను అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిపుణురాలిగా నియమించిన మనీషా హవల్దార్ ను నిందితురాలుగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహల్యానగర్లలో 11 మంది నిందితులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి నేరానికి సంబంధించిన పత్రాలతో

0: పాటు ల్యాప్టాప్లు, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ఇదిలా ఉండగా ఇదే కేసులో లాతూర్కు చెందిన మరో ఇద్దరు వైద్యులను కూడా సీబీఐ ప్రశ్నించింది. పీవీ కులకర్ణి ద్వారా ఈ ఇద్దరు తమ పిల్లల కోసం లీకిన ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేశారని సీబీఐ అనుమానిస్తోంది. మౌంట్ ఎవరెస్ట్ శిఖరంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ మొట్టమొదటి మహిళా పర్వతారోహణ బృందాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. అత్యంత కఠినమైన భూభాగం, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ అద్భుతమైన ఘనతను సాధించి దేశం ముందు అనే సూత్రాన్ని ఐటీబీపీ బృందం ప్రతిబింబించిందని సామాజిక మాధ్యమ పోస్టులో అమిత్ షా పేర్కొన్నారు. అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గాబార్డ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన భర్త అబ్రహం విలియమ్స్ కు ఎముకల క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో తాను జూన్ 30వ తేదీ నుండి తన పదవి నుండి తప్పుకోనున్నట్లు గాబార్డ్ తెలియజేశారు. గత 1.5 సంవత్సరాలుగా ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ కు నాయకత్వం వహించే అవకాశం కల్పించినందుకు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ కు గాబార్డ్ కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ అధ్యక్షతన సమాచార ప్రసార సాంకేతికతల ICT రంగంలో సహకారం కోసం టెలికమ్యూనికేషన్ల శాఖ బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ 2వ సమావేశాన్ని 2026 నిర్వహించింది. వర్చువల్గా జరిగిన ఈ సమావేశం డిజిటల్ సాంకేతికతలు, భవిష్యత్ నెట్వర్క్లు, ఆవిష్కరణల వ్యవస్థలు, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, సుస్థిరమైన సమ్మిళిత సామాజిక ఆర్థిక వృద్ది కోసం సామర్థ్య నిర్మాణం వంటి రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి బ్రిక్స్ దేశాల నిబద్ధతను ప్రతిబింబించింది. ICT రంగంలో సహకారాన్ని మరింతగా పెంపొందించడంపై చర్చించడానికి బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులను, సీనియర్ అధికారులను ఈ సమావేశం ఒకచోట చేర్చింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేయగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులే చేసింది. కాగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ పంజాబ్ కింగ్స్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 19వ రోజుగర మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు నియామక పత్రాలు అందజేస్తారు. భారత్ సైప్రస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదగాయని రాష్టపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం
2: అనుమోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ KTPS రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
5: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
6: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేడియో తరంగాలు మార్గదర్శకుడు మార్కొని ప్రత్యేక కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, ఎస్ స్వాతి, బి శృతి. వినండి మార్గదర్శకుడు మార్కొని.
7: రేడియో అంటేనే గుగ్లీ ఎల్మో మార్కొని మనకు గుర్తుకు వస్తారు. ఆయన అసలు పేరు గుగ్లీ ఎల్మో జియోవన్ని మారియా మార్కోని. 1876 ఏప్రిల్ 25లో జన్మించి 1937 జూలై 20న పరమపదించారు. ఇతను ఎలక్ట్రికల్ ఇంజనీర్. సుదూర ప్రాంతాలకు రేడియో ప్రసారాలు పంపుట, రేడియో టెలిగ్రామ్ వ్యవస్థ పితామహుడిగా

ఈయన గుర్తింపు పొందారు. రేడియో యొక్క ఆవిష్కర్త 1909లో కార్ల్ ఫెర్డినాండ్ బ్రాన్తో కలిసి వైర్లెస్ టెలిగ్రాఫ్ అనే అంశంపై భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి తీసుకున్నారు మార్కోని. 1897లో బ్రిటన్లో వైర్లెస్ టెలిగ్రాఫ్ సిగ్నల్ కంపెనీకి వ్యవస్థాపకునిగా ఆయన పనిచేశారు. అతను భౌతిక శాస్త్రవేత్తల ప్రయోగాలను ఆధారంగా చేసుకుని రేడియో అనే కొత్త ఆవిష్కరణ చేసి వ్యాపార రంగంలో ఘనమైన విజయాన్ని సాధించారు. 1929లో మార్కోనిని మార్చీస్ అనే అవార్డుతో విక్టరీ ఇమాన్యుయల్ గౌరవించారు. 1931లో 11వ పోప్ పియాస్ వాటికన్ రేడియోను ఏర్పాటు చేశారు. మార్కోని 1874 ఏప్రిల్ 25లో ఇటలీ దేశంలోని బొలగ్నాలో అన్నీ జేమ్సన్ గుసెప్ మార్కోని దంపతులకు జన్మించారు. మార్కోని బొలగ్నా యందుగల అగస్టో రిగ్గి ల్యాబొరేటరీలో ప్రైవేటుగా చదువుకున్నారు. విద్యార్థి దశలో మార్కోని పరిశోధనల పట్ల మక్కువ చూపించేవారు. అతనికి సోదరుడు ఆల్ఫాన్సో, సవతి సోదరుడు లూగిలు కలిసి ఉండేవారు. మార్కోని, అతని సోదరుడు ఆల్ఫాన్సోలు తమ తల్లితో పాటు బెడ్ఫోర్డ్ పట్టణంలో నివసిస్తూ ఉండేవారు. మార్కోని చిన్నతనంలో పాఠశాలకు హాజరు కాలేదు. ఏ పాఠశాల యందు కూడా ఉన్నత విద్యాభ్యాసం అతను చేయలేదు. దీనికి బదులుగా అతను తన తల్లిదండ్రులచే నియమించబడిన ప్రైవేట్ ఉపాధ్యాయుల నుంచి ఇంట్లో రసాయన శాస్త్రం, గణితం, భౌతిక శాస్త్రాలను నేర్చుకున్నారు. టుస్కానీ లేదా ఫ్లోరెన్స్ ప్రాంతాల వెచ్చని వాతావరణం కోసం అతని కుటుంబం బొలగ్నాను విడిచిపెట్టినప్పుడు శీతాకాలంలో గుగ్లీ ఎల్మీ కోసం అదనపు శిక్షకులను నియమించింది. లివర్నోలోని ఉన్నత పాఠశాలలో పనిచేసినప్పుడు భౌతిక ఉపాధ్యాయుడు ప్రొఫెసర్ విన్సెంచో రోసా ముఖ్యమైన గురువుగా మార్కోని గుర్తించారు. రోసో 17 ఏళ్ల మార్కోనికి భౌతిక దృగ్విషయాల ప్రాథమిక విషయాలను, అలాగే విద్యుత్తుపై కొత్త సిద్ధాంతాలను నేర్పించారు. 18 ఏళ్ల వయసులో అతను తిరిగి బొలగ్నాకు చేరుకున్నారు. అప్పుడు అతనికి హెన్రిచ్ హెరిటేజ్ కనుగొన్న విషయాలపై పరిశోధన చేసిన బొలగ్నా విశ్వవిద్యాలయ భౌతిక శాస్త్రవేత్త అగస్టో రిగీతో పరిచయం ఏర్పడింది. విశ్వవిద్యాలయంలో ఉపన్యాసాలకు హాజరు కావడానికి, విశ్వవిద్యాలయం ప్రయోగశాల గ్రంథాలయాన్ని ఉపయోగించడానికి మార్కోనిని అగస్టో రిగి అనుమతించారు.

యువకునిగా ఉన్న నాటి నుండి మార్కోని విజ్ఞాన శాస్త్రం, విద్యుత్ పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడు. 1890ల ప్రారంభంలో అతను వైర్లెస్ టెలిగ్రఫీ అనే ఆలోచనపై పనిచేయడం ప్రారంభించారు. అంటే ఎలక్ట్రిక్ టెలిగ్రఫీ ఉపయోగించిన వైర్లను కనెక్ట్ చేయకుండా టెలిగ్రాఫ్ సందేశాలను ప్రసారం చేయడం. ఇది కొత్త ఆలోచన కాదు. అనేక మంది పరిశోధకులు, ఆవిష్కర్తలు వైర్లెస్ టెలిగ్రాఫ్ టెక్నాలజీలను విద్యుత్ ప్రసరణ, విద్యుదయస్కాంత ప్రేరణ, ఆప్టికల్ సిగ్నలింగ్ ఉపయోగించి 50 సంవత్సరాలుగా కొత్త వ్యవస్థల కోసం అన్వేషిస్తున్నారు. కాని ఎవరూ సాంకేతికంగా, వాణిజ్యపరంగా విజయవంతం కాలేదు. కొత్త అభివృద్ధి హెన్రిచ్ హెరిటేజ్ నుండి వచ్చింది. అతను 1888లో విద్యుదయస్కాంత వికరణాన్ని ఉత్పత్తి చేయగలవచ్చునని, గుర్తించగలమని నిరూపించారు. అతను విద్యుదయస్కాంత వికరణాలపై పరిశోధనలు చేసి ప్రస్తుతం ఉన్న రేడియో తరంగాలను కనుగొన్నారు. 1894లో హెచ్ మరణానంతరం అతని పరిశోధనలను కొనసాగించి కొత్త ఆవిష్కరణను సృష్టించింది మార్కోని. అతను హెర్చ్ పరిశోధనలను బొలోగ్నా విశ్వవిద్యాలయం భౌతిక శాస్త్రవేత్త ఆగస్టో రిగితో కలిసి కొనసాగించటానికి అనుమతి లభించింది. రేడియో టెలిగ్రాఫీని అభివృద్ధి చేశారు మార్కోని. 20 సంవత్సరాల వయసులో మార్కోని రేడియో తరంగాలలో ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. తన నౌకరు మిగ్నాని సహాయంతో ఇటలీలోని పొంచిటియాలోని విల్లా గ్రిఫోన్ వద్ద తన ఇంటి అటకపై తన సొంత పరికరాలను నిర్మించారు. మార్కోని హెరిటేజ్ అసలు ప్రయోగాలను అభివృద్ధిపరిచారు. రిగి సూచన మేరకు ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త ఎడ్వర్డ్ బ్రాన్లీ

1890 ఫలితాల ఆధారంగా ఒక ప్రారంభ డిటెక్టర్ అయిన కొహరర్ను ఉపయోగించటం ప్రారంభించారు. రేడియో తరంగాలు క్రియాశీలకమైనప్పుడు నిరోధాన్ని మార్చుకునే లార్జ్ చేసిన ప్రయోగాలను ఉపయోగించారు. 1894 వేసవిలో అతను బ్యాటరీ కొహరర్ ఎలక్ట్రిక్ బెల్తో కూడిన తుఫాను అలారంను నిర్మించారు. మెరుపు ద్వారా ఉత్పన్నమయ్యే రేడియో తరంగాలను ఎంచుకున్నప్పుడు అది ఆగిపోయింది. డిసెంబర్ 1894 ఒక రాత్రి మార్కోని తన తల్లికి

మెరుపు ద్వారా ఉత్పన్నమయ్యే రేడియో తరంగాలను ఎంచుకున్నప్పుడు అది ఆగిపోయింది. డిసెంబర్ 1894లో ఒక రాత్రి మార్కోని తన తల్లికి ఒక రేడియో ట్రాన్స్మిటర్ రిసీవర్ను ప్రదర్శించాడు. ఇది ఒక పరిసరాల అమెరికా. ఒక బెంచ్ మీద టెలిగ్రాఫిక్ బటన్ను నొక్కటం ద్వారా గదికి అవతల వైపు బెల్ రింగ్ చేసింది. తన తండ్రి సహకారంతో మార్కోని భౌతిక శాస్త్ర సాహిత్యాన్ని చదవటం కొనసాగించారు. అందులో నుండి రేడియో తరంగాలతో ప్రయోగాలు చేస్తున్న భౌతిక శాస్త్రవేత్తల ఆలోచనలను తీసుకున్నారు. అతను పోర్టబుల్ ట్రాన్స్మిటర్లు, రిసీవర్ సిస్టమ్ వంటి పరికరాలను అభివృద్ధి చేశాడు. అవి ఎక్కువ దూరం పనిచేయగలవు. అతని ప్రయోగశాల ప్రయోగం తప్పనిసరిగా ఉపయోగకరమైన కమ్యూనికేషన్ వ్యవస్థగా రూపొందింది. మార్కోని అనేక భాగాలతో కూడిన పనిచేసే వ్యవస్థలను తయారు చేశారు. ఒక సాపేక్షంగా గల సాధారణ డోలని లేదా స్పార్క్ని సృష్టించు రేడియో ప్రసారిణి, ఒక లోహపు తీగ లేదా భూమి నుండి ఎత్తులో గల గ్రహించే సాధనం, ఒక గ్రాహకం, ఇది బ్రాన్లీ యొక్క అసలు పరికరంగా మార్చబడింది. ఒక టెలిగ్రాఫ్ కీ, ప్రసరిణి నుండి లఘు స్పందనలను పెద్ద స్పందనలను మోర్స్ కోడ్ ప్రకారం డాట్ డాష్లుగా పంపించటం జరుగుతుంది. మోర్స్ కోడ్, ఇది మోర్స్ కోడ్ను నమోదు చేయటానికి టెలిగ్రాఫ్ రిజిస్టర్. ఇవన్నీ రేడియో ప్రసారం చేసే సాధనంలో కొన్ని ప్రధాన భాగాలు. 1895 వేసవిలో మార్కోని తన ప్రయోగాలను బొలోగ్నాలోని తన తండ్రి ఎస్టేట్లో ఆరు బయటకు తరలించారు. అతను యాంటీనా యొక్క విభిన్న ఏర్పాట్లు, ఆకృతులను ఉపయోగించి ప్రయత్నించాడు. కాని మెరుగైన విధానంలో కూడా అతను సిగ్నల్స్ను ఒక అరమైలు వరకు మాత్రమే ప్రసారం చేయగలిగాడు. ఆలివర్ లాడ్జ్ 1894లో ఇదే రేడియో తరంగాలకు గరిష్ట ప్రసార దూరం అని ఊహించాడు.

రాను రాను రేడియో ప్రసారాలలో పురోగతి మొదలైంది. మార్కోని తన యాంటెన్నా యొక్క ఎత్తును పెంచిన తర్వాత చాలా ఎక్కువ పరిధిని సాధించవచ్చని కనుగొన్నప్పుడు తీగల టెలిగ్రాఫ్లో ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకుని అతను ట్రాన్స్మీటర్ రిసీవర్లను గ్రౌండింగ్ చేయడం, దానివల్ల 1895 వేసవిలో ఒక పురోగతి వచ్చింది. ఈ మెరుగుదలతో ఈ వ్యవస్థ 2 మైళ్లు అంటే 3.2 కిలోమీటర్లు కొండల మీదుగా సంకేతాలను ప్రసారం చేయగలిగింది. హెరిటేజ్ ఉపయోగించే డ్రైపోల్ యాంటెన్నాలతో పోలిస్తే మోనోపోల్ యాంటెన్నా తరంగాల పౌనఃపున్యం తగ్గించింది. ఎక్కువ దూరం ప్రయాణించగల నిలువుగా ధ్రువణం చెందబడిన రేడియో తరంగాలను ప్రసరింపచేసింది. ఈ సమయంలో ఈ పరికరానికి అదనపు నిధులు ఖర్చు పెట్టి పరిశోధనలు చేస్తే ఎక్కువ దూరాన్ని విస్తరించగలదని, వాణిజ్యపరంగా సైనిక పరంగా ఈ వ్యవస్థ విలువైందని రుజువు చేశారు. మార్కోని ప్రయోగాత్మక ఉపకరణం మొదట పూర్తి ఇంజనీరింగ్ వాణిజ్యపరంగా విజయవంతమైన రేడియో ప్రసార వ్యవస్థగా నిరూపించబడింది. మార్కోని పియత్రో లకావా నిర్దేశం ప్రకారం విస్తంత్రి టెలిగ్రాఫ్ యంత్రం గురించి వివరిస్తూ నిధుల కోసం పోస్ట్ టెలిగ్రాఫ్ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. తన లేఖపై ఆయనకు ఎప్పుడూ స్పందన రాలేదు. చివరకు ఆ ప్రతిపాదనను మంత్రి కొట్టివేశారు. 1896 మార్కోని ఇటలీని విడిచి ఇంగ్లాండ్ వెళ్లేందుకు బొలోగ్నాలోని యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్లో గౌరవ కాన్సిల్ అయిన తన స్నేహితుడు కార్లో గార్డినితో మాట్లాడారు. గార్డిని లండన్లోని ఇటలీ రాయభారి అన్ని బెల్ పెర్రోకు మార్కోని గురించి, అతని అసాధారణ ఆవిష్కరణల గురించి వివరిస్తూ పరిచయ లెక్క రాశారు. తన ప్రతిస్పందనలో రాయభారి ఫెర్రోర్ పేటెంట్ పొందే వరకు మార్కోని ఫలితాలను వెల్లడించవద్దని వారికి సలహా ఇచ్చాడు. అతను మార్కోనిని ఇంగ్లాండ్ రమ్మని ప్రోత్సహించాడు. అక్కడ తన ప్రయోగాలను ఆచరణాత్మక ఉపయోగంలోకి మార్చడానికి అవసరమైన నిధులు కనుగొనడం సులభం అని చెప్పాడు. ఇటలీలో తన పరిశోధన పట్ల పెద్దగా ఆసక్తి ప్రశంసలు లేనందున మార్కోని 1896 ప్రారంభంలో తన 21వ ఏట తన తల్లితో కలిసి తన పరిశోధనలకు మద్దతు కోరడానికి లండన్ బయలుదేరాడు.

మార్కోని డోవర్ వద్దకు వచ్చాడు. అక్కడ కస్టమ్స్ అధికారి వివిధ ఉపకరణాలను కనుగొనడానికి తన పెట్టెను తెరిచారు. కస్టమ్స్ అధికారి వెంటనే లండన్లోని అడ్మిరల్ ను సంప్రదించారు. అక్కడ ఉన్నప్పుడు మార్కోని బ్రిటిష్ పోర్ట్ ఆఫీస్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ విలియం ప్రిస్ ఆసక్తి మద్దతును పొందాల్సి వచ్చింది. ఆ సమయంలో మార్కోని తన వ్యవస్థకు పేటెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అతను 1896 జూన్న బ్రిటిష్ పేటెంట్ నంబర్ 12039తో ఇంప్రూవ్మెంట్ ఇన్ ట్రాన్స్మిటింగ్ ఎలక్ట్రికల్ ఇంపలెన్స్ అండ్ సిగ్నల్స్ అనే శీర్షికతో దరఖాస్తు చేసుకున్నాడు. ఇది రేడియో తరంగ ఆధారిత సమాచార వ్యవస్థలో మొదటి పేటెంట్ అవుతుంది.

1897 మే 13న ఫ్లాట్ హోల్మ్ ద్వీపంలో ప్రదర్శన సందర్భంగా బ్రిటిష్ పోస్ట్ ఆఫీసర్ ఇంజనీర్లు మార్కోని యొక్క రేడియో పరికరాలను తనిఖీ చేశారు. ట్రాన్స్మిటర్ మధ్యలో ఉంది. దాని క్రింద కోహరర్ రిసీవర్, వైర్ యాంటినాకు ఆధారనిచ్చే పోల్ పైభాగంలో కనిపిస్తుంది. జూలై 1896లో మార్కోని తన వ్యవస్థ మొదటి ప్రదర్శనను బ్రిటిష్ ప్రభుత్వం కోసం చేశారు. బ్రిటిష్ వారి కోసం మరిన్ని ప్రదర్శనలు జరిగాయి. మార్చ్ 1897 నాటికి మార్కోని మోర్స్ కోడ్ సంకేతాలను సాలిస్బరీ మైదానంలో 6 కిలోమీటర్లు అంటే 3.7 మైళ్ల దూరం వరకు ప్రసారం చేయగలిగాడు. 1897 మే 13న మార్కోని బహిరంగ సముద్రంలో మొట్టమొదటి వైర్లెస్ కమ్యూనికేషన్ను పంపాడు. బ్రిస్టల్ కాలువ ద్వారా ఫ్లాట్ హోల్మ్ ద్వీపం నుండి పెనారత్లోని లావెర్నాక్ పాయింట్ వరకు 6 కిలోమీటర్ల దూరం సందేశం పంపబడింది. ఆ సందేశం ఆయు రెడీ అని. ప్రసార సామాగ్రిని వెంటనే సోమర్సెట్ తీరంలోని బ్రెండౌన్ ఫోరెట్కి మార్చారు. సమాచారం పంపే పరిధి 16 కిలోమీటర్లు అంటే 9.9 మైళ్లు విస్తరించింది. బీటీ సెంటర్ వెలుపల ఉన్న ఫలకం మార్కోని మొట్టమొదటి వైర్లెస్ సిగ్నల్ ప్రసారాన్ని గుర్తుచేస్తుంది. ఈ ప్రదర్శన ఇతర ప్రదర్శనలతో ఆకట్టుకున్న ఫ్రీజ్ మార్కోని చేసిన పరిశోధనా కృషిని 2 ముఖ్యమైన లండన్ ఉపన్యాసాలలో సాధారణ ప్రజలకు పరిచయం చేశాడు. అవి 1896 డిసెంబర్ 11న టైన్బీ హాల్లో టెలిగ్రఫీ వితౌట్ వైర్స్, 2వది 1897 జూన్ 4న రాయల్ ఇన్స్టిట్యూషన్కి ఇచ్చిన సిగ్నలింగ్ త్రూ స్పేస్ వితౌట్ వైర్స్. ఇవే కాకుండా అనేక అదనపు ప్రదర్శనలు కూడా జరిగాయి. ఈ ప్రదర్శనలతో మార్కోని అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించటం ప్రారంభించాడు. జూలై 1897లో అతను ఇటాలియన్ ప్రభుత్వం కోసం తన స్వదేశంలో లాస్ పీజియా వద్ద వరుస పరీక్షలు నిర్వహించాడు. ఉత్తర ఐర్లాండ్లోని బాలీకాజిల్ రాక్లిన్ ద్వీపం మధ్య లాయిడ్స్ కోసం ఒక పరీక్షను 1898 జూలై 6న నిర్వహించారు. 1899 మార్చ్ 27న ఫ్రాన్స్లోని విమరెక్స్ నుండి ఇంగ్లాండ్లోని సౌత్ ఫోర్లాండ్ లైట్ హౌస్ వరకు ఆంగ్ల ఛానల్లో ప్రసారం జరిగింది. మార్కోని డోర్సెట్లోని సెవెన్ బ్యాంక్స్ ఫూలే హార్బర్లోని హెవెన్ హోటల్లో ఒక ప్రయోగాత్మక స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ అతను 100 అడుగుల ఎత్తైన స్తంభాన్ని నిర్మించాడు. పూలే నౌకాశ్రయంలోని బ్రౌన్స్వీ ద్వీపం యజమానులు వాన్ రాల్డెస్తో అతను స్నేహం చేశాడు. సముద్రంలో ప్రయోగాలు చేస్తున్నప్పుడు అతను ప్రయాణిస్తున్న ఓడ ఎలెక్ట్రా తరచుగా బ్రౌన్సీలోని హెవెన్ హోటల్లో లంగరు వేయబడి ఉండేది. డిసెంబర్ 1898లో డోవర్ వద్ద సౌత్ ఫోర్లాండ్ లైట్ హౌస్, 12 మైళ్ల దూరంలో ఉన్న ఈస్ట్ గుడ్విన్ లైట్ షిప్ మధ్య వైర్లెస్ కమ్యూనికేషన్ ఏర్పాటుకు బ్రిటిష్ లైట్ షిప్ సర్వీస్ అధికారం ఇచ్చింది. మార్చ్ 17, 1899న ఈస్ట్ గుడ్విన్ లైట్ షిప్ మొదటి ఎస్ఓఎస్ సందేశాన్ని పంపింది. సౌత్ ఫోర్లాండ్ లైట్ హౌస్ యొక్క రేడియో ఆపరేటర్ ఈ సందేశాన్ని అందుకున్నాడు. 1899 శరతృతువులో యునైటెడ్ స్టేట్స్లో మొదటి ప్రదర్శనలు జరిగాయి. న్యూజెర్సీలోని శాండీహుక్ నుండి అమెరికా కప్ అంతర్జాతీయ పడవ రేసులను కవర్ చేయడానికి న్యూయార్క్ హెరాల్డ్ వార్తాపత్రిక ఆహ్వానం మేరకు మార్కోని యుఎస్ ప్రయాణమయ్యారు. పోర్టోరికో లైన్ ప్రయాణికుల ఓడ అయిన ఎస్ఎస్ ఫోన్స్ మీదుగా ఈ ప్రసారం జరిగింది.

మార్కోని 1899 నవంబర్ 8న అమెరికన్ లైన్ యొక్క ఎస్ఎస్ సెయింట్ పాల్లో ఇంగ్లండ్ బయలుదేరాడు. అతనితో పాటు అతని సహాయకులు సముద్రయానంలో వైర్లెస్ పరికరాలను ఏర్పాటు చేశారు. నవంబర్ 15న మార్కోని యొక్క రాయల్ నీడిల్స్ హోటల్ రేడియో స్టేషన్ ఇంగ్లీష్ తీరానికి 66 నాటికల్ మైళ్ల దూరంలో సెయింట్ పాల్ నౌకను సంప్రదించినప్పుడు అది వైర్లెస్ ద్వారా గ్రేట్ బ్రిటన్కు తిరిగి రావడాన్ని నివేదించిన మొదటి వాణిజ్య నౌక అయింది.

ఇరవయ శతాబ్దం ప్రారంభంలో మార్కోని అట్లాంటిక్ టెలిగ్రాఫ్ కేబుళ్లతో పోటీ పడడానికి అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా సిగ్నల్ ఇచ్చే మార్గాన్ని పరిశోధించడం ప్రారంభించారు. మార్కోని రోస్లార్ స్ట్రాండ్ క్వెబెక్ పోర్ట్ లోని మార్కోని హౌస్ వద్ద వైర్లెస్ ట్రాన్స్మిటింగ్ స్టేషన్ ను స్థాపించారు. ఇది ఇంగ్లాండ్ లోని కార్న్వాల్ లోని పోల్డ్ ఐర్లాండ్ లో గాల్వేలోని కిప్టన్ మధ్య లింక్ గా పనిచేయడానికి స్థాపించబడింది. 1901 డిసెంబర్ 12న న్యూ ఫ్లోరిడా, ఇప్పుడు కెనడాలో భాగం, దీనిలో సెయింట్ జాన్స్ లోని సిగ్నల్ హిల్ వద్ద సందేశం అందుకున్నట్లు అతను ప్రకటించారు. దీనికి సంకేతాల గ్రహణం కోసం 500 అడుగులు అంటే 150 మీటర్ల గాలిపటం ఆధారం గల యాంటెన్నాను ఉపయోగించడం, కార్న్వాల్ లోని పోల్డ్ వద్ద సంస్థ యొక్క కొత్త హై పవర్ స్టేషన్ ద్వారా ప్రసారం చేయబడిన సంకేతాలు ఉపయోగించబడ్డాయి. రెండు ప్రదేశాల మధ్య దూరం సుమారుగా 2200 మైళ్లు అంటే 3500 కిలోమీటర్లు. ఇది గొప్ప శాస్త్రీయ పురోగతిగా పేర్కొనబడింది. అయినప్పటికీ ఈ వాదన గురించి అనేకమైన సందేహాలు కూడా ఉన్నాయి. ఉపయోగించిన ఖచ్చితమైన తరంగ దైర్ఘ్యం తెలియదు, కానీ ఇది 350 మీటర్లు అంటే 850 కిలోహెర్ట్స్ పౌనపున్యం పరిసరాల్లో ఉన్నట్లు విశ్వసనీయంగా నిర్ణయించబడింది. అట్లాంటిక్ మార్గం పగటిపూట ఉండే సమయంలో ఈ పరీక్ష జరిగింది. ఇది సరైన ఎంపిక కాదు అని ఇప్పుడు తెలుసు. మార్కోనికి అప్పటికి ఆ విషయం తెలియదు. ఈ మధ్యస్థ తరంగ దైర్ఘ్యం వద్ద ఐనో ఆవరణలో స్కైవేవ్ భారీగా శోషించడం కోసం పగటిపూట సుదూర ప్రసారం సాధ్యం కాదు. ఇది గుడ్డి పరీక్ష కాదు. మోర్స్ కోడ్ అక్షరం ఎస్ ను ఇది సూచిస్తుంది. 3 క్లిక్లో పునరావృత సిగ్నల్ వినడం మార్కోనికి ముందుగానే తెలుసు. ఈ క్లిక్లు మందకొడిగా అప్పుడప్పుడు విన్నట్లు తెలిసింది. నివేదించబడిన గ్రహణం యొక్క స్వతంత్ర నిర్ధారణ లేదు. ప్రసారాలు వాతావరణ శబ్దం నుండి వేరు చేయడం కష్టం. మార్కోని యొక్క ప్రారంభ అట్లాంటిక్ పరిశోధన వివరణాత్మక సాంకేతిక సమీక్ష జాన్ ఎస్ బెర్లోస్ రాసిన 1995 రచనల్లో మనకు కనిపిస్తుంది. పోల్డ్ ట్రాన్స్మిటర్ 2 దశల వలయం. సంశయవాదులచే సవాలు చేయబడినట్లు భావించిన మార్కోని మెరుగైన వ్యవస్థీకృత డాక్యుమెంట్ పరీక్షకు సిద్ధం చేశారు. ఫిబ్రవరి 1902లో ఎస్ఎస్ ఫిలడెల్ఫియా గ్రేట్ బ్రిటన్ నుండి మార్కోనితో పశ్చిమాన ప్రయాణించింది. పోల్డ్ స్టేషన్ నుండి ప్రతిరోజు పంపే సంకేతాలను జాగ్రత్తగా రికార్డు చేస్తూ ప్రయాణం సాగింది. పరీక్ష ఫలితాలు కొహరర్ టేప్ రిసెప్షన్ ను 1550 మైళ్లు అంటే 2490 కిలోమీటర్లు, ఆడియో రిసెప్షన్ ను 2100 మైళ్లు అంటే 3400 కిలోమీటర్ల వరకు ఉత్పత్తి చేశాయి. రాత్రిపూట గరిష్ట దూరాలు సాధించబడ్డాయి. మీడియం వేవ్ లాంగ్ వేవ్ ట్రాన్స్మిషన్ల కోసం రేడియో సిగ్నల్స్ పగటి కంటే రాత్రి చాలా దూరం ప్రయాణిస్తాయని ఈ పరీక్షలు మొదటిసారిగా చూపించాయి. పగటిపూట న్యూ ఫౌండ్లాండ్ వద్ద ఇంతకు ముందు తెలియజేసిన దూరంలో సగం కంటే తక్కువ అంటే 700 మైళ్లు 1100 కిలోమీటర్ల వరకు మాత్రమే సిగ్నల్స్ వచ్చాయి. ఇక్కడ పగటిపూట ప్రసారాలు కూడా జరిగాయి. ఈ కారణంగా మార్కోని న్యూ ఫౌండ్లాండ్ వాదనలకు పూర్తిగా ధృవీకరించలేదు. అయినప్పటికీ రేడియో సంకేతాలను 100 కిలోమీటర్ల వరకు పంపవచ్చని అతను నిరూపించాడు. 1902 డిసెంబర్ 17న కెనడాలోని నోవా స్క్లోటియాలో గ్లేస్ బేలోని మార్కోని స్టేషన్ నుండి ప్రారంభం ఉత్తర అమెరికా నుండి అట్లాంటిక్ దాటిన ప్రపంచంలోనే మొట్టమొదటి రేడియో సందేశంగా మారింది. 1901లో మసాచ్యూసెట్స్ లో సౌత్ వెల్ఫ్లీట్ సమీపంలో ఒక స్టేషన్ను నిర్మించారు. ఇది 1903 జనవరి 18న

యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు థియోడర్ రూజ్వెల్ట్ నుండి యునైటెడ్ కింగ్డమ్ రాజు 7వ ఎడ్వర్డ్ రాజుకు శుభాకాంక్షలు పంపబడింది. అయినప్పటికీ స్థిరమైన అట్లాంటిక్ సిగ్నలింగ్ ఏర్పాటు చేయడం కష్టతరమైంది. మార్కోని అట్లాంటిక్ యొక్క రెండు వైపులా సముద్రంలో ఓడలతో కమ్యూనికేషన్ చేయడానికి ఇతర ఆవిష్కర్తలతో పోటీగా అధిక శక్తితో కూడిన స్టేషన్లను నిర్మించడం ప్రారంభించారు. 1904లో అతను రాత్రిపూట వార్తల సారాంశాలను చందాదారుల నౌకలకు ప్రసారం చేయడానికి ఒక వాణిజ్య సేవను స్థాపించాడు. వాటిని వారి అన్బోర్డ్ వార్తాపత్రికలో చేర్చవచ్చు. 1907 అక్టోబర్ 17న ఒక సాధారణ అట్లాంటిక్ రేడియో టెలిగ్రాఫ్ సేవ ప్రారంభించబడింది.

సంవత్సరాలుగా మార్కోనీ కంపెనీలు సాంకేతికంగా సాంప్రదాయకంగా పేరు తెచ్చుకున్నాయి. ప్రత్యేకించి అసమర్థమైన స్పార్క్ ట్రాన్స్మీటర్ల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం కొనసాగించడం ద్వారా రేడియో టెలిగ్రాఫ్ కార్యకలాపాలకు మాత్రమే ఉపయోగించబడుతోంది. రేడియో కమ్యూనికేషన్ యొక్క భవిష్యత్తు నిరంతరాయంగా ఉందని స్పష్టంగా కనిపించిన చాలా కాలం అవిచ్ఛిన్న తరంగ ట్రాన్స్మిషన్లను ఉపయోగించేవారు. ఇవి మరింత సమర్థవంతంగా ఆడియో ప్రసారాలకు ఉపయోగించబడతాయి. కొంత ఆలస్యంగా డోలన శూన్య నాలికలు ప్రవేశపెట్టిన తరువాత 1915 నుండి కంపెనీ నిరంతర తరంగ పరికరాలతో గణనీయమైన తన సేవలను ప్రారంభించింది. 1920లో వాక్యూమ్ ట్యూబ్ ట్రాన్స్మీటర్లను ఉపయోగిస్తూ యునైటెడ్ కింగ్డంలో చెల్మస్ ఫోర్డ్లోని న్యూ స్ట్రీట్ వర్క్స్ ఫ్యాక్టరీ మొట్టమొదటి వినోద రేడియో ప్రసారాలను ప్రారంభించింది. 1922లో రిటిల్లోని మార్కోని రీసెర్చ్ సెంటర్ నుండి సాధారణ వినోద ప్రసారాలు ప్రారంభమయ్యాయి. 1914లో మార్కోనిని ఇటాలియన్ సెనెట్లో సెనేటర్గా చేశారు. అతను యునైటెడ్ కింగ్డంలో రాయల్ విక్టోరియన్కు ఆర్టర్ గౌరవ నైట్ గ్రాండ్ క్రాస్గా నియమించారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధ సంఘర్షణలో ఇటలీ మిత్రరాజ్యాల పక్షంలో చేరింది. మార్కోని ఇటాలియన్ మిలిటరీ రేడియో సేవకు బాధ్యత వహించారు. అతను ఇటాలియన్ సైన్యంలో లెఫ్టినెంట్, ఇటాలియన్ నేవీలో కమాండర్ హోదాను పొందారు. 1929లో అతన్ని కింగ్ విక్టర్ ఇమాన్యుయల్ 3వ మార్కెస్గా అంటే యూరోపియన్ సమాజంలో అత్యున్నత పదవిని పొందారు.

మార్కోని తన సుదూర ప్రయాణంలో అనేక అవార్డులు రివార్డులు పొందారు. 1909లో రేడియో సమాచార ప్రసారానికి చేసిన కృషికి మార్కోని భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని కార్ల్ బ్రౌన్తో పంచుకున్నారు. 1918లో అతనికి ఫ్రాంక్లిన్ ఇన్స్టిట్యూట్ నుండి ఫ్రాంక్లిన్ పథకం లభించింది. 1929లో అతనికి 3వ కింగ్ విక్టర్ ఇమ్మాన్యుయల్ చేతుల మీదుగా మార్కెస్ చేశారు. తద్వారా మార్చెస్ మార్కోని అయ్యారు మార్కోని. 1977లో మార్కోనిని నేషనల్ బ్రాడ్కాస్ట్ హాల్ ఆఫ్ ఫేమ్ లో చేర్చారు. 1988లో రేడియో హాల్ ఆఫ్ ఫేమ్ మ్యూజియం ఆఫ్ బ్రాడ్కాస్ట్ కమ్యూనికేషన్ చికాగో వారు మార్కోనిని మార్గదర్శిగా చేర్చింది. 2001లో బ్రిటన్ మార్కోని యొక్క మొట్టమొదటి వైర్లెస్ టెలికమ్యూనికేషన్ యొక్క 100వ వార్షికోత్సవాన్ని జరుపుకునే స్మారక బ్రిటిష్ 2 పౌండ్ల నాణెం విడుదల చేసింది. వైర్లెస్ టెలిగ్రాఫీలో మార్కోని యొక్క ప్రారంభ ప్రయోగాలు రెండు కూడా IEEE మైల్ రాళ్లకు సంబంధించినవి. ఒకటి 2003లో స్విట్జర్లాండ్లోను, మరొకటి 2011లో ఇటలీలోను ప్రారంభించబడింది. 2009లో మార్కోని యొక్క నోబెల్ బహుమతి శతాబ్దిని పురస్కరించుకుని ఇటలీ స్మారక వెండి నాణాన్ని జారీ చేసింది. 2009లో అతన్ని న్యూజెర్సీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చేర్చారు. డచ్ రేడియో అకాడమీ అత్యుత్తమ రేడియో కార్యక్రమాలు సమర్పకులకు స్టేషన్లకు ఏటా మార్కోని అవార్డులు ఇస్తూ వస్తుంది.

నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్రాడ్కాస్టర్స్ వార్షిక రేడియో కార్యక్రమాలు, స్టేషన్ల కోసం వార్షిక ఎన్ఏబి మార్కోని రేడియో అవార్డులను కూడా ఇస్తూ ఉంది.

మీరింతవరకు రేడియో తరంగాలు మార్గదర్శకుడు మార్కొని ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, ఎస్ స్వాతి, బి శృతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.

0: ആകാശവാണി കൊത്തുകുടിയൻ കേന്ദ്രം.
1: അനുബോസ് ഇൻസ്റ്റിറ്റ്യൂട്ട് ഓഫ് ടെക്നോളജി ഫോർ വുമൻസ് ഇൻ ഓട്ടോണമസ് കോളേജ് KTPS റോഡ് പാൽവഞ്ച ജില്ലാലോനേ ഏകൈക മഹിളാ എഞ്ചിനീയറിംഗ് കലാശാല. ഡിപ്ലോമ ബിടെക് കോഴ്സുകൾ പാട്ടു ഹോസ്റ്റൽ സൗകര്യം, നാണ്യമേന വിദ്യ, 100% പ്ലേസ്മെന്റ്. മീ അമ്മായി ഉജ്ജ്വല ഭവിഷ്യത്തിക്ക് സുരക്ഷിതമേന ബെസ്റ്റ് ചോയ്സ്. കോൾ ചെയ്യേണ്ടി 9246907407.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
0: జిల్లాలో గత వారం సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీ డి రవీందర్.
4: రెవెన్యూ అటవీ శాఖ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటికే 75,000 మందికి ఉద్యోగాలు కల్పించామని, త్వరలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు వివరించారు. సత్తుపల్లిలోని ఓ గార్డెన్లో సత్తుపల్లి, వేమసూరు, పెనుపల్లి మండలాల స్థాయిలో రెవెన్యూ, అటవీ శాఖ, గృహ నిర్మాణ శాఖలకు సంబంధించిన భూ సమస్యలపై గురువారం నిర్వహించిన ప్రజాదర్బార్లో ఎమ్మెల్యే మట్టా రాగమయ్య, కలెక్టర్ టిఎస్ దివాకర్, TGIDC చైర్మన్ మొవ్వా విజయబాబుతో కలిసి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి కష్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం తీరుస్తోందన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్నా పేదల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందిస్తోందని పేర్కొన్నారు. 22,500 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని, 1.25 లక్షల ఇల్లు పూర్తి చేయగా జూన్ నాటికి మరో 100,000 ఇల్లు పూర్తి కానున్నాయని వివరించారు. ధరణి కారణంగా నెలకొన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని, జాయింట్ సర్వే చేసి పొజిషన్లో ఉన్నవారికి సర్వే హక్కులు కల్పిస్తామని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటించకపోతే

0: కొనుగోలు నిల్వలు ప్రక్రియను పరిశీలించారు. కొనుగోలలో ఎలాంటి జాప్యం చేయకుండా రైతులకు ఇబ్బంది కలగకుండా వేగవంతంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గోదాములను పరిశీలించి నిల్వ సామర్థ్యం, వినియోగం, రవాణా తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎక్కువసేపు నిరీక్షించకుండా అవసరమైన యంత్ర సామాగ్రి హమాలీలను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. రైతులకు తాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించాలని సూచించారు. జనగణన ఇంటి సర్వేలో ఖచ్చితమైన వివరాలను మాత్రమే సేకరించాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి డైరెక్టర్ భారతి హుల్లికేరి గురువారం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. అనంతరం జనగణనలో పాల్గొనే అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా ఖచ్చితమైన వివరాలను మాత్రమే నమోదు చేయాలని ఆదేశించారు. అంతర్జిల్లా చెక్పోస్టును ఎస్పీ రోహిత్ రాజు గురువారం రాత్రి తనిఖీ చేశారు. రానున్న బక్రీద్ పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకుని అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా చెక్పోస్టును తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇతర ప్రాంతాల సరిహద్దుల నుంచి జరిగే పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రిఫ్లెక్టెడ్ జాకెట్స్ ధరించడంతో పాటు బార్కెట్లు ఏర్పాటు చేసి నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. అక్రమ రవాణా లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా 100కు డయల్ సమాచారం ఇవ్వాలని ఆయన చెప్పారు. పూర్గంపాడు వ్యవసాయ కమిటీ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రంలో నిల్వ ఉన్న ధాన్యాన్ని పరిశీలించి తేమ శాతాన్ని తనిఖీ చేశారు. ధాన్యం నాణ్యత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలన్నారు. కొనుగోలు ప్రక్రియ పురోగతి, పెండింగ్ ధాన్యం వివరాలను తెలుసుకొని సన్న దొడ్డు రకం ధాన్యాల కొనుగోలుకు వేర్వేరు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతులతో మాట్లాడి వారికి ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకుని లైటింగ్, తాగునీటి వసతి, మౌలిక సదుపాయాలు తక్షణమే కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రైతు వద్ద ఉన్న చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని, ఎవరు నష్టపోకుండా కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు రిజిస్టర్ రసీదు పుస్తకాలను పరిశీలించి నమోదు విధానాన్ని సమీక్షించారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ హెచ్చరించారు. మంగళవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల కాన్ఫరెన్స్ హాల్ నందు అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో నమోదైన పెండింగ్లో ఉన్న పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతి ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చేసి నేరాల నియంత్రణకు పాటుపడాలని అన్నారు. వేసవికాలం సెలవుల దృష్ట్యా దొంగతనాలు జరగకుండా గస్తీని పెంచి పెట్రోలింగ్, బ్లూ కోట్స్ వాహనాలతో నిత్యం రోడ్లపై సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియకు విజయవంతంగా పూర్తి చేయడానికి రాజకీయ పార్టీల పూర్తి సహకారం అవసరమని భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టనున్న ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు తమ బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాలను వెంటనే సమర్పించాలని సూచించారు. బీఎల్ఓలు నిర్వహించే ఇంటింటి సర్వే కార్యక్రమానికి రాజకీయ పార్టీల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. జూన్ నుంచి బీఎల్ఓలు ఇంటింటి సర్వే నిర్వహించి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తారని, ప్రతి ఓటరు కనీసం ఒక్కసారైనా సందర్శించి అవసరమైతే 3 సార్లు వెళ్లి ఫారాలు సేకరిస్తారన్నారు. ఈ ఫారాల సేకరణ ప్రక్రియ జూన్ 26న ప్రారంభమై జూలై 24 వరకు జరుగుతుందన్నారు. అనంతరం జూలై 31న ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురించి ఆ రోజు నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలను స్వీకరిస్తామని చెప్పారు. అక్టోబర్ 1 తుది ఓటర్ జాబితా ప్రచురణ ఉంటుందన్నారు. చిరునామా మార్పులు, ఇతర సవరణల కోసం ఫారం 8 ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని, ఓటర్లు తమ పేరు ఎస్ఐఆర్లో 2002 జాబితాలో ఉందో లేదో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి అధికారిక వెబ్సైట్ ఈసీఐ ఓటర్స్ పోర్టల్లో సెర్చ్ బై ఎలక్టర్ డీటెయిల్స్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఆధార్ నెంబర్ ఇవ్వడం పూర్తిగా ఐచ్ఛికమని స్పష్టం చేశారు. 18 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు ఫారం 6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చని, 2026 అక్టోబర్ నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకునే వారికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఉమ్మడి జిల్లా భూములకు గోదావరి నీరందించే సీతారామ ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా ఈ సీజన్లోనే సత్తుపల్లి ట్రంక్ పరిధిలో సాగునీరు అందించనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన సత్తుపల్లి మండలంలో యాతాలకుంటలో టన్నెల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోర్టు కేసులు, రావాల్సిన అనుమతులు, భూసేకరణ సమస్యలను పరిష్కరించి మే నెలాఖరు నాటికి పనులన్నీ పూర్తి చేసి సత్తుపల్లి ట్రంక్ పరిధిలోని 1.46 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ పథకానికి సంబంధించి భూసేకరణ నిధులన్నీ ప్రభుత్వం విడుదల చేసిందని, సత్తుపల్లి ట్రంక్ పరిధిలో 700 కోట్ల మేర పనులు ఉండగా వీటిలో 600 కోట్ల మేర పనులు పూర్తి అయ్యాయని వివరించారు. ప్రధానంగా 1.78 కిలోమీటర్లున్న యాతాలకుంట టన్నెల్ పనులు పూర్తి కావచ్చాయని, 30 మీటర్ల పని మాత్రమే మిగిలి ఉందని, 15 రోజుల్లో దీన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. టన్నెల్ ఎగువ భాగంలో ఉన్న 4 స్ట్రక్చర్లను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజాశ్రేయస్సే సర్కారు ప్రధాన లక్ష్యమని, ప్రజాప్రతినిధులు సేవాభావంతో పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఇల్లందు వచ్చిన ఆయన ఎమ్మెల్యే కోరంకనకయ్య, కలెక్టర్ అంకిత్, ITDA PO రాహుల్ తదితరులతో కలిసి మున్సిపల్ కార్యాలయంలో తన ఛాంబర్ను ప్రారంభించి మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ది పథకాలకు 50 కోట్లు మంజూరు చేశామని, ప్రత్యేక మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేసుకుని పట్టణాభివృద్దికి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చుతామని అన్నారు. ఇల్లందు అభివృద్దికి మంజూరు చేసిన 50 కోట్లను త్వరలోనే 2 విడతల్లో విడుదల చేస్తామని అన్నారు. వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లు పనిచేయాలని, ప్రజాప్రభుత్వం నిరంతరం ప్రజల కోసం పనిచేస్తుందని, ప్రజాప్రతినిధి బాధ్యతగా ప్రజలకు సేవ చేయాలని కోరారు. పాలకవర్గ సభ్యులు అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ, జిల్లా అభివృద్ది పదంలో దూసుకెళ్తుందన్నారు. వార్డు సభ్యులు, కౌన్సిలర్లు ప్రతి వార్డులో సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డుల్లో పారిశుద్ధ్యం, లైటింగ్, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. వేసవిలో నీటి సమస్య లేకుండా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని, వాట్సాప్ గ్రూపుల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నామని వివరించారు. విద్యా, వైద్యం, గ్రామీణాభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మణుగూరు మండలం లంకమల్లారం గ్రామంలోని TTRJC బాలికల పాఠశాలకు ప్రధాన రహదారి నుంచి 1 కోటి రూపాయలతో నిర్మించే అప్రోచ్ రహదారికి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం పాఠశాల డార్మెటరీ హాల్ను ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ఇటీవల 2.70 కోట్లతో బాలికల వసతి గృహాన్ని ప్రారంభించామని, 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరుచుతున్నామని అన్నారు. ఆరోగ్య ఉప కేంద్రాల్లో అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని DMNHO తుకారాం రాథోడ్ ఆదేశించారు. జూలూర్పాడు మండలం పడమటి నర్సాపురం ఆరోగ్య ఉప కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. రికార్డులు, రిజిస్టర్లు, మందుల నిల్వలను తనిఖీ చేసిన ఆరోగ్య ఉప కేంద్ర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గర్భిణుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైద్య సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహించవద్దన్నారు. గర్భిణీలకు సకాలంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు చేయించుకునే విధంగా కృషి చేయాలని అన్నారు.
1: జిల్లాలో గతవారం సమీక్ష మీరు ఇంతవరకు విన్నారు. సమీక్షకులు శ్రీ డి రవీందర్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలకు అవసరం. ముందుగా సమాచార ప్రభాత్ హిందీలను 8 గంటల 15 నిమిషాలకు మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. అస్సాం రాష్ట్రంలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు మల్టీటాస్కింగ్ స్టాఫ్ డ్రైవర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉన్నారు. మొత్తం 10 పోస్టులు భర్తీ చేయనున్నారు. మల్టీటాస్కింగ్ స్టాఫ్ 9 పోస్టులు, డ్రైవర్ 1 పోస్టు ఖాళీగా ఉంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. దీంతో పాటు ఉద్యోగ అనుభవాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటారు. మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 25 సంవత్సరాలు, డ్రైవర్ పోస్టుకు 27 సంవత్సరాలు వయస్సు మించకూడదు. నెలకు మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగస్తులకు 33,375 రూపాయలు, డ్రైవర్కు 36,700 రూపాయలు వేతనం ఇస్తారు. ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నమూనా, ఆఫ్లైన్ అడ్రస్సు, ఇతర సమాచారం కోసం https://neist.res.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం కోసం https://neist.res.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. ఆఫ్లైన్ విధానంలో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ జూన్ 4, 2026. మరొక ప్రకటన. కోల్కతాలోని భారత ప్రభుత్వానికి చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైనీ ఈవెన్ గ్రేడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉంది. 660 పోస్టులు భర్తీ చేయనున్నారు. విభాగాల విషయానికి వస్తే సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సిస్టమ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, జియాలజీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, రాజభాష హిందీ, కంపెనీ సెక్రటరీ, ఈ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60% మార్కులతో డిగ్రీ లేదా పీజీ పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులు 55% మార్కులతో పాస్ అయితే సరిపోతుంది. చివరి సెమిస్టర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. వయసు విషయానికి వస్తే 30 ఏప్రిల్ 2026 నాటికి 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి. వీరికి నెలకు 60,000 రూపాయల జీతం ఇస్తారు. కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా వీరిని తుదిగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://www.coalindia.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. https://www.coalindia.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. దరఖాస్తులు ఆన్లైన్

0: ఆన్లైన్లో చేసుకోవడానికి ఆఖరు తేదీ జూన్ 11, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. శ్రోతలు శుక్రవారం ఉదయం 11 గంటలకు ఫోన్ చేసి రికార్డింగ్ చేసిన కార్యక్రమం. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, బి శ్రుతి, ఎన్ రేణుక. సాంకేతిక సహకారం శ్రీతులు పి ప్రభాకరరావు, ఎం కోటేశ్వరరావు, ఆర్ రవికుమార్. వినండి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. కార్యక్రమంలో మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ మిత్రమా, మీ పేరు, ఎక్కడ నుంచి?
1: అదే శ్వేత నగర మండలం రాఘపురం గ్రామం నుంచి గుండేటి వెంకటరాములు సార్.
0: వెంకటరాములు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నారా సార్?
0: బాగున్నా, బాగున్నాం. ఈ మధ్య మనకి ఎండ తీవ్రత అనేది ఎక్కువ అయిపోయింది.
1: అవును సార్.
0: మరి దానికి సంబంధించి ప్రభుత్వాలు ఎన్ని మనకు సూచనలు చేస్తూ ఉన్నాయి, అలాగే మాధ్యమాలు కూడా మనకి ఎండలకు సంబంధించినటువంటి జాగ్రత్తల గురించి కార్యక్రమాలు రూపొందిస్తూ ఉన్నాయి, ప్రకటనలు చేస్తూ ఉన్నాయి.
1: అవును సార్.
0: మరి మీదంతా కూడా పంచాయతీ ఏరియా కదా?
1: అవును సార్, పంచాయతీ.
0: మరి మీ పంచాయతీలో ఈ ఎండవేడిని తగ్గించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలని మీ గ్రామ ప్రజలకి ఎలాంటి సూచనలు సలహాలు చేస్తున్నారు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
1: పెద్దలు చెప్పినట్టు అత్యాశకి పోయి ఎందుకంటే ప్రాణం ఇదిగి తెచ్చుకోకూడదని చెప్పేసి. ఎందుకంటే ఎండలో తీవ్రత బాగుంది సార్, ప్రభుత్వాలైనా ఎండైనా వాళ్ళు చెప్తూనే ఉంటారు, సూచన చేస్తూనే ఉంటారు, కానీ మనం జాగ్రత్త తీసుకోవాలి, వాటిని పాటించాలి. వాటిని పాటించినప్పుడే మనకి దాని విలువ అనేది మనకు తెలిసింది.
0: ఎలాంటివి పాటించాలంటారు?
1: ఎందుకంటే మనం ఇప్పుడు 10 గంటల లోపేయి అత్యంత అవసరం ఉంటేనే కానీ బయటకు పోయి వెళ్ళకూడదు. అవసరమైన ఇంటి దగ్గర ఉండి పప్పు చారో లేకపోతే పచ్చడో ఏదైనా వేసుకొని మధ్య పోసుకొని తాగినా పర్వాలేదు, కానీ లేని కుటుంబాలుంటే ఏదో పావాల పనికి పోదాం, 10 రూపాయలు సంపాదించుకుందాం అనే ఆలోచన విధానాన్ని మార్చుకోవటం చాలా మంచిది. ఎందుకంటే ఉరికురికి పాలు తాగకుండా నిలబడి నీళ్ళు తాగటం వీళ్ళన్నారు పెద్దలు. అదే విధంగా ఇంటికాడుండి వారికి తగినట్టు పెద్ద ఋషులకు పోకుండా వారికి కలిగిన దాంట్లో వారు సంతృప్తిగా భోజనం చేసి అత్యంత అవసరమైతేనే బయటికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ ఎండలకు పోయి వడదెబ్బ తిని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా చాలా కుటుంబాలు ఉన్నాయి సార్.
0: అవును, మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం.
1: మనం వింటూనే ఉన్నాం కాబట్టి వింటున్న శ్రోతలు ప్రతి ఒక్కరు కూడాను మా తగిన జాగ్రత్తలు. ఎందుకంటే ఇంటికాడ ఉండి కూడా చల్లటి కుండల నీళ్లు, చల్లటి నీళ్లు తాగటం, మజ్జిగా నిమ్మరసం అలాంటి జ్యూసులు వారి శక్తి కొలది. ఏమీ లేకపోయినా మంచినీళ్ళు తాగకోసారి మంచినీళ్ళు తాగుతున్నాయని ఇంటి దగ్గర ఉంటే చాలా శ్రేష్టకరం. ఎందుకంటే మరి బయటికి వెళ్ళిపోతే వడదెబ్బ తిన్న తర్వాత హాస్పిటల్ పాలై వేలుకు వేలు ఖర్చు పెట్టి అప్పులు చేసి ప్రాణాలు కోల్పోయేదానికన్నా తగిన జాగ్రత్తలు తీసుకుంటారని మరి యొక్క మన ఆకాశవాణి ద్వారా సూచన తెలియజేస్తున్నాం సార్.
0: బాగుందండి వెంకటరాములు గారు. మరి అందరు కూడాను వేసవికి జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, సమాజానికి కూడా మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
1: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.

0: అనుమోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: హలో, నమస్తే అండి. చిత్తూరు నుంచి నరేంద్ర గారు, ఎలా ఉన్నారు?
2: బాగున్నారు సార్, మీరు బాగున్నారు సార్?
1: మేము చాలా బాగున్నాం నరేంద్ర గారు. మరి ఇక్కడ ఎండలు అనేది తెలంగాణలో చాలా ఎక్కువగా ఉన్నాయి, మీ దగ్గర ఎలా ఉన్నాయి
2: సార్? ఇక్కడ కూడా 40 ఉంది సార్ మాకు. మా ఆంధ్రప్రదేశ్ లోనే పిడుగురాళ్ళ అదంతా 46-47 ఉండదు సార్.
1: వావ్.
2: అవును సార్, చాలా అవగాహన సార్ ఎండ పాపము.

0: బయట 10 పైన సాయంత్రం 4 లోపల బయట పోవాలని ఆలోచన వండుకుంటారు. మళ్ళీ వస్తే ఎండలకు ఏమిటంటే కొంచెం తెల్లవారితో మొబ్బుతో 5 గంటల లేచి పని చూసుకోవాలి సార్. మనం కానీ కొంచెం లేటుకి అయితే వడదెబ్బ తగిలి ప్రాణాపాయం వస్తారు సార్. కొంచెం ఏంటంటే ఈ 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి అయితే నిండా కొంచెం డేంజర్ సార్.
1: చిన్నపిల్లలు కూడా?
0: అవును సార్. ఎట్లా అంటే అది ఒకవేళ ఎండ కాయకుండా కూడా ఈ వేడితో ఉక్కతో కొంచెం మనిషికి ఆయాసం గెస అనేది ఆవులింపులు ఇట్లాంటి వస్తున్నాయి సార్. అవి లేకుండా చేయాలంటే ఏంటంటే మనం చల్లని పోతే పని చేసుకోవాలి, మళ్ళీ ఏదన్నా మా చక్కని పానీయాలు అంటే మనం కూల్ డ్రింక్స్ అవి తాగొచ్చు సార్. పానీయాలంటే మనం సొంతంగా తయారు చేసుకునే లెమన్ కానీ లేదంటే మజ్జిగ కానీ ఇవన్నీ తాగాలి సార్. మజ్జిగలు ఏమన్నా కూడా కొంచెం కొత్తిమీర కానీ ఇట్లాంటి కలుపుకొని తాగితే ఇంకా చాలా
1: మంచిది.
0: అవును సార్. కాబట్టి పిల్లలు కూడా మనము ఇప్పుడు వేసవి కాలంగా సార్ లీవ్లు ఉండే స్కూళ్ళకు వాళ్ళు కొంచెం బయట పోనీయకుండా మనం చూసుకోవాలి సార్.
1: బయటకు పోనీయకుండా అంటే ఇప్పుడు అన్ని స్కూల్స్ సెలవులు కాబట్టి పిల్లలంతా ఇంట్లోనే ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే ఇంటి పట్టున ఉంటారు, కానీ అబ్బాయిలు ఏంటంటే వాళ్ళు సైక్లింగ్ చేస్తామనో క్రికెట్ ఆడతామనో గ్రౌండ్ లో వెంట పరిగెడుతూ ఉంటారు. ఎంత కంట్రోల్ చేసినా కూడా పేరెంట్స్ వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఏదో ఒక సమయంలో ఫ్రెండ్స్ తో పాటు గ్రౌండ్స్ కి వెళ్తూ ఉంటారు. ఇది కొంచెం మనం నివారించగలగాలి. సాయంత్రం 5 తర్వాత ఆడుకోమని చెప్పాలి. ఉదయం కూడా 9 గంటల లోపు వాళ్ళు గ్రౌండ్ కి వెళ్ళి ఇంటికి వచ్చేయాలి. సాయంత్రం 5 ఇంటి వరకు 10 గంటల నుంచి 5 ఇంటి వరకు వాళ్ళని ఎటూరు పోకుండా అవసరమైతే గేటుకు తాళం వేసేనా ఇంట్లో బంధించే బాధ్యత అనేది తల్లిదండ్రులపైన ఉంటుంది. ఓకే నరేందర్ గారు, మరి చాలా చక్కటి విషయాలు ఆకాశవాణితో ప్రస్తావించారు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.
0: ధన్యవాదాలు.

0: अनुबोस इंस्टिट्यूट ऑफ टेक्नोलॉजी फॉर वुमेन्स एंड ऑटोनोमस कॉलेज केटीपीएस रोड पालवंचा जिला लोने एकैक महिला इंजीनियरिंग कलाशाला डिप्लोमा बीटेक कोर्सुल तो पाटु हॉस्टल सौकर्यम नाण्यमैन विद्या 100% प्लेसमेंट मी अम्मायिल उज्ज्वल भविष्य की सुरक्षितमैन बेस्ट चॉइस कॉल चेयंडि 9246907407।
1: హలో
2: హలో
1: గుడ్ మార్నింగ్ అండి, ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మిత్రమా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
2: సార్ నమస్తే. సార్
1: నమస్తే అండి.
2: సార్ ఇల్లందు సత్యనారాయణపురం సార్, నా పేరు రవి.
1: ఏం చేస్తుంటారు మీరు?
2: సార్ ఇంట్లోనే ఉంటాం సార్. బ్లైండ్.
1: ఏమండి బ్లైండ్? ఓకే, మరి జీవనం ఎలా సాగుతుంది?
2: ఇక పెన్షన్ పడుతుంది కదా సార్, ఒక మంత్లో ఇచ్చిండు అంతే. ఇక
1: అంతే అంతే అంటారు. సపోర్టింగ్ ఎవరు మరి ఇంట్లో?
2: కొడుకులు ముగ్గురు ఉన్నారు సార్, పెద్దవాళ్ళే.
1: ఓ, పెద్దవాళ్ళే సెటిల్ అయిపోయారా వాళ్ళంతాను?
2: అందరికి కాలేదు సార్, ఇద్దరికి కాలే, ఇద్దరు ఫీజీలు చేస్తారు.
1: ఓ,
2: నడిపోయిన చేశాను సార్. చిన్న ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, వాళ్ళకు జాబ్లు అయితేనే మ్యారేజ్ చేసుకుంటాడు సార్.
1: అవునా? ఈ రోజుల్లో అంతేలేండి, పెళ్లి అనేది వాళ్ళు లైఫ్ లో సెటిల్ అయినాక చేసుకుంటున్నారు, అది కూడా మంచిది కూడా. అట్లా
2: సార్ నా పరిస్థితిని బట్టి వాళ్ళు కూడా.
1: ఈ రోజు మరి ముచ్చటేంటి రవి గారు?
2: సార్ మొన్న ఒక అతను రవీందర్ రెడ్డి అని మా ఇంటి పక్కనే ఉంటాడు సార్, జీవులో పోతుంది సార్ 10 సంవత్సరాల క్రితము. యాక్సిడెంట్ అయింది సార్, జీవు నడుములు మొత్తం ఇరిగి అదైపోయినాయి. వరంగల్ హాస్పిటల్ లో బాగా వచ్చాడు సార్ ఒక 4 రోజులకు.
1: అయ్యో
2: సార్, ఇక నడవలేకపోతే ఆ ఈ మూడు గీరలు బండి ఇస్తారు కదా సార్, ఆ బండి మీద నడిచేవాడు సార్. వాళ్ళ అమ్మ ఉంది, మ్యారేజ్ అయింది, ఒక కొడుకు సార్ అతను. అట్లా అయిన తర్వాత ఒక 2 సంవత్సరాలు చూసి భార్య తీసుకుని వెళ్ళిపోయింది సార్ పాలు అంచే వాళ్ళది.
1: ఇతను ఇక్కడ వదిలేసిందా?
2: వదిలేసింది సార్. వదిలేసాక వాళ్ళ అమ్మ ఉన్న రోజులు బతికింది సార్ 15 సంవత్సరాలు. వాళ్ళ అమ్మ చనిపోయి 2 ఇయర్స్ సార్, 2 సంవత్సరాలు. తర్వాత ఒక అన్న ఒక తమ్ముడు, ఇక వాళ్ళు కూడా సరిగా చూడకపోతే వాళ్ళ ఇంట్లో సేదబాయి ఉంటుంది సార్, నీళ్లు తోడుకునేది. పట్టనే కుంటుకుంటూ దేక్కుంటూ పోయి నీళ్లు చేసుకునేది సార్ అతను. ఘోరం పరిస్థితి చూశాము అందరం, బాధపడ్డాం. మొన్న రీసెంట్ గా ఒక 5 రోజుల క్రితము ఆ బండి మీదనే కూర్చొని చేను కాడికి పోయి పెట్రోల్ పోసి తలగబెట్టుకొని చచ్చిపోయింది సార్.
1: అయ్యయ్యో,
2: బాధకరమైన విషయం సార్, అది చూసి అందరూ పోయి అయ్యో ఇట్లా చేసుకున్నాడు అని చెప్పేసి బాగా బాధపడ్డారు సార్. అతను బాధ అనిపించింది సార్, అదే విషయం చెప్పమని చేశాను.
1: ఏదైనా వైవాహిక బంధం అనేది చాలా బలమైనది, దాన్ని కేవలం స్వార్థానికి మాత్రమే వాడుకుంటున్నారు కొంతమంది వ్యక్తులు. మరి భర్తకి భార్య లేకపోతే మరి చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అలాగే భార్యకి బాగలేకపోతే భర్త కూడా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అనేది ఆ బంధంతో, ఆ మూడుముల బంధంతో ఏర్పడింది. అది మన హైందవ సాంప్రదాయం కూడా. కానీ ఏదో వచ్చింది, అనారోగ్యం చేసింది, వాళ్ళని వదిలేసుకుందామనేసి వెళ్ళిపోతే రేపు భవిష్యత్తులో మరి ఆ వదిలేసిన మనిషికి కూడా ఏదైనా బలమైనటువంటి అనారోగ్య పరిస్థితి ఏర్పడితే అప్పుడు ఏర్పడితే తనకి ఒక కొడుకు ఉన్నాడు నెక్స్ట్ పొజిషన్ లో, ఈ రోజుల్లో కొడుకులు చూసుకోవట్లేదు అనేసి చాలా మనకి కథనాలు చెప్తూ ఉన్నాయి. మరి అప్పుడు ఆవిడ ముసలావిడైనా లేకపోతే అనారోగ్య పరిస్థితి ఏర్పడినా కూడా రాబోయే కాలంలో వచ్చే కోడలు కానీ కొడుకు కానీ మరి ఈమె యొక్క మానసిక స్థితిని అంటే చూసి భర్తకి ఆరోగ్యం బాగాలేకపోతే వదిలేసి వచ్చింది కదా, ఈమెను మనం చూసేది ఏంటి అనే ఆలోచన మనం కల్పిస్తున్నాం వాళ్ళకి. ఏదైనా కూడా రవి గారు, భర్తకు భార్య, భార్యకు భర్త, ఇదిద్దరేనండి బంధం అనేది. ఆ బంధం మన పూర్వీకులు ఎందుకు పెట్టారో తెలియదు, కానీ మనం చచ్చినంత కాలం వాళ్ళకు తోడు మనం ఉండాలి, మనకు తోడు వాళ్ళు ఉంటారు అంతే. ఏ కొడుకు రాడు, ఏ కూతురు రాదు
2: సార్. ఈ విషయం మీరు చెప్పినప్పుడు నాకు గుర్తుకొచ్చింది ఒకటి సార్, నా భార్య నెంబర్ 1 సార్, నాకు కనపడపోయిన ఎటువంటి అది తీసుకొని పోయి నా తోటే ఉంటది, పనికి పోతుంది, అన్ని చేస్తుంది సార్. ఆమె కలుపులకు నాటుకు దానికి తిని పోతా ఉంటది సార్.
1: 99% వైవాహిక బంధంలో భార్యాభర్తల బంధం అనేది వాళ్ళ మధ్యలో ఎన్ని మానసికమైనటువంటి సమస్యలు ఉన్నా, ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా కూడాను కష్టకాలం వచ్చినప్పుడు మాత్రం ఆ ప్రేమ

0: అనురాగం అనేది భార్య తల్లిని మరిపిస్తుందండి.
1: వాస్తవం సార్, ఇది వాస్తవం.
0: మరి ఎవరో కొంతమంది ఇలా చేస్తారు, అది క్షణికావేశంలో వాళ్ళు ఏదో తీసుకునే నిర్ణయం.
1: భార్య ఉన్న కొడుకు వచ్చింది సార్, తలకొరివి పెట్టిండు, ఉన్నారు సార్, ఇక్కడే ఉంటారు వాళ్ళు.
0: ఏమి లాభం?
1: లాభం లేదు, కలిపి లాభమే ఉంది.
0: ఓకే రవి గారు, మరి ఇలాంటి జరగకుండా ఉండాలంటే సమాజంలో మార్పు అనేది ప్రతి వ్యక్తిలోనూ రావాలి.
1: కంపల్సరీ సార్, భార్య భర్తల బంధం ఏర్పడ్డది అసలు అది అర్థం చేసుకుంటే అర్థమైతే సార్.
0: అవును అవును అవును. ఓకే రవి గారు, ఒక పాట వేస్తుంది ఆకాశవాణి, వినండి.
1: ఓకే సార్.

0: వంచా జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్ కి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: హలో
2: మిత్రమా, మీ పేరు?
1: గుడ్ మార్నింగ్ సార్.
2: గుడ్ మార్నింగ్.
1: ఎం రమేష్ బాబు, 7 నంబర్ స్ట్రీట్, రామవరం సార్. బాగున్నదా సార్?
2: బాగున్నాం రమేష్ గారు, మీరు ఎలా ఉన్నారు?
1: ఆ రామవరంలో మేము చదువుకున్న రోజులు ఇవన్నీ కూడా మర్చిపోలేని జ్ఞాపకాలు సార్. అవన్నీ కూడా నేను హై స్కూల్లో చదువుకునే సార్. హై స్కూల్లో మేము చదువుతున్నప్పుడు మన రామవరం హై స్కూల్ సార్, శ్రీనివాస్ థియేటర్ పక్కనే ఉంటుంది సార్. అక్కడ మా క్లాస్ 10th క్లాస్ ఏ సెక్షన్ సార్ నాది. అయితే మేము కూర్చునేది కూడా కిటికీ దగ్గర కూర్చుంటాం సార్. మేము కిటికీ పక్కనే ఒక పొన్న చెట్టు ఉంటుంది సార్. ఆ పొన్న చెట్టు మీద నుంచి పరిమళాలు, తర్వాత కోకిల గానాలు ఇవన్నీ మిక్స్ అయి వినిపిస్తూ ఉండే సార్ పాఠాలు వింటున్నప్పుడు. యాక్చువల్లీ మాకు పాఠాలు చెప్తున్న టీచర్స్ అంతా కూడా చాలా సీనియర్ టీచర్ సార్, గవర్నమెంట్ హై స్కూల్లో. ముఖ్యంగా హిందీ మీడియం పాఠం చెప్తున్నప్పుడు అసలు టైమే తెలిసేది కదా సార్, 45 మినిట్స్ ఈజీగా అంత తొందరగా అయిపోయింది ఆ క్లాస్ అనిపించేది. బాగా చెప్తే సార్ నాకు 7th క్లాస్ హిందీలో 80 మార్క్స్ సార్, అంటే స్కూల్ ఫస్ట్ సార్. అప్పుడు నేను ఇక్కడ 10th క్లాస్కి వచ్చినప్పుడు హిందీ మేడం సత్యవతి మేడం సార్ చాలా బాగా చెప్తుండేది. ఆమె మాట్లాడుతున్నప్పుడు గానీ ఆ పాఠం వింటున్నప్పుడు లతా మంగేష్కర్ వాయిస్ లాగా వచ్చేది సార్.
2: మీకోసం ఒక మంచి పాఠం వినిపిస్తున్నా, వినండి.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హలో.
2: హలో, గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్. మీ పేరు ఎక్కడ నుంచి?
2: నా పేరు మొహమ్మద్ షాకిర్ సార్. ఇల్లు ఆర్ఎన్ఆర్
1: సార్. షాకిర్ గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నారా సార్?
1: బాగున్నా. మీరు ఎలా ఉన్నారు?
2: నేను చాలా బాగున్నాను సార్.
1: ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: సార్, పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట ఈ రోజు మాట్లాడేది ఏంటంటే సార్, నేను ఎప్పుడు మా చెప్పేది మళ్ళా ఈ రోజు కూడా
1: చెప్పాలనుకుంటున్నాను
2: సార్. ఏంటంటే సార్, రోడ్డు మీద పోయేటప్పుడు బండ్లు నడిపించే చాలా జాగ్రత్తగా పోవాలని సార్. ఎందుకంటే మొన్న మా మిత్రుడు ఇద్దరు ముగ్గురికి మొన్న యాక్సిడెంట్లు అయినాయి సార్. రీసెంట్లీ మొన్న ఒక 15 క్రితం ఆ ఈ యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి సార్. మనం మంచిగా వచ్చినా వెనక వచ్చేటోళ్ళు ఎదురొచ్చేటోళ్ళు వాళ్ళు కరెక్ట్ గా వస్తారని నమ్మకం లేదు. కాబట్టి మనం ఫ్యామిలీతోని వాళ్ళతోని రోడ్ మీద పోయినప్పుడు చాలా జాగ్రత్తగా పోవాలా. ఇంకేంటంటే సార్, ఎండలు చాలా బాగా కొడుతున్నాయి కాబట్టి పొద్దున్నే ఏమైనా పని ఉంటే చూసి సాయంత్రం బయటికి వెళ్ళేటట్టుంటే చాలా బాగుంటుంది.
1: కూరగాయలు తేవాలా, పచారి సామాన్లు తేవాలా, లేకపోతే పిల్లల కోసం స్కూల్స్ కి అడ్మిషన్స్ కోసం తిరగాల, లేకపోతే హాస్పిటల్ కి వెళ్లి రావాలా అనేది అన్ని కూడా మార్నింగ్ అవర్స్ లేదంటే ఆఫ్టర్ 6-5 సాయంత్రం వేళలో. అసలు 6-7 దాకా కూడా మనకి ఎండ వేడిమి ఉంటుంది కాబట్టి కొంచెం లేట్ అవర్స్ అయినా పర్లేదు. మనం నైట్ పడుకునేది లేట్ అవుతుంది కాబట్టి రాత్రి వేళల్లో మనకి బజార్ పరంత చేసుకుంటే మంచిది.
2: నైట్ లో కూడా చాలా ప్రాబ్లం అయితే
1: అవుతుంది అవుతుంది అవుతుంది
2: వేడి తెగలు కొడుతుంది.
1: దానికి తగ్గట్టుగా మనం కూడా ఏర్పాట్లు చేసుకోవాలి. మనకు ఉన్నటువంటి ఆర్థిక స్తోమతను బట్టి ఏర్పాట్లు చేసుకుంటే మనం ఈ ఎండాకాలం నుంచి బయటపడ్డ వారం అవుతాం. ఓకే షాకిరి గారు, మీకోసం ఒక మంచి పాట ఆకాశవాణి వినిపిస్తుంది, వినండి.
2: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
1: హలో.
2: హలో,
1: నమస్తే అండి. రమేష్ బాబు గారు, ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. చెప్పండి, మీ మాట ఏంటి ఈరోజు?
3: నా మాట ఏముందండి, మన ఆకాశవాణికి 90 వసంతాలు చేసుకున్న సందర్భంగా ప్రతి వారం కూడా మా అలాంటి శ్రోతలు మాట్లాడాలని కోరికతో మీరు చేస్తున్నారు కార్యక్రమం. ఈ రోజు కూడా నా అంశం ఏంటంటే, ఒక 20 ఏళ్ల క్రితం అండి మనకి ఆకాశవాణిలో ఫోనింగ్ ప్రోగ్రాం ఉండేదండి, రికార్డు చేసి మాటలు చేసేవాళ్ళు.
1: ఇప్పటికీ ఉన్నాయిగా.
3: 20 ఏళ్ల క్రితం తొలినాళ్ళు. ఆ రోజుల్లో కడప వాళ్ళు ఫస్ట్, మనకు ఉన్న 4 ఆకాశవాణిలో ఫస్ట్ ఆకాశవాణి వాళ్ళు రికార్డింగ్ కాకుండా మామూలుగా ఫోనింగ్ ప్రోగ్రాం డైరెక్టర్ గా చేశారండి. ఆ రోజు నేను కార్యక్రమం వినుకోకుండాను 2 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఫోనింగ్, ఆ రోజుల్లో బూత్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. వెళ్ళి మాట్లాడుతూ ఉండగా ఆ రోజు ఏమైందంటే, నేను ఫోనింగ్ ప్రోగ్రాం పాటల కార్యక్రమం అనుకున్న ఉద్దేశం తోటి గప్పించేస్తే కలిసింది ఆ రోజు. ఆ రోజు అసలు అంశం ఏంటంటే, శాంతి భద్రతలో ప్రజల భాగస్వామ్యంతో మాట్లాడాలి ఆ రోజు.
1: ప్రజల భాగస్వామ్యం.
3: అవునండి. అయితే ఆ కడపలో మాట్లాడుతూ ఉండగా నాకు ఫోన్ దొరికింది. ఏమండి, హలోనండి, నేను మచిలీపట్నం నుంచి మాట్లాడుతున్నాను, ఫోనింగ్ ప్రోగ్రామ్ ఏనండి, పాటల కార్యక్రమం ఏనండి అనండి. రమేష్ గారు, ఈ రోజు ప్రోగ్రాం అంటే పాటల కార్యక్రమం కాదండి, ఎస్వి గారితో మాట్లాడతారా మీరు అని అన్నారు. అమ్మ, ఎస్వి గారితో మాట్లాడుతుంటే భయం కదండి అని అన్నా. కాదు కాదు, మాట్లాడండి, మీరు చాలా దూరం నుంచి మాట్లాడుతున్నారు కదా అన్నారు. అప్పుడు అక్కడ సత్యనారాయణ గారు అన్నమాట, ఆయన ఎస్వి గారు. అప్పుడు అంటే నా సత్యనారాయణ గారు ఎందుకు చూస్తున్నానంటే, ఆ రోజుల్లో జిల్లా సమాచార లేఖలు కానివ్వండి, లేకపోతే

0: శాఖ కార్యక్రమాల్లో అక్కడ వస్తా ఉంటది కదా, అక్కడ జిల్లా కలెక్టర్ గారు ఇట్లా వస్తూ ఉంటాయి కదా, దాని పెట్టి గుర్తు పెట్టి నమస్కారం అండి. మా శాంతి భద్రతలతో ప్రజలు సామీక్యంగా ఉండాలంటే అసలు మేము బాగుంటేనే కదండి, మేము శుభ్రంగా ఉంటేనే కదండి, మేము శుభ్రంగా ఉంటే అసలు మీద నాకు పని లేదు కదండి అన్న. మా మేము శుభ్రంగా లేకపోతున్నామోనే కదండి ఇలాంటి కార్యక్రమాలు, లేకపోతే మీరు మీలాంటి వాళ్ళు ఉన్నారు, మేము భద్రతతో ఉంటే మీతో మాకు పని లేదు కదండి అన్న. నిజంగా చక్క మాట్లాడారండి అని చెప్పి వాళ్ళు ఆ రోజు అభినందించారు. తర్వాత ఏదో ఒక రోజు ఫోన్ సౌకర్యం కాకుండా పర్సనల్ గా ఒకసారి స్టేషన్ మాట్లాడుతూ ఉంటే ఆ రోజు ఎస్పీ గారు నువ్వు మాట్లాడిన మాట ఎస్పీ గారికి నచ్చింది అయ్యా రమేష్ గారు, మీరు ఫోన్ సౌకర్యమే కాదండి, మీరు ఒక అంశం మీద మీరు చూసుకుని మంచి డెవలప్ చేసుకోవాలి మీరు అన్నారు నన్న. మీరు సురక్షిత కాకుండా ఒక రచయితగా తయారవ్వాలి మీరు అని అన్నారు. అయిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నండి నన్ను దినపత్రికలు చదువుతూ మరి ఆకాశవాణిలో మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు మాటలు విని నేను ఒక ఇంప్రూవ్ అయ్యాను అన్నమాట.
1: వెరీ గుడ్,
0: అదనమాట అండి.
1: ఓకే అండి. ఏదేమైనా కూడాను పోలీస్ వ్యవస్థలో యూనిఫామ్ వేసుకున్న పోలీస్ మాత్రమే పోలీస్ కాదు, యూనిఫామ్ వేసుకుని ప్రతి పౌరుడు కూడా పోలీస్ గా బిహేవ్ చేయాలి. ఎందుకంటే సమాజాన్ని కాపాడడంలో మన వంతు బాధ్యత మనం నిర్వర్తించాలి. మనకెందుకులే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, కాకి చొక్కా వేసుకున్న వాళ్ళే చేయాలి ఈ పని అనేది మనం వదిలిపెట్టాలి. ఓకే అండి రమేష్ గారు, చాలా చక్కగా ఆకాశవాణితో మాట్లాడేందుకు ధన్యవాదాలు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
0: నమస్కారం సార్.

0: అనుభవ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. హలో, నమస్తే అండి. ఎక్కడ నుంచి కాల్ చేశారు? సుజాత్ నగర్. మీ పేరు? చెప్పండి. ఈ రోజు ముచ్చట ఏం మోసుకొచ్చారు మా కోసం?
2: ముచ్చట మోసుకొచ్చా సార్, మొన్న మిట్టపల్లి వెళ్ళా సార్. నేను అక్క వాళ్ళ ఇంటికి. వాళ్ళిద్దరు అక్క చెల్లెల పిల్లలు, అక్క చెల్లెల పిల్లలు, వాళ్ళ అమ్మలు కవాలి వాళ్ళు, వాళ్ళ అక్క చెల్లెల పిల్లలు ఇద్దరు ఇద్దరు పనికి వెళ్ళారు సార్. ఆ పని దగ్గర ఏమైందో ఏంటో ఇద్దరు బాగా కొట్టుకున్నారు సార్.
1: ఓకే.
2: పిల్ల కొడుకుని అక్క కొడుకు బాగా గుండె గుండెమే గుట్టిందని సార్. ఇద్దేసరికి కోమలో పోయినట్టు అయిపోయింది పాప అబ్బాయి. 3 రోజులు హాస్పిటల్లో ఉండి చనిపోయింది సార్.
1: అయ్యయ్యో, అలా కొట్టుకుంటున్నప్పుడు నిలువరించాలి కదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు.
2: ఉన్నా కానీ ఇట్లా విడదీస్తున్నాగానే విడకుండా కొట్టుకున్నారని సార్ వాళ్ళు.
1: అది మరి ఇప్పుడు క్రైమే కదా, అది పోలీసు కేసు అదంతా అవుతుంది కదా.
2: అవుతుందిలే కానీ వాళ్ళిద్దరు అక్క చెల్లెలేగా, వాళ్ళిద్దరు కవాలండి, వాళ్ళ అమ్మలు ఇద్దరు ఒకే ఊరు, మన మా పుట్టిన ఊరే ఇచ్చారు వాళ్ళు.
1: ఎంత ఏమైనా కూడాను అది మాటల యుద్ధం చేయాలి గాని ఇలా ముష్టి యుద్ధం చేసి ప్రాణాన్ని తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు.
2: చాలా బాధపడ్డారు ఇద్దరు. వీళ్ళేమో చూడటానికి ఇద్దరు అక్క చెల్లెళ్ళు.
1: అవును, అక్క చెల్లెలైనా ఏదైనా కూడాను వాళ్ళకి ఒక ఈగో దెబ్బతింటుంది. నా మాట నగ్గలేదు, నా మాట వినలేదు, నన్ను తప్పు పడుతున్నారు, ఇలాంటి అంశాల మీద ఎక్కువగా ఈగో అనేది వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. దాన్ని బట్టి వాళ్ళు బిహేవియర్ అనేది కాస్త మూర్ఖంగా ఉంటుంది. ఒక మనిషి ఇంకొక సాటి వ్యక్తి మీద యుద్ధం చేయడం అనేది కరెక్ట్ కాదు. అంతగా అసలు కొట్టుకోకూడదు. ఎందుకు కొట్టుకోవాలి? మ్యాన్ హ్యాండ్లింగ్ ఎందుకు చేయాలి? మాటలతో వాళ్ళకి సర్ది చెప్పాలి.
2: సర్ది చెప్పుకోవాలి, లేదన్నా మాటలతో ఉండాలి. కానీ పాపం సరిపోయేంత కాడికి
1: కొట్టుకున్నారు సార్. సరే సరే అండి, మరి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మన వంతు బాధ్యత కూడా ఉంటుంది. ఓకే మేడం, మరి మీకోసం ఒక మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.

0: హలో,
1: నమస్తే మేడం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
0: పాల్వంచి నుంచి స్వీటీని మాట్లాడుతున్నాను.
1: స్వీటీ గారు చాలా స్వీట్ గా మాట్లాడుతున్నారు. మా ఆకాశవాణి మిత్రులందరికి మీ పేరు స్వీటీ అనే పరిచయం. మిక్ నేమ్ స్వీటీ. అసలు అందరికి స్వీటీ స్వీటీ అనే పిలుస్తుంటారా చిన్నప్పటి నుంచి?
0: అవును సార్.
1: అవునా? స్వీటీ గారు, మరి ఈరోజు మా శ్రోతల కోసం మీరు ఎలాంటి విషయాలు ప్రస్తావన తీసుకొస్తారు?
0: ఈరోజు రీసెంట్ గా జరిగిన సిబిసి క్లాస్ గురించి చెప్తాం అనుకుంటున్నా.
1: చెప్పండి చెప్పండి, ఇది చాలా ఉపయోగం కూడా.
0: అవును సార్,
1: చెప్పండి.
0: ముందుగా మంచి మాట, ప్రేయర్ బి మేడ్ ఫర్ ఆల్ మెన్ ఫర్ కింగ్స్ అండ్ ఫర్ ఆల్ దట్ ఆర్ ఇన్ హిస్ అథారిటీ దట్ వి మే లీడ్ ఎ క్విట్ అండ్ పీసబుల్ లైఫ్ ఇన్ ఆల్ గాడ్లీనెస్ అండ్ హానెస్టీ.
1: వెరీ గుడ్.
0: మనము సంపూర్ణ భక్తి మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతలను చేయవలెనని హెచ్చరి.

0: ఇప్పుడు మీరు చెప్పారు ఒక మంచి మాట, ఆ మంచి మాటనే మనం ఆచరించాలి అని అంటే ఎంతవరకు దీన్ని సక్సెస్ చేసుకోవచ్చు?
1: ఎవ్రీ ఇయర్ చిల్డ్రన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జరుగుతుంది, చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్, హోలీ స్పిరిచువల్ బైబిల్ సెమినార్స్ అన్నమాట పిల్లలకి. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఐ లవ్ మై కంట్రీ అనే థీమ్ మీద ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు చర్చ్ లో. దాంట్లో పిల్లలు మంచిగా డాన్స్ లో పార్టిసిపేట్ చేశారు. చిన్న చిన్న పిల్లలు బిగినర్స్ వచ్చేసి బైబిల్ కంఠత వాక్యాలు చెప్పడం, అలానే ఎవ్రీ ఇయర్ చర్చ్ తరపు నుంచి క్యాంప్ అనేది ఉంటది. ఆ క్యాంప్ లో వేరే ప్రాజెక్ట్ వర్క్ కింద వేరే టూర్స్ ఉంటాయి అన్నమాట. మేము అట్లా చిన్న ఒక ఇంటర్ లో ఉన్నప్పుడు మారేడుమిల్లి వెళ్ళాము అందరం, పిల్లలందరం చర్చ్ తరపున. మంచిగా అక్కడ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, తర్వాత వాటర్ ఎనిమల్స్ కూడా ఉన్నాయి చాలా చూడటానికి. పిల్లలకి చక్కగా కొంచెం ఏమేమి ఉన్నాయి అనేసి తెలుసుకోవచ్చు అట్లా వెళ్ళటం వల్ల.
0: సో మారేడుమిల్లి మంచి క్యాంప్ అంటారు,
1: అప్పుడు బాగా ఎంజాయ్ చేసామన్నమాట.
0: ఓకే స్వీటీ గారు, చాలా చక్కటి లొకేషన్ ఆకాశవాణి ద్వారా మన శ్రోతలందరికి తెలియజేశారు. ఎవరైనా కూడాను మరి కాస్త తీరిక ఉందనుకుంటే మారేడుమిల్లి విజిటింగ్ ప్లేస్ చూస్తే అది మన మానసిక
1: వాటర్ ఫాల్స్ ఉన్నాయి సార్, చాలా సూపర్ ఉన్నాయి.
0: అదే అదే
1: పిల్లలందరం బాగా వాటర్ లో దిగి ఎంజాయ్ చేసాం.
0: వాటర్ లో దిగి ఎంజాయ్ చేయొచ్చు, కానీ ప్రమాదాలు జరగకుండా కూడా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉంటుంది. ఓకే స్వీటీ గారు, తప్పకుండా మా శ్రోతంతా కూడా మరి ఎప్పుడైనా వీలు చూసుకుని మారేడుమిల్లి విజిటింగ్ చేస్తానని ఆకాశవాణి కూడా కోరుకుంటుంది. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
1: ఓకే సార్, థాంక్స్.

0: విన్నారు కదా పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. ఈ కార్యక్రమం ఈ శుక్రవారం ఉదయం 11 గంటలకు రికార్డు చేసి మీకు వినిపించడం జరిగింది. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, బి శృతి, ఎన్ రేణుక, సాంకేతిక సహకారం శ్రీతులు పి ప్రభాకరరావు, ఎం కోటేశ్వరరావు, ఆర్ రవికుమార్. వచ్చే వారం మరికొంతమంది శ్రోతల ముచ్చట్లతో, ఆకాశవాణి వేసే పాటలతో మీ ముందు ఉంటుంది మీ పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. అంతవరకు సెలవు, నమస్కారం.
1: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
3: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

రేఖచిత్రగాన శీర్షికన జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్ వారి సప్తపది చిత్రం నుంచి పాటలు వింటారు. ఈ చిత్రానికి సాహిత్యం అందించారు వీటూరి, సంగీతం కేవీ మహాదేవన్, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి. మరి వినండి జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్ వారి సప్తపది చిత్రం నుండి పాటలు.

మీరింతవరకు ఏకచిత్రగాన శీర్షికన జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్ వారి సప్తపది చిత్రం నుంచి పాటలు విన్నారు. గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పీసు శీలా ఎస్ జానకి, సాహిత్యం అందించారు వేటూరు సుందరమూర్తి, సంగీతం కేవీ మహదేవన్.

0: ఆకాశవాణి కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రోతలకు చేరువలో

కాంతివేగ పౌనఃపున్యాలతో విద్యుత్ అయస్కాంత తరంగాలను మాడ్యులేట్ చేయడం ద్వారా తీగల ఆధారం లేకుండా గాలిలో శబ్ద సంకేతాలను ప్రసారం చేసే ప్రక్రియను దూరశ్రవణ ప్రక్రియ అంటాం. ఇలాంటి ప్రసారాలను వినటానికి ఉపయోగించే సాధనాన్ని రేడియో అంటాం.

ఇంటర్నెట్, టీవీలు, ఓటీటీలు ఇవేవీ లేని రోజుల్లో రేడియో ఒక్కటే వార్తలను, వినోదాన్ని అందించిన ఏకైక సాధనంగా ప్రజల మన్ననలు చూరగొన్నది.

0: రేడియో ఎన్నో సంచలనాలు సృష్టించింది. స్వాతంత్ర పోరాటంలో పలు ప్రజా ఉద్యమాల్లో రేడియో ప్రజలకు బాగా చేరువైంది.
1: Our first glimpse is the Rajputana came alongside at Marseille. And there's a woman of whom you've probably all read, but never seen in a picture. Miss Madeleine Slade, the English daughter of an admiral, who now prefers to be known as Malara Ben. She's one of Mr. Gandhi's most devout disciples. She's leading the way ashore now. And just behind her comes Mr. Gandhi, dressed as he said he would be, in just his loincloth, even in the chilly climes of Europe. And he's carrying with him his pots and pans, which he declared at the customs.
0: రోజు మూడు పూటలా పలు భాషల్లో వార్తలను ప్రసారం చేస్తూనే పాటలు, జానపద గీతాలు

0: శాస్త్రీయ లలిత సంగీత వ్యవసాయ కార్యక్రమాలు.
1: మన జిల్లాలో 67 రైతు వేదికలు ఉన్నాయండి. ఈ రైతు వేదికల్లో ప్రతి మంగళవారం శాస్త్రవేత్తలతో రైతులకు మీటింగ్లు నిర్వహిస్తున్నాం. ఇప్పుడు వేసుకునే పంటల మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా పంటలకు కావలసిన విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి.
0: క్విజ్, కథానిక, సినిమా ఆడియోలు ఇలా అన్నింటినీ సమపాలలో ప్రసారం చేసిన రేడియో ప్రజల మనసును ఆకట్టుకుంది.
2: చిట్టి అమ్మలు, చిన్ని నాన్నలు, మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు. చిట్టి అమ్మ

0: ఓ 2 దశాబ్దాల క్రితం వరకు పెద్ద చిన్న అందరికీ అత్యంత ఇష్టమైన వ్యాపకం రేడియో వినటం.
1: భరతమాత ముద్దుబిడ్డలలో రాజ్యాంగ నిర్మాతగా భాషించి భారతరత్నమైనాడు డాక్టర్ అంబేద్కర్ గారు.
2: విద్యార్థిని విద్యార్థులు దాదాపుగా అన్ని లెసన్స్ తరువుగా చదివి ఉంటారు. ఇక్కడ పరీక్ష పేపర్ రాసేటప్పుడు వారికి ఉన్న సమయాన్ని దృష్టిలో ఉంచుకుని, అలాగే ప్రతి పాఠములో కూడా ఏ ప్రశ్నలు వస్తాయో పాత ప్రశ్న పత్రాలని అవగాహన చేసుకుని చదవటం, ఒక ప్రణాళికబద్ధంగా చదివితేనే ఈ ఉన్నటువంటి 30 రోజుల్లో వాళ్ళ పరీక్షలో అత్యధిక మార్కులు సంపాదించే అవకాశం ఉందండి.
0: బాగా నచ్చిన పాట ఏంటి?
3: ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిదుర మరిసి నిదురపోకుమా.
0: ఈ పాట ఎప్పుడు విన్నారు మీరు, గుర్తుందా?
3: ఈ నాకప్పుడు 7-8 సంవత్సరాలు నా వయసు. భూమి కోసమని ఘంటసాల గారు పాడిన పాట అది. నాకు ఎప్పుడు పొద్దు పొద్దు దారిలో ఇదే పాట ఎక్కువ పాడుకుంటూ పోతాను.
4: వంట ఏం చేసి తగలెట్టావు?
5: వంట తగలెట్టలా, గ్యాస్ తగలెట్టి వంట వెలగబెట్టా.
4: అదే, ఏం వెలగబెట్టావని అడుగుతున్నాను.
5: ఇంట్లో అన్నీ నిండుకుంటే ఏం వెలగబెడతాను? చారు పెట్టి కాసిని బొడియాలు వేయించాను.
4: పోన్లే, అదన్నా చేసావు.
0: అసలు రేడియో పుట్టక అనేది ఏంటి అనే విషయానికి వస్తే, విద్యుత్ అయస్కాంత శక్తి గల రేడియో తరంగాలను ముందుగా జర్మన్ భౌతిక శాస్త్రవేత్త హెన్రిచ్ హెర్ట్జ్ 1886లో గుర్తించారు. రేడియో తరంగాలను తొలిసారిగా గుర్తించిన హెన్రిచ్ హెర్ట్జ్ పేరిట రేడియో తరంగాల ఫ్రీక్వెన్సీని హెర్ట్జ్లలో కొలవడం మొదలైంది. 1895-96 నాటికి రేడియో తరంగాల ద్వారా ప్రసారాలను ఆచరణలో సాధించిన వాడు ఇటాలియన్ శాస్త్రవేత్త గుగ్లి ఎల్మో మార్కోని. అమెరికాలోని ఫిటస్బర్గ్ లో నెలకొల్పిన తొలి రేడియో ప్రసార కేంద్రం 1920 నవంబర్ 2 ప్రారంభమైంది. అమెరికా అధ్యక్షుడిగా హార్డింగ్ ఎన్నికయ్యారనే వార్తతో ఫిటస్బర్గ్ కేంద్రం నుంచి ప్రపంచంలోనే తొలిసారిగా రేడియో వార్తా ప్రసారం మొదలైంది. ఇంగ్లాండ్లో 1922 అక్టోబర్ 18 బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీ స్థాపించబడింది. బీబీసీ 1922 నవంబర్ 14 నుంచి లండన్ కేంద్రంగా తన ప్రసారాలను ప్రారంభించింది. రేడియో ప్రసారాలను ఐక్యరాజ్య సమితి పరిధిలోని ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ నియంత్రిస్తూ ఉంటుంది.

0: 1923లో రేడియో క్లబ్ ఆఫ్ బాంబే దేశంలోనే తొలిసారిగా రేడియో ప్రసారాలను ప్రారంభించింది. జూలై 23, 1927న బ్రిటిష్ హయాంలో తొలి రేడియో స్టేషన్ బాంబేలో ప్రారంభమైంది. ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ నెలకొల్పిన ఆ రేడియో స్టేషన్ను అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు. 1936లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పేరు ఆలిండియా రేడియోగా మారింది. ఆలిండియా రేడియో అధికారికంగా 1956 నుండి ఆకాశవాణిగా పిలువబడుతోంది. ఆలిండియా రేడియో నినాదం బహుజన హితాయ బహుజన సుఖాయ. ఆలిండియా రేడియో ప్రభుత్వ అధికారిక రేడియో ప్రసార సంస్థ. ఇది భారత ప్రభుత్వ సమాచార ప్రసార యంత్రాంగ ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రసార భారతి యొక్క విభాగం. దూరదర్శన్ కూడా ప్రసార భారతిలో భాగమే. దేశాభివృద్ధిలో ప్రభుత్వాధీనంలో ఉన్న రేడియో అన్ని రంగాలలోనూ సమాచారాన్ని ఇస్తూ దేశ సమగ్రతకు అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతోంది. స్వాతంత్ర్యం వచ్చే నాటికి మన దేశంలో 6 ఆలిండియా రేడియో కేంద్రాలు మాత్రమే ఉండేవి. అవి బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, మద్రాసు, తిరుచిరాపల్లి, లక్నో కేంద్రాలు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 479 ఆలిండియా రేడియో కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఆలిండియా రేడియో యొక్క 100వ స్టేషన్ వరంగల్ను 1990 మార్చి 2న నెలకొల్పారు. హైదరాబాద్లో మెహబూబ్ అలీ అనే తపాలా ఉద్యోగి 1937లో రేడియో స్టేషన్ను ప్రారంభించారు. 1935లో ఈ రేడియో స్టేషన్ను అప్పట్లో హైదరాబాద్ను పరిపాలిస్తున్న నిజాం రాజు స్వాధీనం చేసుకున్నాడు. 1939లో హైదరాబాద్ రేడియో స్టేషన్కు దక్కన్ రేడియోగా పేరు మార్చారు. హైదరాబాద్ రేడియో స్టేషన్ నుంచి అప్పట్లో జరిగే ప్రసారాలు ఎక్కువగా ఉర్దూలో ఉండేవి.
1: ఉర్దూ ఖబర్నామా మే ఆప్ తమామ్ కా ఖైర్ మక్దమ్ హై. మై హూ మొహమ్మద్ ఇజాజుద్దీన్. ఖబరోం కే ఆగాజ్ పర్ పేష్ హై సుర్ఖియాం. వజీరాజమ్ మోదీ బ్రిక్స్ సమిట్ మే షిర్కత్ కే లియే పహుంచే జోహాన్స్బర్గ్. ఎయిర్పోర్ట్ పర్ వజీరాజమ్ కా కియా గయా పుర్తకబాక్ ఇస్తిక్బాల్. సీఎం కేసీఆర్ కల్ కరేంగే మెదక్ కా దౌరా. వజీర్ హరీష్ రావు నే కహా బీఆర్ఎస్ కీ హిక్మత అమలీ సే అపోజిషన్ ఖౌఫ్ జదా. بی آر ایس کی اصولوں کی بنیاد پر کی جائے گی تنقید. CPI اور CPM کے رہنماؤں کا تاثر. انتخابات میں کمیونسٹوں کی طاقت دکھانے کا عزم. چندریان 3 اہم مرحلے میں داخل. وکرم لینڈر کل اترے گا چاند پر. اسرو سافٹ لینڈنگ کو کرے گا راست نشر. اور آئندہ 3 دنوں تک تلنگانہ میں اوسط درجے کی بارش کا امکان. موسمیاتی مرکز نے کئی اضلاع کے لیے یلو اور گرین الرٹ کیا جاری.
0: దక్కన్ రేడియో నుంచి తెలుగు, కన్నడ, మరాఠీ భాషల్లో కూడా పరిమిత ప్రసారాలు సాగేవి. దక్కన్ రేడియోలో తెలుగు కార్యక్రమాలను పెంచేందుకు మాడపాటి హనుమంతరావు గారు విశేషంగా కృషి చేశారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం మీటర్ల ద్వారా 1989 మార్చి 24 తన కార్యక్రమాలను శ్రోతలకు అందించడం ప్రారంభించింది. ఎన్నో కార్యక్రమాలు రూపొందించి అందరి హృదయాలు దోచుకుంది. గోదారి కిన్నెర, కుంకుమ భరిణ లాంటి చారిత్రక నాటకాలు ఎన్నో రూపొందించి జాతీయ స్థాయిలో అవార్డులు కైవసం చేసుకుంది.

0: అది గొప్పగా చెప్పుకున్నాయి. సమ్మక్ అంటే ఇంకేమన్నా రాజుగారిగా రాణిగా పేరు చెప్పగానే గుర్తించడానికి నీ తల్లి ఎవరు తండ్రి ఎవరు నీ తాయి ఎక్కడ ఎవరించి చెప్పండి. నీకెవరు మాటలా తెలుస్తుంది చెప్పు ఎలా తెలుస్తుంది.
1: నా పేరు ఈ నాలుగు పర్వణాల నుండి కసికందుల నుంచి ముదుపని వరకు చిరు చీమ నుంచి గజ రాజముల వరకు బాగా తెలిసిన పదహారాముల నుంచి వచ్చిన నీకు తెలియకున్నీ తెలిసిన
0: మాటలు వచ్చిన జనాలే కనపడుతున్నాయి. నీ కోరుకున్నా అంటే నమ్మకం జరగటం లేదు. నీలాంటి యజ్ఞనాల పూజకి గూడంలో ఉండటానికి తగదు. మానవ ప్రసాదానికి రా. ఏం చేయాలి ఆమె తాను తెలియదు. దిక్కు పోతావు ఆమె ఆలయం కూడా

0: ఇవే కాకుండా రూపకాలు, ప్రసంగాలు, నాటికలు ఇలా ఎన్నో రూపొందించి శ్రోతలను అలరించింది ఆకాశవాణి.
1: హాస్పిటల్లో ఉన్న నెల రోజుల తరువాత ఒకరోజు దాసరి శిష్యులతో, ఏమయ్యా నోటితో అన్నం తినలేను, నడవలేను, ఏమిటయ్యా నాకీ కర్మ, ఇంకా ఈ బ్రతుకు నాకు అవసరమా అని ఫస్ట్ టైం నైరాశ్యంతో మాట్లాడారు దాసరి. శిష్యులందరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సర్, మీరేనా ఇలా మాట్లాడేది? అనుకున్నవి, అసాధ్యం అనుకున్నవి అన్నీ సాధించారు, ఎన్నో ఆటుపోట్లు తిన్నారు. మీరు ఫెయిల్ అవ్వరు సార్, తప్పకుండా గెలుస్తారు సార్, ఇంటికి మామూలుగా తిరిగి వస్తారు అన్నారు. దాసరి ఒక చిన్న నవ్వు నవ్వారు. ఆయన మేధావి, ఆయనకు అన్నీ తెలుసు. తెలిసి అడుగుతారు, అడిగి చెప్పించుకుంటారు. డాక్టర్లు 29వ తేదీన ఆపరేషన్ డేట్ ఫిక్స్ చేశారు.

0: ఆకాశవాణి ద్వారా ప్రతి ఏటా శ్రీరామనవమి, శ్రీరామ పట్టాభిషేకం, ముక్కోటి ఉత్సవాలతో పాటు 2015లో నిర్వహించిన గోదావరి మహాపుష్కరాలు ప్రత్యక్ష ప్రసారంగా శ్రోతలకు అందించింది ఆకాశవాణి కొత్తగూడెం.
1: ఎప్పుడూ లేని మన ఊరికి ఇంతమంది వస్తున్నారు ఎందుకు?
2: పవిత్ర గోదావరిలో స్నానం చేయడానికి.

0: ఎప్పుడు ఉండే గోదావరి కదా, ఇప్పుడే ఎందుకు ఇక్కడికి స్నానాలు చేయడానికి వస్తున్నారు?
1: ఇప్పుడు పుష్కరాలు కదమ్మా.
0: పుష్కరాలంటే
1: 12 ఏళ్లకు ఒకసారి వచ్చి 12 రోజుల పాటు కొనసాగే పవిత్రమైన పండగమ్మా. అందుకే లక్షలాది మంది భక్తులు దూరాన్ని కూడా లెక్క చేయకుండా ఈ గోదావరి పుష్కరాలకు వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో తల్లి గోదావరిని కొలుస్తారు.
2: పంతొమ్మిది భారత ప్రభుత్వం డెక్కన్ రేడియోను నిజాం నుంచి స్వాధీనం చేసుకుని ఆలిండియా రేడియో పరిధిలోకి తెచ్చింది. తెలుగులో కూడా రేడియో ప్రసారాలు జరిగేవి. 1938 జూన్ 16 మద్రాసులో రేడియో స్టేషన్ ప్రారంభం కావటంతో అప్పటినుంచి తెలుగులో రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. రేడియో కార్యక్రమాల్లో భాగంగా తొలి తెలుగు ప్రసంగం చేసిన ఘనత గిడుగు రామమూర్తి పంతులకు దక్కింది. సజీవమైన తెలుగు అనే అంశంపై గిడుగు 1938 జూన్ 18 15 నిమిషాల ప్రసంగం చేశారు. మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమైన తొలి తెలుగు నాటకం అనార్క

0: అప్పటి నుంచి తెలుగులో రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. రేడియో కార్యక్రమాల్లో భాగంగా తొలి తెలుగు ప్రసంగం చేసిన ఘనత గిడుగు రామమూర్తి పంతులకు దక్కింది. సజీవమైన తెలుగు అనే అంశంపై గిడుగు 1938 జూన్ 18 15 నిమిషాల ప్రసంగం చేశారు. మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమైన తొలి తెలుగు నాటకం అనార్కలి, ఇది 1938 జూన్ 24 రాత్రి 8:30 ప్రసారమైంది.
1: ప్రారంభించు.

మద్రాసు కేంద్రం నుంచి తొలి తెలుగు వ్యాఖ్యాతగా మల్లంపల్లి ఉమా మహేశ్వరరావు గారు పనిచేశారు. పిల్లల కార్యక్రమాల ద్వారా ఆయన రేడియో తాతయ్యగా ప్రసిద్ది పొందారు. 1948 డిసెంబర్ 1 విజయవాడలో రేడియో స్టేషన్ ప్రారంభమైంది. 1963 విశాఖపట్నం, కడపలలో ఆలిండియా రేడియో స్టేషన్లు ప్రారంభమయ్యాయి.

0: ఆకాశవాణి ద్వారా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సినిమా పాటలే కాకుండా పల్లె జీవన విధానం, వారి యొక్క స్థితిగతులు, వారి సంస్కృతి సంప్రదాయాల మేళవింపుతో మా ఊరు జీవన సరళి, జీవన స్రవంతి, ఇలా ఎన్నో కార్యక్రమాలు గిరిసీమల ద్వారా గిరిజనుల పాటలు, గిరిజన సంస్కృతి సంప్రదాయాలు, గిరిజనుల అభివృద్ధి కోసం అధికారుల ప్రసంగాలు, పరిచయ కార్యక్రమాలను అందించింది ఆకాశవాణి. భారత ప్రభుత్వ సూచన మేరకు సంస్కార్ గీత్ ఈ కార్యక్రమాన్ని గిరిజన సంస్కృతి సంప్రదాయాలను మారుమూల ప్రాంతాలలో రికార్డు చేసి శ్రోతలకు ఎన్నో ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను పరిచయం చేసింది ఆకాశవాణి.
1: పండుగలు ప్రాచీనమైనవి. పండుగ రోజు కొత్త బట్టలు, పిండి వంటలు కాదు. తెలంగాణ గిరిజన ప్రాంతాలలో పండుగలకు ఓ ప్రత్యేకత ఉంది. పండుగ నాలుగు రోజులు ఆట పాటలతో సందడి చేస్తారు, ఎన్నో పాటలు పాడతారు. ఓ కోటి రాజా ఉయ్యాలో అంటూ సాగిపోయే ఈ పాట వినండి.
2: పోత పోత నిన్ను దళ దునుయ్యాలా ఓ పోతురా.

అప్పటి వరకు షార్ట్ వేవ్ మీటర్స్, మీడియం వేవ్ మీటర్స్ లో ఉన్న రేడియో ప్రసారాలు, ఆ తర్వాత ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటే ఎఫ్ఎం రేడియోగా అభివృద్ధి చెందింది. ఎఫ్ఎం రేడియో ఛానల్స్ కు పరిమిత ప్రాంతంలోని ప్రజల అభిరుచులు, సంస్కృతి ముఖ్యం. అనేక ప్రైవేట్ సంస్థలు దేశవ్యాప్తంగా ఎఫ్ఎం రేడియో ఛానళ్లను ప్రారంభించాయి.

ఆకాశవాణి వివిధ ఎఫ్ఎంలను కూడా ప్రారంభించింది. ఎఫ్ఎం ఛానళ్ల ప్రసార కవరేజీ 200 కిలోమీటర్ల వరకు అంతకంటే తక్కువ ఉంటుంది. భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ ఎఫ్ఎం రేడియో స్టేషన్ రేడియో సిటీ బెంగళూరు 2001 జూలై 3న ఇది ప్రారంభమైంది. దక్కన్ టెలివిజన్ సేవలను 1976 ఏప్రిల్ 1లో రేడియో నుంచి విడదీశారు. 1959 సెప్టెంబర్ 15న టెలివిజన్ సేవలు ఒక చిన్న ట్రాన్స్మీటర్తో మొదలైనాయి. తొలితరం తెలుగు రేడియో ప్రసారాలు మరియు వ్యాఖ్యాతల చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 1930-40 దశక కాలంలో మద్రాస్, హైదరాబాద్ కేంద్రాల నుంచి తెలుగు ప్రసారాలు ప్రారంభమయ్యాయి.

0: ప్రతి నెలా రేడియో ద్వారా భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి మనసులోని మాట మన్ కీ బాత్ ఈ కార్యక్రమాన్ని భారత ప్రజలతో ఉన్న సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించి ప్రతి నెల చివరి ఆదివారం మన ముందుకు వస్తారు మన భారత ప్రధాని. కరెంటు ఉన్నా లేకపోయినా, సిగ్నల్తో పని లేకుండా, పనిలో ఉన్నా పొలంలో ఉన్నా మన్ కీ బాత్ ద్వారా మనకు చేరువయ్యారు మన భారత ప్రధాని.
1: पर्यावरण संरक्षण को लेकर शुरू किए गए इस अभियान में देश के कोने कोने में लोगों ने कमाल कर दिखाया है. उत्तर प्रदेश, गुजरात, मध्य प्रदेश, राजस्थान और तेलंगाना ने लक्ष्य से अधिक

0: తొలితరం తెలుగు రేడియో రంగంలో ఎందరో ప్రముఖులు ఉన్నారు. గిడుగు రామమూర్తి పంతులు రేడియోలో తొలి తెలుగు ప్రసంగం చేసిన ఘనత గిడుగు రామమూర్తి పంతులకు దక్కుతుంది. జూన్ 18, 1938 మద్రాసు రేడియో స్టేషన్ నుండి సజీవమైన తెలుగు అనే అంశంపై ఆయన 15 నిమిషాల ప్రసంగం చేశారు. మాడపాటి హనుమంతరావు గారు ఈయన హైదరాబాద్లోని దక్కన్ రేడియోలో తెలుగు కార్యక్రమాలను పెంచేందుకు విశేషంగా కృషి చేశారు. బాలాంత్రపు రజనీకాంతరావు గారు ఆలిండియా రేడియోలో ప్రముఖ వాగ్గేయకారుడిగా ప్రయోక్తగా రేడియో ప్రసారాలలో కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. గుమ్మడి వెంకటేశ్వరరావు నటుడు కాకముందు తొలి రోజుల్లో నాటకాలలో వ్యాఖ్యాతగా నటుడిగా రేడియోలో కనిపించేవారు. శ్రీరంగం శ్రీనివాసరావు రేడియో నాటకాలకు ప్రసంగాలకు శ్రీశ్రీకళం ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉండేది.
1: ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలో పరిక్రమిస్తూ పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేస్తూ యంత్రభూతముల కోరలతోనే కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొనకే విలాపాత్మలకు విషారాశులకు ఖరీదు కట్టే శరాబు లేదోయ్. కావున లోకపుట న్యాయాలు కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్ర్యాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే పాటలు తీస్తూ పాటలు రాస్తూ నాలో కదిలే నవ్య కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్చనంగా త్రిలోకాలలో త్రికాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని కష్టజీవులకు కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తివాక్యములు సంధానిస్తూ స్వర్ణవాక్యములు సంలాభిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాది.

0: మద్రాసు రేడియో స్టేషన్ జూన్ 16, 1938 ప్రారంభమై తెలుగు ప్రసారాలకు ప్రధాన కేంద్రంగా ఉండేది దక్కన్ రేడియో హైదరాబాద్. ఇది 1939లో హైదరాబాద్ రేడియో స్టేషన్ దక్కన్ రేడియోగా పేరు మార్చారు. ఇక్కడ ఉర్దూతో పాటు తెలుగులో కూడా కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. ఎఫ్ఎం రేడియోలో తెలుగు కార్యక్రమాల రూపకల్పన ఒక కళాత్మకమైన బాధ్యతాయుతమైన ప్రక్రియ. తెలుగు శ్రోతలను ఆకట్టుకోవడానికి, వినోదం ఇంకా సమాచారాన్ని అందించటానికి రేడియో జాకీలు, ప్రోగ్రాం నిర్మాతలు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తారు.
1: ఎఫ్ఎం రేడియో రూపకల్పనలోని ముఖ్య అంశాలు ఈ విధంగా ఉన్నాయి. కార్యక్రమాల ప్రణాళిక. ప్రైమ్ టైం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు. ఈ సమయాల్లో మనుషులు ఆఫీసులకు, కాలేజీలకు వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు ఉత్సాహభరితమైన పాటలు, స్థానిక వార్తలు, ట్రాఫిక్ అప్డేట్స్ అందిస్తారు.

ఇక మధ్యాహ్న కార్యక్రమాలు. ఇళ్లలో ఉండేవారి కోసం, హౌస్ వైఫ్స్ కోసం ప్రేమ కథలు, వంటల చిట్కాలు, పాత పాటలు, చిట్చాట్ కార్యక్రమాలు అనేవి ప్రసారమవుతాయి.

0: ఇక రాత్రివేళ కార్యక్రమాలలో ప్రశాంతమైన సంగీతం, భక్తి పాటలు లేదా కథలు కార్యక్రమాలు అనేవి ఉంటాయి.
1: కాశీనామ సంస్మరణ శివులకు పరమ ముక్తిదాయకం కదా. కాశీని ఉచ్చరింప తగ పాప పుహారణ జీవకోటికి కాశీనిలో దలంప సరి మానస భీతులు సంతముందెడ కాశీని దర్శనింప మరి మోక్ష

0: కంటెంట్ రూపకల్పన అనేది చాలా ప్రాముఖ్యమైనది. స్థానికత, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యాస భాషలను ఉపయోగించి ఆత్మీయతను పెంచుతారు. సందర్భోచితంగా కార్యక్రమాలు రూపొందించాలి. పండుగలు, ప్రత్యేక రోజులను బట్టి థీమ్ బేస్డ్ షోలు చేస్తూ ఉంటారు. ఇక ఇంటర్వ్యూల విషయానికి వస్తే, తెలుగు సినిమా నటులు, గాయకులు లేదా సమాజంలో స్ఫూర్తిదాయకమైన వ్యక్తులతో ఇంటర్వ్యూలు ఈ ఎఫ్ఎంలో ప్రసారమవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎఫ్ఎంలో ఆర్జేల పాత్ర కీలకమైనది. మాట్లాడే విధానం, తెలుగు నుడికారాలు, సామెతలు సమయస్ఫూర్తితో వారు మాట్లాడాల్సి ఉంటుంది. శ్రోతలతో అనుసంధానం, ఫోనిన్ కార్యక్రమాల ద్వారా శ్రోతల అభిప్రాయాలను, కోరికలను, వాటికి తగ్గట్టుగా పాటలను ప్లే చేయడం వీరి యొక్క కర్తవ్యం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈ పాట.

0: మీకోసం.
1: నమస్తే అండి.
2: నిజామాబాద్ జిల్లా పోతాంగల్ నుంచి తోట సంతోష్.
1: సంతోష్ గారు బాగున్నారండి?
2: బాగున్నామండి. భారతీయ సినిమా నుంచి పచ్చడి చిలుకలు తోడుంటే అని పాట.
1: ఓకే అండి, మీ కుటుంబ సభ్యుల కోసం భారతీయుడి చిత్రం నుంచి పాట వచ్చేస్తుంది, వినండి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నాకు నచ్చిన పాట.
1: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటన్ ఫిట్ బస్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట, సినిమా పేరు జీవన రాగాలు. పాట ఒక కొమ్మకు పూసిన పువ్వులం అనురాగం మనదేలే అనే పాట. అన్నా చెల్లెల అనుబంధానికి ఆత్మీయంగా ఈ పాట.
2: ఒక కొమ్మకు పూచిన పువ్వులం అనురాగం మనదేలే.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్ పై ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. హలో.
3: హలో, నమస్తే సార్.
0: నమస్తే మేడం. ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేశారు?
3: నా పేరు నూర్జహాన్ సార్. నేను బర్మకం నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: నూర్జహాన్ గారు చెప్పండి, అందరు బాగున్నారా?
3: బాగున్నాం సార్.
0: చెప్పండి, ఎందుకని ఫోన్ చేశారు?
3: సార్, ఈరోజు అల్లుడు పుట్టినరోజు సార్.
0: అల్లుడు గారి పేరు
3: షరీఫ్ ఖాన్.
0: షరీఫ్ ఖాన్.
3: అవును సార్.
0: షరీఫ్ ఖాన్ గారికి నూర్ జహాన్ అలాగే వారి కుటుంబ సభ్యులు అలాగే ఆకాశవాణి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. రోజు ఏం టిఫిన్ చేస్తారు మీరు?
3: నేను రోజు టిఫిన్ చేసేది ఉప్మా గాని, దోశ గాని, ఇడ్లీ గాని. అలా ఒక రోజు ఇడ్లీ, ఒక రోజు దోశ, ఒక రోజు ఉప్మా.
0: అట్లా మార్చి చేయండి, ఆరోగ్యానికి మంచిది. ఓకే, చిరుధాన్యాలతో కూడా ట్రై చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నూర్ జహాన్ గారు మీకోసం పాట వచ్చేస్తుంది, వినండి.

0: ఆడియో ప్రొడక్షన్ కూడా చాలా ముఖ్యమైనది. జింగిల్స్, ప్రోమోలు, ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తెలుగులో ఆకర్షణీయంగా రూపొందిస్తారు. సాంకేతికత అనేది కూడా ఎఫ్ఎం ప్రసారాల్లో ప్రాముఖ్యమైనది. రేడియో స్టేషన్లతో పాటు మొబైల్ యాప్లు, ఇంకా ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా తెలుగు కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా అందిస్తున్నారు. నేడు మొత్తంగా తెలుగు ఎఫ్ఎం రేడియో రూపకల్పన శ్రోతలకు వినోదం, సమాచారం, ఇంకా స్థానికతను జోడించి అందిస్తూ ఉంది. 90 వసంతాల ఆకాశవాణి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. రేడియో మీది, మాది, మనందరిది. ఈ సందర్భంగా గుగ్లీ మార్కోని గారిని ఒక్కసారి స్మరించుకుందాం. ఎన్ని వసంతాలైనా రేడియోను ఇలాగే ఆదరిస్తూ రేడియో సేవలు అందుకుంటూ బహుజన హితాయ, బహుజన సుఖాయ.
1: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రోతలకు చేరువలో ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటారు. కార్యక్రమం ముందుకు విందాం. సంగీత చిత్రం నుండి ఎస్ జానకి ఎస్బి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. 100.1 మెగాహెడ్స్ పై అభిమాన శ్రోతల కోసం మరికొన్ని చిత్రగీతాలను వినిపించబోతున్న నేను మీ రేడియో జాకీ జ్యోతి అలువాలా.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆత్మగానం వింటారు. ముందుగా ప్రకటనలు.
1: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బొబ్బల సై బాల్, నడువులో తామరా సై బాల్, బురద పుల్ల సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
3: చిక్కుకుంది.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: అనుపోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కిటిపిఎస్ రోడ్, పాల్వంచ. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తు కి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
7: ఇప్పుడు వినండి రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం.

0: మీరింతవరకు రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచా, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 12:30 మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం కోల్కతా చేరుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 286,000 కోట్ల రూపాయల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ రోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్ తో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. భారతదేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 19వ రోజ్గర్ మేళాను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు.

0: దేశ యువతకు అవకాశాలు, ఉపాధి, అంతర్జాతీయ అనుభవాన్ని అందించే లక్ష్యంతో భారత్ ప్రపంచంలోని వివిధ దేశాలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటుందని మోదీ తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ అత్యంత విశ్వసనీయమైన సప్లై చైన్ భాగస్వామిగా ఎదుగుతుందని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
1: दुनिया भारत के युवाओं और भारत की टेक्नोलॉजिकल प्रोग्रेस को लेकर बहुत उत्साहित है. आज दुनिया भारत की विकास यात्रा का हिस्सा बनना चाहती है. भारत भी दुनिया के अलग अलग देशों के साथ पार्टनरशिप कर रहा है. इसका उद्देश्य यही है कि भारत के युवाओं को अवसर मिले, रोजगार मिले, उनका सामर्थ्य खिल उठे. साथ साथ मैं चाहता हूं मेरे देश के नौजवानों को ग्लोबल एक्सपोजर भी मिले.
0: 2047 నాటికి భారత్ను వికసిత్ భారత్గా మార్చాలనే నిబద్ధతతో ప్రతి భారతీయుడు శ్రమిస్తున్నారని, ఈ లక్ష్య సాధన కోసం దేశం పలు రంగాల్లో పెట్టుబడులు పెడుతుందని మోదీ తెలిపారు. దేశ యువత కోసం సరికొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నామని మోదీ తెలియజేశారు.
1: आज हर भारतीय एक बड़े संकल्प के साथ आगे बढ़ रहा है. ये संकल्प 2047 तक विकसित भारत के निर्माण का संकल्प है. इस लक्ष्य की प्राप्ति के लिए आज देश अलग अलग सेक्टर्स में निवेश कर रहा है और इस निवेश से देश के युवाओं के लिए रोजगार के लाखों नए अवसर बन रहे हैं, जिसे आज भारत में सेमीकंडक्टर मैन्युफैक्चरिंग की पूरी सप्लाई चेन तैयार की जा रही है.
0: ఈ రోజు జరిగిన 19వ రోజ్గర్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా ఎంపికైన 51,000 పైగా యువతకు నియామక పత్రాలు అందజేశారు. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఈ రోజ్గర్ మేళా నిర్వహించారు. ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యాశాఖతో పాటు పలు విభాగాల్లో చేరనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనల నుంచి పుట్టిన రోజ్గార్ మేళా ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ లోని రైల్ కళారంగ్ లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన 218 మంది యువతీ యువకులకు ఆయన స్వయంగా ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ,
2: మోడీ గారి నేతృత్వంలో అనేక శాఖలు, అది పిఎస్సీలు గాని, గవర్నమెంట్ సెక్టార్ లో పనిచేసేటువంటి వివిధ ప్రభుత్వ శాఖలు గాని, అన్నిట్లో కూడా ఖాళీలు లేకుండా సాధ్యమైనంత వరకు నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ద్వారా దేశానికి సేవ చేసే అవకాశం కల్పించాలి, ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా ఆయా కుటుంబాలకు అండగా నిలబడాలనేటువంటి ప్రమాణమైనటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది.
0: అనంతరం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఈ నియామక పత్రం కేవలం కాగితం మాత్రమే కాదని, వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వామ్యమయ్యే ఒక సంకల్ప పత్రమని అభివర్ణించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం కోల్కతాకు చేరుకున్నారు. కాగా భారత్లో మార్కో రూబియో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, వాణిజ్యం, రక్షణ, ఇంధన భద్రత, సాంకేతికత, ఇండో పెసిఫిక్ వ్యూహంలో సహకారం విస్తరించడంపై ఆయన కీలక చర్చలు జరుపుతారు. భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ కోల్కతా విమానాశ్రయంలో రూబియోకు స్వాగతం పలికారు. రూబియో కోల్కతాలోని మదర్ హౌస్, సెయింట్ తెరీసా మిషనరీస్ ఆఫ్ చారిటీ ప్రధాన కార్యాలయం, చిల్డ్రన్స్ హోమ్ ను ఈ సందర్భంగా సందర్శించారు. ఈ సాయంత్రం ఆయన న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారని సోషల్ మీడియా పోస్టులో గోర్ తెలియజేశారు. ఈ పర్యటనలో రూబియో ప్రధానంగా రక్షణ భాగస్వామ్యాలు, అధునాతన సాంకేతికతలు, వాణిజ్య సంబంధాలు, క్వాడ్ ప్రణాళికలో సహకారంతో సహా కీలక వ్యూహాత్మక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చిస్తారు. రూబియో రేపు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో చర్చలు జరిపి యుఎస్ ఎంబసీలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరవుతారు. భారత్ ఆతిథ్యమిస్తున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 2,86,000 కోట్ల రూపాయల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఆమోదం తెలిపింది. కేంద్ర బ్యాంక్ చేసిన అత్యధిక డివిడెండ్ చెల్లింపుల్లో ఇది ఒకటిగా నిలిచింది. నిన్న ముంబైలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షత జరిగిన

0: సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమాపేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా గత ఏడాదితో పోలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో తమ స్థూల ఆదాయం 26.42% పెరిగిందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్లో పెట్రోల్ డీజిల్ నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని, దేశవ్యాప్తంగా సరఫరాలు స్థిరంగా కొనసాగుతున్నాయని పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భయాందోళనలతో కొనుగోలు చేయవద్దని, వాస్తవ అవసరానికి అనుగుణంగా మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా నిరంతర సరఫరా పర్యవేక్షణ, సమన్వయ పంపిణీ ద్వారా కొన్ని రీటైల్ అవుట్లెట్లలో తాత్కాలికంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు లీటర్కు 91 పైసల వరకు పెరిగాయి. ఇరాన్ ఉద్రిక్తలు, హర్మోజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడంతో ఇంధన ధరలు గత 10 రోజుల్లో దాదాపు 5 రూపాయలు పెరిగాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నిన్న సచివాలయంలో ucc.mp.gov.in వెబ్సైట్ను ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా పౌరులు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు ప్రతిపాదిత యూసీసీపై తమ అభిప్రాయాలను, సూచనలను జూన్ 15వ తేదీలోపు తెలియజేయవచ్చు. కాగా అంతకుముందు ఏప్రిల్లో ఉమ్మడి పౌరస్మృతి అమలు అంశాలను పరిశీలించేందుకు రాష్ట ప్రభుత్వం 6 సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ నేతృత్వం వహిస్తున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పూణేలో మరో మహిళను అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిపుణురాలిగా నియమించిన మనీషా హవల్దార్ ను నిందితురాలిగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహల్యానగర్లలో 11 మంది నిందితులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి నేరానికి సంబంధించిన పత్రాలతో పాటు ల్యాప్టాప్లు, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. భారత్ అధ్యక్షతన కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ 2వ బ్రిక్స్ మహిళల కార్యవర్గపు సమాపేశాన్ని నిర్వహించింది. ఈ సమాపేశానికి మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ మాలిక్ నిన్న వర్చువల్గా అధ్యక్షత వహించారు. ఈ సమాపేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మధ్య ప్రాధాన్యత గల రంగాల్లో పురోగతి, సహకారంపై అనిల్ మాలిక్ చర్చించారు. మౌంట్ ఎవరెస్ట్ శిఖరంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఇండో టెబిటియన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ మొట్టమొదటి మహిళా పర్వతారోహణ బృందాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. అత్యంత కఠినమైన భూభాగం, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ అద్భుతమైన ఘనతను సాధించి దేశం ముందు అనే సూత్రాన్ని ఐటీబీపీ బృందం ప్రతిబింబించిందని సామాజిక మాధ్యమ పోస్టులో అమిత్ షా ప్రశంసించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేయగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులే చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. భారతదేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం కోల్కతా చేరుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 2,86,000 కోట్ల రూపాయల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి ముఠామేస్త్రి. ఈ చిత్రంలో నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

చిత్రగీతాల కార్యక్రమంలో చివరిగా వినండి జగన్ ఈ చిత్రం నుండి పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. అనంతరం 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో సుమారు 100 కోట్ల రూపాయల విలువైన ఆలయ అభివృద్ది కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనతో ప్రారంభమైన రోజ్గార్ మేళా ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కొనియాడారు. డ్రోన్ టెక్నాలజీతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని, డిజిటల్ వ్యవసాయంపై అధికారులు దృష్టి పెట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. రాష్టంలో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు మించి నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం యాదగిరిగుట్ట చేరుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం సుమారు 100 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి

0: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో 43.80 కోట్ల రూపాయలతో నిర్మించనున్న వేద పాఠశాలకు కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతితో కలిసి భూమి పూజ నిర్వహించారు. అలాగే కొండపై 9.87 కోట్లతో స్వామివారి నిత్య కళ్యాణ మండపం, 1.41 కోట్లతో వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి పైకప్పు, 1.35 కోట్ల రూపాయలతో రథశాల వైపు మాడవీధులకు మెట్లు, 43 కోట్లతో డార్మిటరీ హాల్స్, దీక్షాపరుల సదన్ నిర్మాణాలకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రితో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సాయంత్రం హైదరాబాద్ లోని సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమాపేశం జరుగుతుంది. రాష్టంలో పొదుపు చర్యలు, విద్యుత్ సంస్కరణలు, డిస్కాంల నష్టాల నివారణపై ఈ సమాపేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రైతు డిస్కం అమలు, సోలార్ విలేజెస్, సోలార్ స్టవ్ పథకాలు, ప్రభుత్వ శాఖల్లో ఈవీల వినియోగం, ఇంధనం పొదుపుపై చర్చించనున్నారు. 2వ విడత ఇందిరా మైళ్లు, కుటుంబ జీవిత బీమా, రాష్ట ఆవిర్భావ వేడుకల నిర్వహణ అంశాలు కూడా సమావేశంలో ప్రస్తావనకు వస్తాయి. సికింద్రాబాద్ లోని రైల్ కడారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పాల్గొని వివిధ శాఖల్లో ఎంపికైన 218 మంది యువతకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో రోజ్గార్ మేళా నిర్వహిస్తున్నారని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తోందని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా స్టార్టప్లతో యువత ఉద్యోగాలు వెతికే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదుగుతున్నారని కిషన్ రెడ్డి చెప్పారు.
1: మోడీ గారి నేతృత్వంలో అనేక శాఖలు, అది పిఎస్సీలు గాని, గవర్నమెంట్ సెక్టార్ లో పనిచేసేటువంటి వివిధ ప్రభుత్వ శాఖలు గాని, అన్నిట్లో కూడా ఖాళీలు లేకుండా సాధ్యమైనంత వరకు నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ద్వారా దేశానికి సేవ చేసే అవకాశం కల్పించాలి, ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా ఆయా కుటుంబాలకు అండగా నిలబడాలనేటువంటి ప్రమాణమైనటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది.
0: అనంతరం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్ మాట్లాడుతూ ఈ అపాయింట్మెంట్ లెటర్ కేవలం కాగితం కాదని, వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వామ్యమయ్యే ఒక సంకల్ప పత్రమని అభివర్ణించారు. రాష్టంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ పాలిసెట్ 2026 ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. మాసప్ ట్యాంక్లోని సాంకేతిక విద్యా మండలి కార్యాలయంలో ఫలితాలను టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన విడుదల చేశారు. మొత్తం 82.38% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా అందులో బాలురు 79.92%, బాలికలు 86.38% ఉన్నారు. రాష్టంలో సెంటరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్న గ్రేటర్ హైదరాబాద్ సెంటరింగ్ గుత్తేదారుల అసోసియేషన్ మహాధర్నాకు కవిత మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2 రోజుల్లో సెంటరింగ్ కార్మికుల నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించాలని డిమాండ్ చేశారు. వారి సమస్యలు పరిష్కరించకపోతే 2 రోజుల తర్వాత తాను ధర్నాలో కూర్చుంటానని స్పష్టం చేశారు. రాష్టంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా విద్యా వైద్యం ఉచితంగా అందిస్తామని కవిత స్పష్టం చేశారు. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఈ రోజు లీటర్కు 91 పైసల వరకు పెరిగాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడంతో ఇంధన ధరలు గత 10 రోజుల్లో దాదాపు 5 రూపాయల వరకు పెరిగాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగే విత్తన వారోత్సవాలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలోని వివిధ పరిశోధనా విభాగాలు, ల్యాబ్లను సందర్శించిన మంత్రి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లడంపై అధికారులకు పలు కీలక సూచన చేశారు. డ్రోన్ టెక్నాలజీ సహాయంతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. వీటివల్ల సాగు ఖర్చులు తగ్గుతాయని, డిజిటల్ వ్యవసాయంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ల్యాబుల్లో జరిగే పరిశోధనలు కేవలం ప్రయోగాలకే పరిమితం కాకుండా సామాన్య రైతులకు అందుబాటులోకి రావాలని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని ఎవరూ అడ్డుకోలేరని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్న మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట భవిష్యత్తు కోసం కొత్త

0: నగర నిర్మిస్తోందని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన పరిశ్రమల ఏర్పాటుకు బీఆర్ఎస్ అడ్డంకులు సృష్టించిందని విమర్శించారు. దేశం గర్వించే విధంగా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని మంత్రి తన ఎక్స్ ఖాతాలో తెలియజేశారు. కుమరంపి మాసిఫాబాద్ జిల్లా సిర్పూర్యూలో నకిలీ పత్తి విత్తనాల అక్రమ రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టారు. 68 కిలోల విత్తనాలు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు కుమరంపి మాసిఫాబాద్ జిల్లా ఎస్పీ నిఖిత పంత్ చెప్పారు. రైతులు అనుమతులున్న కేంద్రాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని కూడా నితిక పంత్ ఈ సందర్భంగా సూచించారు. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కన్నా ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్టంలో నిన్న అత్యధికంగా కుమరంభీ మాసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 46.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్టంలోని 16 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో తీవ్రమైన ఎండలు, గాల్పులు, వడగాల్పుల కారణంగా ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. మునుగోడు మండలానికి చెందిన వృద్ధుడు 2 రోజుల క్రితం మరణించగా నిన్న నకరికల్కు చెందిన జి శాంతమ్మ, మార్కెట్ పండ్లి మండలం చెరువుగట్టు గ్రామం రైతు కృష్ణయ్య వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట జిల్లా నెమ్మికల్ గ్రామానికి చెందిన దాసరి భిక్షం కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలియజేశారు. జిల్లాలో వరుసగా 44 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణి సంస్థ శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ కనుల్లో కార్మికుల రక్షణ కోసం చల్లటి నీరు, ఓఆర్ఎస్, మజ్జిగ, షెడ్లు, ఎయిర్ కూలర్లు, వైద్య పర్యవేక్షణ ఏర్పాటు చేసిందని జీఎం మునిగంటి శ్రీనివాస్ తెలియజేశారు. ఆకాశవాణితో మునిగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: క్వారీలో కానీ సర్ఫేస్ లో కానివ్వండి చెలువ పందిలు అనేది వేస్తూనే ఉన్నాం. అట్లాగే క్వారీలో రంజన ద్వారా కూడా నీటి సరఫరా చేస్తున్నాం. మాన్వేళ్లలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందరు ఉద్యోగులకి ఇవ్వడం జరుగుతా ఉంది. ప్లాస్టింగ్ సెక్షన్ గానీ తర్వాత క్వారీలో ఎక్కడైతే కొన్ని పందిళ్లు వేయలేని ప్లేస్ లలో గొడుగులు కూడా సరఫరా చేశాము. ఆ గొడుగుల ద్వారా కూడా వాళ్ళు ఎండా వేడి నుంచి రక్షణ అనేది పొందుతా ఉన్నారు. 4 నెలల్లో కూడా ఈ వేసవి రక్షణ చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది.
0: సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా టూరిజం కార్పొరేషన్ కాళేశ్వరం ప్యాకేజ్ టూర్లు ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక ఏసీ బస్సుల ద్వారా టూర్లు నిర్వహిస్తారు. ఈ ప్యాకేజీలో పుష్కర స్నానం, శ్రీ ముక్తేశ్వర స్వామి దర్శనంతో పాటు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం సందర్శన కూడా చేర్చారు. భక్తుల అవసరాలు దృష్టిలో పెట్టుకుని 2 రకాల ప్యాకేజీలు రూపొందించినట్లు టూరిజం కార్పొరేషన్ తెలియజేసింది. రాష్టంలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని, ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు అందిస్తున్నామని ప్రభుత్వ విప్ ఆదర్శ శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్లలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఎంపికైన యువతకు నియామక పత్రాలు అందజేసిన అనంతరం ఆకాశవాణి ప్రతినిధితో మాట్లాడుతూ,
2: సుమారు 70,000 ఉద్యోగాలను వివిధ శాఖల ద్వారా అందించేటువంటి ఏర్పాటు చేసి నిరుద్యోగ యువకు ఉద్యోగ కల్పపక్షాలు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల ద్వారా 57,000 కోట్లు బ్యాంకు లింకేజ్ ద్వారా ఇచ్చినప్పుడు అనేక మంది ముందుకు వచ్చి శ్రీనివాస్ గారు కూడా బ్యాంకు రుణాలను తీసుకుని అనేక మంది గ్రామాల్లో, మరి మండల కేంద్రాల్లో, పట్టణాల్లో ఉపాధి మార్గాలలో ముందుకు వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మీ మీ గ్రామాలలో చూసింటారు.
0: టీజీఎన్పీడీసీఎల్ 28 ఫీచర్లతో కొత్త యాప్ అందుబాటులోకి తెచ్చిందని కరీంనగర్ సర్కిల్ ఎస్సీ రవీందర్ తెలియజేశారు. ఫిర్యాదుల నమోదు, బిల్లుల చెల్లింపు, కనెక్షన్ సేవలు, అధికారుల వివరాలు, ఆధార్ లింక్ వంటి సేవల యాప్లో ఉండగా సమస్యల కోసం 1912 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉందని ఆయన చెప్పారు. విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిలో సుమారు 100 కోట్ల రూపాయల విలువైన ఆలయ అభివృద్ది కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనతో ప్రారంభమైన రోజ్గార్ మేళా ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. డ్రోన్ టెక్నాలజీతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. రాష్టంలో పగటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి వనితాలోకం స్త్రీల కార్యక్రమం.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో దర్శనం దమరాజు విశాలాక్షి గారి కథానిక వింటారు.
1: విశ్వేశ్వర స్వాముల వారు వేయించేస్తున్నారు. అన్నపూర్ణమాత ఆయనను అనుసరిస్తున్నారు. అరుగో అమ్మా, స్వామీజీ వస్తున్నారు, నిశ్శబ్దంగా ఉండండి అని చెప్పి వర్తమానం తెచ్చిన ఆశ్రమవాసి ఒద్దికగా ఒక వారకు వెళ్లి నిలబడ్డాడు. హాల్లో కూర్చున్న వాళ్లంతా లేచి నిలబడ్డారు. ఆజానబాహుడు, తేజోవిరాజితుడైన స్వామివారు ఆయనతో పాటు పచ్చని మేనిఛాయతో పార్వతీదేవిలా నడిచి వస్తున్న అన్నపూర్ణమాత అచ్చటున్న అందరికీ పార్వతీ పరమేశ్వరులా కనిపించారు. స్వామీజీ వచ్చి సభనంతా కలయజూశారు. ఆసనానికి, అక్కడున్న గురువుల చిత్రపటాలకు నమస్కరించి అక్కడున్న వారిని అందరినీ కూర్చోమని సంజ్ఞ చేశారు. స్వామివారు కాషాయ రంగు వస్త్రాలలో కాంతులీనుతూ ఉన్నారు. ఆయనను చూసిన భక్తులు జన్మ చరితార్థమైందనుకున్నారు. ఒక రాజమ్మే వేరేగా ఆలోచిస్తోంది. వాళ్లను చూసినది మొదలు స్వామీజీతో పాటు వచ్చిన మాత పక్కనే అమర్చబడిన చిన్న ఆసనంపై కూర్చున్నారు. మాత అన్నపూర్ణాదేవి ముఖం కనిపించకుండా ముసుగులో ఉన్నారు. ముసుగు కొంచెం తొలగినప్పుడు చంద్రబింబంలా మెరిసిపోతూ కనిపించింది ఆమె ముఖం. నుదుటిపై కుంకుమ మెరుస్తూ రాజమ్మ గుండె మంటను పెంచింది. రాజమ్మ ఆలోచనలో పడింది. ఈ ఆశ్రమానికి కోరి వచ్చినందుకు తిట్టుకుంది. ఈమె నా అత్తగారేనా? ఈమె ఆమెలా ఉందేమిటి? మరి మామగారు చనిపోయారు కదా, ఈయన తన మామగారులా ఉన్నారేంటి? తనంతా భ్రమపడుతోందా? కొంపదీసి ఆ స్వామీజీ కారు కదా ఈయన, ఆలోచిస్తోంది రాజమ్మ. స్వామీజీ గురుప్రార్థన చేశారు, అనుగ్రహ భాషణం చేశారు. ఆ రోజు స్వామీజీ ఉపన్యాసం ఒక సారాంశం, రుణానుబంధాలు. సభాసదులందరూ శ్రద్ధగా విన్నారు. అమ్మ నాలుగు మాటలు చెప్పిన తర్వాత అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అంతవరకు సభ్యులు నిశ్శబ్దం పాటించాలి అన్నారు ఒక స్వామీజీ. మాత అన్నారు, నేను నాలుగు మాటలు చెప్తుంటే ఓపిగ్గా వింటూ అభిమానిస్తున్న మీ అందరికీ నా ఆశీస్సులు. నాయనలారా, యాత్రలకని చెప్పి ఇంత దూరం వచ్చి వెతుక్కుంటూ ఈ ఆశ్రమానికి వచ్చారంటే సర్వజన శ్రేయస్సును కాంక్షించే ఈ ఆశ్రమ వ్యవస్థాపకులు అయిన స్వామి చిన్మయానందుల వారి చిరకాల స్వప్నం నెరవేరినట్లే అని భావిస్తున్నాను. ఇక్కడ తరతమ భేదాలు లేవు. సేవ చెయ్యండి, తరించండి, మానవత్వంతో మెలగండి, మంచిగా జీవించండి. ఒక్క మాట, ఎవరికి ఉపకారం చేయకున్నా పర్వాలేదు, ఎవరిని నిందించకండి. కన్నవారి చేత, కట్టుకున్న వారి చేత కంటతడి పెట్టించకండి. నీలాపు నిందలు వేసి నిండు జీవితాలు బలి తీసుకోకండి. సాటివారికి సాయం చెయ్యండి, సద్బుద్ధి గలవారికి తోడ్పడండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని భావించి అన్నదానం చేసి ఆదుకోండి. ముఖ్యంగా మిమ్మల్ని నమ్ముకున్న వారిని, మీరే సర్వస్వం అనుకున్న వారిని మోసం చేయకండి. నాయన, తృప్తిగా తిని హాయిగా విశ్రాంతి తీసుకుని చక్కగా దైవధ్యానం చేసుకోండి అంటూ ముగించారు. ఆమె హిందీలో కూడా అనర్గళంగా మాట్లాడుతూనే ఉన్నారు. అన్నపూర్ణమాతను చూసిన వారందరూ ఆమె సాక్షాత్తు కాశీ అన్నపూర్ణాదేవిని చూసినట్లు అనుభూతిని చెంది ఆమె పాదాలు కళ్ళకద్దుకుని నమస్కరించారు. ఆమె అందరికీ ఫలాలను ప్రసాదంగా ఇచ్చారు. స్వామివారు ఒక శిష్యుని పిలిచి, అదుగో ఆ చివరి వరుసలో విచారంగా కూర్చున్న ఇద్దరిని ఈరోజు రాత్రి నన్ను కలియమనండి. వారికి ఇష్టపడితే మన ఆశ్రమంలో 9 రోజులుండి అన్నపూర్ణ విశ్వేశ్వరుల దర్శనం చేసుకుని వెళ్లమనండి. వచ్చిన వారి అందరికీ అదే విషయాన్ని చెప్పండి, తగిన ఏర్పాట్లు చేయండి అన్నారు. ఆ చివరి వరుసలో కూర్చున్న దంపతులలో మగవారిని మాత్రమే మా కుటీరానికి తోడ్కొని రండి, వారెందుకో చాలా చింతిస్తున్నారు అని చెప్పి వెళ్లారు స్వామీజీ. ఆహా, ఎంత అదృష్టం! స్వామివారు వారి ముఖం చూసి వారు కష్టాల్లో ఉన్నారని గమనించి మరీ ఆహ్వానించారు. వెళ్ళండయ్యా, వెళ్లి మీ కష్టం చెప్పుకుని ఉపశమనం పొందండి అన్నారు అక్కడి వారు. రాజమ్మ అంది భర్తతో, వెళ్తున్నారు గాని స్వామీజీ విరాళాలు చందాలు అని ఒప్పిస్తే ఏమాత్రం ఒప్పుకోవద్దు. మీరసలే మెతక మనిషి, 9 రోజులు ఉండాలంటే చాలా ఖర్చవుతుంది అంది. ఆవిడ మాట పూర్తవక ముందే అక్కడున్న

ఆశ్రమవాసి ఒకరు అన్నారు, తప్పుగా మాట్లాడక తల్లి, స్వామివారు చిల్లి గవ్వ కూడా తీసుకోరు, బాధల్లో ఉన్నవారిని పిలిచి శాంతింపచేస్తారు, ఎవరైనా వింటే మిమ్మల్ని ఆక్షేపిస్తారమ్మా, అలా మాట్లాడకండి, కోరి వెళ్లినా దర్శనమియ్యరు, కోరి ఇస్తామన్నా విరాళాలు తీసుకోరు, తప్పుడు మాటలు మాట్లాడకమ్మా అని మందలించారు. మన్నించండి స్వామి, మతిమాలినది, ఇలా మాట్లాడే మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది, ఒట్టి మూర్ఖురాలు, తన పిల్లలు తను బాగుంటే చాలనుకుంది, ఇప్పుడు ఆత్మీయులందరినీ దూరం చేసుకుంది, స్వామివారి దర్శనం దొరకడమే మాకు మహాభాగ్యం, అట్లాంటిది ఆయన నాలుగు మంచి మాటలు చెప్తానని చెప్పడం మా మహద్భాగ్యంగా భావిస్తాం, మేము తప్పకుండా వస్తాం బాబు, దయుంచి దాని మాటలు మనసులో పెట్టుకోవద్దు అని క్షమాపణ కోరారు అన్నదమ్ములు. భార్య వైపు తిరిగి రాజయ్య అన్నాడు, నీ వలన, నీ ధనదాహం వలన నేను చాలా కోల్పోయాను, ఇప్పుడు ఈ సువర్ణావకాశాన్ని వదులుకోదలుచుకోలేదు, ముందు వెళ్లి ఇంత ముద్ద మింగి వద్దాం పద కోపంగా అంటూ, నువ్వు నేను డబ్బు కట్టక్కర్లేదు, ఉచితంగా కడుపు నిండా తిండి పెడతారు, అయినా అందుకే

దృష్టిలో పెట్టుకోవద్దు అని క్షమాపణ కోరారు అన్నదమ్ములు. భార్య వైపు తిరిగి రాజయ్య అన్నాడు, నీ వలన, నీ ధనదాహం వలన నేను చాలా కోల్పోయాను. ఇప్పుడు ఈ సువర్ణ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. ముందు వెళ్ళి ఇంత ముద్ద మింగి వద్దాం పద కోపంగా అంటూ, నువ్వు, నేను డబ్బు కట్టక్కర్లేదు, ఉచితంగా కడుపు నిండా తిండి పెడతారు. అయినా అందుకేగా వెతికి వెతికి ఈ ఆంధ్ర ఆశ్రమం అంటూ నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు పద అన్నాడు కోపంగా. భోజనాలయ్యాక రత్తమ్మ తోటికోడలు దుర్గమ్మతో అంది, దుర్గా, ఆ అన్నపూర్ణమ్మ గారు మన అత్తగారులా లేరు, ఆవిడ మాటలు మనల్ని ఉద్దేశించి అన్నట్లు లేవు అంది. ఇంకా నయం, స్వామీజీ నువ్వు పుకారు పుట్టించిన స్వామీజీ అనలేదు, అయినా కళ్లల్లో ప్రాణాలు నిలుపుకొని నోట మాట రాక తెలుగు తప్ప వేరే భాష రాని మన అత్తగారికి ఈమెకు పోలిక? అస్థి పంజరం లాంటి మన అత్తగారికి, సాక్షాత్తు అన్నపూర్ణాదేవిలా ఉన్న ఈమెకు పోలికెక్కడ? ఇంకా నయం, స్వామివారు నీకు మామగారిలా కనిపించారు కాదు అంది దుర్గమ్మ. అయినా నువ్వు చేసిన పాపాలు నీ కళ్ల ముందు కదిలి కలవర పెడుతున్నాయక్క, కాశీలో కాదు, నువ్వు కాటిలో కాలే వరకు నిన్ను అవి వదలవు అంది కోపంగా దుర్గా. దుర్గా, నిజంగా ఆయన మామగారిలాగే కనిపిస్తున్నారే అని రాజమ్మ ఇంకేదో అనబోతుంటే తారాజువ్వలా లేచింది దుర్గమ్మ. మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారట, నీతో రావడం నాది బుద్ధి తక్కువ. మంత్రాలు పూజలు అన్నామని వచ్చాను, లేకపోతే రాకపోదును. నువ్వు అత్తగారిని నిందలపాలు చేశావు, నీ తప్పుడు మాటలు విని నేను మా ఆయనకు చెప్తూ ఉంటే ఎప్పుడు ఎలా విన్నారో తెలీదు. మామగారు ఆ రోజే పోయారు, ఆయన బట్టలు పెద్ద చెరువు వద్ద గట్టున దొరికాయని పోలీసులు పట్టుకొచ్చిచ్చారు. ఇంకెక్కడ మామగారు, ఇద్దరిని మింగేశావు కదా, ఇప్పుడు పుష్కరాలు పుణ్యం అని చెప్పి వచ్చి పాపం మూట కట్టుకుందామా? బావచేత ఇందాక తిన్నవి చాలలేదా అక్క, గంగలో ములిగి పాపాలు కడుక్కో. ఈ మాటలను మా ఆయన వింటే నన్ను గంగలో తోసిపోతాడు. ఇప్పటికీ అన్నదమ్ములు తల్లి తండ్రి దూరమయ్యి చాలా ఉసూరుమని ఏడుస్తున్నారు. నువ్వు మరేమీ మాట్లాడకు, ఎన్ని చేసినమ్మకు అన్ని తలపులని అన్నది దుర్గా. ఏమో, నా మాట ఎవరూ నమ్మడం లేదు, నేను చేసిన పాపాలకు నేనే శిక్ష అనుభవిస్తున్నాను. ప్రాణంగా పెంచిన పిల్లలే నా మాట నమ్మడం లేదు, నన్ను మనిషిలా చూడడం లేదు, పామును చూసినట్లు చూస్తున్నారు గొణుక్కుంది రాజమ్మ. ఎవరు చేసిన కర్మ వారే అనుభవించాలి, వేరెవరో ఎందుకు అనుభవిస్తారు అంది దుర్గా. చేసిన పాపం స్థిరంగా ఒక చోట ఉండనీయక ఆలోచనల్లో పడింది రాజమ్మ. ఆశ్రమంలో అక్కడ, అమ్మా, మీరీరోజు ఏమీ తినలేదు, పళ్ళు పాలు తీసుకొచ్చాను, కనీసం వీటినైనా తీసుకోండి అని అక్కడ పెట్టి వెళ్ళింది ఆశ్రమవాసిని. ఆమె ఆలోచనలో పడ్డారు. ఆ రోజు హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే రైలు కొద్దిసేపట్లో కదలబోతోంది. రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో ఒక బోగీలో చేతిలో టికెట్ పట్టుకుని శూన్యంలోకి చూస్తూ కిటికీ దగ్గర కూర్చునున్నారు ఆమె. పక్కనే కొంతమంది పిల్లలు, ఎదురు సీట్లో ఒక స్వామీజీ. కొంతమంది పిల్లలు కూర్చున్న వాళ్లు ప్లాట్ఫారం మీద నిలుచున్న ఆమె, కిటికీ దగ్గర కూర్చున్న ఆమెతో అంటున్న మాటలు వింటున్నారు. చూడు, ఒక్కత్వే వెళ్తున్నావని అడ్డమైన గడ్డి కొనుక్కుని తినకు, బియ్యాల వారి ఇంట్లో రెచ్చిపోయి అన్ని విషయాలు మాట్లాడకు, నేను లేనని నీదే పెత్తనమన్నట్లు రెచ్చిపోకు. నీ కొడుకు డ్యూటీకి వెళ్లాడని నేను దిగబెట్టాల్సి వచ్చింది. నా కూతురు కడుపుతో ఉంది, బియ్యపురాలు, మీ అమ్మాయికి నేను సేవలు చేయలేను, మీ వాళ్లను పంపించండి అన్నాదని నిన్ను పంపుతున్నాను. నాకు వీలవ్వక నిన్ను పంపుతున్నాను గాని నా పిల్లని జాగ్రత్తగా చూసుకోలేక కాదు, విజయవాడలోనే దిగు, ఇంకెక్కడా దిగకు, మేము వెతుక్కోలేక చావాలి, అదో దండగ ఖర్చు. స్వామిగారు, ఈమె విజయవాడలోనే దిగేటట్టు చూడండి అని చెప్పి దిగిన దగ్గరే ఉండు బియ్యంకుడు వచ్చి తీసుకెళ్తాడని అరుస్తూ రైలు కదిలిన సంగతి కూడా పట్టించుకోకుండా ప్లాట్ఫారం మీద నిలబడి అరుస్తోంది ఆమె. పిల్లలు ఆమెనే గమనిస్తున్నారు. ఎవర్రా బాబు ఈవిడ, రైలు ఇంజిన్ని మించి గోల చేస్తోంది, పెద్ద ఆవిడని పట్టుకుని ఎన్నెన్ని మాటలంటోంది. పాపం ఈ అమ్మమ్మగారు నోరెత్తడమే లేదు, అలా అరుస్తుంటే మీరు మాట్లాడరెందుకు అమ్మమ్మగారు అంటూ ఆవిడతో అని స్వామీజీతో అన్నారు. అనాథలైన మమ్మల్ని మీరు ఆదుకున్నారు స్వామీజీ, మమ్మల్ని తల్లిలా చూసుకున్న ఆమె మధ్య చనిపోయారు కదా, ఈ అమ్మమ్మగారు ఎక్కడి నుండి వస్తున్నారో ఎక్కడికెళ్తున్నారో, అమ్మమ్మగారిని మనతో తీసుకుపోదామా? అమ్మమ్మగారు మీరు మాతో వస్తారా? స్వామీజీ, ఈ అమ్మమ్మగారిని మనతో తీసుకుపోదాం, మనల్ని బాగా చూసుకుంటారు అన్నారు పిల్లలు. సరే, మీ ఆలోచన బాగానే ఉంది కానీ ముందు ఆవిడ ఒప్పుకోవాలి కదా, ఆమెకు ఉపాధి, మీ

మీ కోరిక నెరవేరుతుంది అన్నారు స్వామీజీ. ఇంకేముంది, పిల్లలు బతిమాలడం మొదలు పెట్టారు. ప్లీజ్ మామగారు, మాతో రండి అని ఒత్తిడి చేశారు పిల్లలు. మేము మిమ్మల్ని చక్కగా చూసుకుంటాం, మీరు మాకు కథలు కబుర్లు చెప్తూ వండి పెడితే చాలు, వంటలో కూడా సాయం చేస్తాం, మీరు మాకు అమ్మమ్మ ప్రేమ అందిస్తే చాలు అన్నారు. చూడండి నాయన, నేను ఏనాడు ఏ నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకోలేదు. నా భర్త నా చిన్న కొడుకు ఇంట్లో ఉన్నారు, ఆయన అనుమతి లేనిదే నేనేమీ చేయలేను నాయన అన్నారు ఆమె పిల్లల ప్రేమకు మురిసిపోతూ. పిల్లలు, మరీ మంచిది మామగారు, తాతగారికి ఇప్పుడే ఫోన్ చేయండి, అందరం కలిసి ఆశ్రమంలో ఉందాము, స్వామీజీ కాదనరు అంటూ గోల చేశారు. స్వామీజీ అన్నారు, ఆగండి నాయన, ఆమె భర్తగారితో మాట్లాడి నిర్ణయం తీసుకోనియండి. ఆయన ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేశారు. అరగంటలో ఫోన్ వచ్చింది. ఫోన్లో అట్టుండే ఆయన అన్నారు, నీవు నా మాట విని ఆ పిల్లలతో వెళ్ళిపో, నేను స్వామీజీతో మాట్లాడాను, 4-5 రోజుల్లో నేను కూడా వస్తాను, ఏమీ అధైర్యపడకు, నేను కూడా వస్తానని చెప్తున్నాను కదా, ఇంతవరకు జరిగినది అనుభవించినది చాలు, చచ్చే కాలానికైనా ప్రశాంతంగా సంతోషంగా ఇద్దరం ఒకచోట జీవిద్దాం. ఇక పిల్లలు బంధాలు అంటావా, మనం ఎవరితో ఏర్పరచుకుంటే అదే బంధం, ఆ పిల్లలకు సాయం చెయ్యు, ఇందరికి చేసావు, ఏ పురుషార్థం పొందావు, బెజవాడలో దిగకు, బయటకు కనబడకు. అలాగా ఆయన చెప్పగానే ఆనందాతిరేకంతో ఒప్పుకున్నారు ఆమె. నాయన, మీ తాతగారు వస్తామన్నారు, నేను మీతో వస్తాను అన్నారు. స్వామీజీకి నమస్కరించారు. మంచిది తల్లి, అమ్మలా అందరినీ ఆదరిస్తూ ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా పేరుకు తగినట్లు ప్రవర్తిస్తూ ప్రశాంతంగా జీవించు అని దీవించారు స్వామీజీ. పిల్లలు సంతోషంగా అరుస్తుంటే సాధించారయ్యా మొత్తానికి అన్నారు స్వామీజీ. అమ్మా, మీరు ఆలోచించి వీరు భారం వహించాలి సుమా అన్నారు నవ్వుతూ స్వామీజీ ఆమెతో. వారం రోజుల్లో భర్త రావడం, ఆయన ఆశ్రమ వ్యవహారాలు చూడడం, తన పిల్లల బాగోగులు, ఆశ్రమానికి వచ్చి వెళ్లే వారి ఆతిథ్యం చూడడం, పిల్లలతో ఆనందంగా గడపడం చూస్తూ ఉండగానే 5 ఏళ్లు గడిచిపోయాయి. పిల్లలు ఉద్యోగరీత్యా తలో దిక్కుకు వెళ్లిపోయారు. ఇంతలో స్వామీజీ చెప్పారు, మనం కాశీ వెళ్లిపోదాం, మా గురువుగారు కడు వృద్ధులు, మీరు ఓపిక్గా సేవలు చేస్తారు, మీకు ఆ లక్షణం ఉంది, ఆయనకు సమస్తం నేనే, నాకు మీరే, నాకు గురుసేవా భాగ్యం, మీకు పెద్దలను సేవించే భాగ్యం కలుగుతాయి, ముఖ్యంగా కాశీవాసం అన్నారు స్వామీజీ. ఎగిరి గెంతేసి ఒప్పుకున్నారు ఆ దంపతులు. ఆనందంగా వచ్చారు. 3 ఏళ్లు సేవించేసరికి పెద్దస్వామి చనిపోయారు. చిన్నస్వామి ఆశ్రమం అప్పజెప్పి అప్పుడప్పుడు మిగతా ఆశ్రమాలకు యాత్రలకు వెళ్లి వస్తుంటారు. మొత్తం మహద్భాగ్యమంతా తమదే అన్నపూర్ణమ్మ ఆలోచనల్లోనూ ఉండగానే, మాతృప్రేమ మనశ్శాంతిని హరిస్తోందా అన్నపూర్ణ అన్న మాటలకు ఉలిక్కిపడి కళ్ళు ఒత్తుకుంటూ అన్నారామె, అందుకే రాత్రి ఆశ్రమానికి వాళ్లను రమ్మనమని చెప్పమన్నాను అన్నారు. అందరికీ చెప్పినట్లే 4 మంచి మాటలు చెప్పి పంపుతాను కదా, నవ్వుతూ అన్నారు ఆయన. మీ ఇష్టం, మీ మాట ఎప్పుడు కాదన్నాను, తల్లి ప్రాణం కదా నాది అన్నారామ. భోజనం చేసి నడుంబాల్చిన రాజమ్మ ఎంత ప్రయత్నించినా కంటిపై రెప్పపడ్డం లేదు. పక్కనే తోటికోడలు గురక పెట్టి నిద్రపోతోంది. ఇక్కడికి వస్తామన్నది మొదలు భర్త మరిది వింతగా ప్రవర్తిస్తున్నారు. అదుగో ఆ నరసయ్య కాశీ వెళ్ళొచ్చి ఏదో చెప్పింది మొదలు భర్త ఇదే తంతు. తమ్ముడికి కబురు పెట్టి కాశీ ప్రయాణానికి ఏర్పాట్లు చేశాడు. తనేదో అనేసరికి ఎప్పుడూ లేనంతగా అరుస్తున్నాడు. ఇప్పటికే కొడుకులు, కోడళ్ళు, కూతురు, అల్లుడు తనను చాలా హీనంగా చూస్తున్నారు. ఆస్తులన్నీ వశపరుచుకున్నారు. ఇప్పుడు భర్త కూడా దూరమైతే తన గతేంటి? ఇప్పటికే అత్తగారిపై నిందలేశానని, అవమానపరిచానని అటువాళ్లు ఇటువాళ్లు అందరికీ తనపై కోపం. అయినా ఆ రోజు తన పెద్దమ్మ కొడుకు విశాఖపట్నం నుండి ఫోన్ చేసి, అక్క, మీ అత్తగారు కనబడలేదని వెతుకుతున్నారు కదే, ఇక్కడ రైల్వే స్టేషన్లో ఎవరో స్వామీజీతో పాటు వేరే రైలు ఎక్కి వెళ్లిపోవడం నా కళ్ళారా చూశాను అనగానే వెర్రెత్తిపోయింది తను. భర్త రాజయ్యతో అంది, కడుపుతో ఉన్న మనమరాలకు సాయం చేయమంటే వెళ్లమంటే మన పరువు తీస్తూ ఎవరో స్వామీజీతో లేచిపోతుందా, ముంగిలా ఉండి మన పరువు గంగలో కలిపేసింది. మీ అమ్మకి ఇదేం బుద్ధి, ఇన్నాళ్లు నేను రాసి రంపాన పెడుతున్నానన్నావు, ఎన్నాళ్ళ నుండి సాగుతోందో ఈ భాగవతం, సమయం కనిపెట్టి చక్కగా సన్యాసి గాడితో లేచిపోయింది మీ అమ్మ అని నానా రభసా చేసింది తను. తప్పుడు మాట్లాడకు, కళ్ళు పోతాయి, వాడెవర్ని చూశాడో, ఇదెక్కడ దిగిపోయిందో అని వాదించాడు భర్త. తన కొడుకు కూడా అన్నాడు, తప్పుడు మాట్లాడకమ్మా, నీలాంటి వాళ్లే

నీ వాళ్లందరూ నీ తమ్ముడు తాగుబోతు వెధవ ఏం చూశాడో అని తననే తిట్టాడు. నాయనమ్మ తప్పిపోయి ఉంటుంది, చస్తే పోతుంది, బతికితే వస్తుంది, ఇక్కడ ఏం సుఖపడాలి నాన్న నాయనమ్మ అని ఆమె పక్షమే మాట్లాడాడు. నాయనమ్మని ఇంక వెతక కూడా అని తండ్రితో చెప్పాడు దృఢంగా. ఊర్లో వాళ్ళెవరూ తన మాట నమ్మలేదు. ఇదే అత్తగారిని ఎక్కడో వదిలేసి నాటకాలు ఆడుతోందన్నారు. పిచ్చెక్కి ఆరళ్లు పెట్టి చివరకు ఆమెను చంపించి ఇలా నాటకాలు ఆడుతోందేమో అన్నారు కొందరు. ఆనాటి నుండి ఇంటా బయట తనను శత్రువులా చూడసాగారు. గోరుచుట్టు మీద రోకల పోటులా ఈ కబురు తెలిసి మరిది తోటికోడలు మాట్లాడుకుంటుంటే విని మర్నాడే మామయ్య గారు మాయమైపోయారట. పోలీసులు వచ్చి చెరువు ఒడ్డును దొరికాయని మామగారి బట్టలిచ్చారట. ఊరంతా భార్య మీద వేసిన నిందలు భరించలేక చెరువులో దూకి ప్రాణం తీసుకున్నాడు. అత్తమామలను పొట్టను పెట్టుకున్న రాక్షసి అని తనను ఆడిపోసుకున్నారు. మరి ఈరోజు వీళ్ళిద్దరూ, రాజమ్మ మనసు పరిపరి విధాలు ఆలోచిస్తోంది. వారిని చూసింది మొదలు పిచ్చెక్కిపోతోంది రాజమ్మకు. తోటికోడలు దుర్గ చేసిన కర్మము చెడని పదార్థము వచ్చును నీ వెంట అని పాటలు పాడుతోంది. తను విన్నది నిజమేనా? మరి మామగారు ఎలా వచ్చారు? ఆలోచిస్తూ అటూ ఇటూ ఉపర్లుతూ ఏ అర్ధరాత్రి దాటితో కాని నిద్ర పట్టలేదు రాజమ్మకు. స్వామివారి ఆదేశం ప్రకారం కుటీరంలో ప్రవేశించి ఆసనాలపై కూర్చున్నారు రాజయ్య, అతని తమ్ముడు సీనయ్య. వాళ్లు కుమిలిపోతున్నారు. అమ్మ పాదాల ముందు కూర్చుని పాదాలు పట్టుకుని బోరున విలపిస్తున్నారు. రాజయ్య సీనయ్యల తలమీద చేయి వేసి నిమురుతూ ధారాపాతంగా వస్తున్న కన్నీటిని ఆపుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉండిపోతున్నారు అన్నపూర్ణమ్మ. ఏమి నాయనా, మీ తల్లిదండ్రులు గుర్తొచ్చారా అన్నారు స్వామీజీ లోపలికి వచ్చి కూర్చొని నవ్వుతూ. రాజయ్య వెక్కిళ్ళు నడుమ, వారు చచ్చిపోలేదు స్వామి, మా అమ్మను నిందలు వేసి మానసికంగా మేమే చంపేశాం అన్నాడు ఏడుస్తూ. మరి మీ తండ్రి అన్నారు స్వరం తగ్గించి. సీనయ్య గొంతు విప్పి అన్నాడు, నా దగ్గరున్న మా నాన్న అమ్మ తప్పిపోయిందన్న వార్త విన్నారు. మా వదిన మా అమ్మపై నిందలేసి తప్పుడు మాట్లాడింది. మీ వదిన ఇలా అంటోందని మా ఆవిడ నాకు చెప్తుంటే అది ఎలా విన్నారో ఏమో, నాన్నగారు మరుసటి రోజు మేము నిద్ర లేచేసరికి కనిపించలేదు, అమ్మను వెతుక్కుని వెళ్లిపోయారేమో అన్నారు స్వామి. అలాగేననుకుని నాన్న జీవించి ఉన్నారనుకోవడానికి ఆస్కారం లేకుండా మా ఊరి పెద్ద చెరువు గట్టుపై పడున్నాయని ఆయన బట్టలు తెచ్చి ఇచ్చారు స్వామి పోలీసులు. తర్వాత గజ ఈతగాళ్ళని పెట్టి చెరువంతా గాలించినా నాన్న దొరకలేదని ఏడ్చాడు. ఇదంతా నా వలనే జరిగింది స్వామి. నా భార్య నోటికి వెరిచి మా నాన్నను తమ్ముడి దగ్గరికి పంపి అమ్మా నాన్నలను విడదీశాను. నిత్యము అది అమ్మని ఆరలు పెడుతూనే ఉన్నా దాన్ని అదుపులో పెట్టలేకపోయాను. నా కొడుకు చెప్పినట్లు అమ్మ తప్పిపోయి సుఖపడిందనుకున్నాను, కానీ ఆ రాక్షసి నిందలపాలు చేయడం, నాన్న నీటిలో దూకి ప్రాణత్యాగం చేయడం నా అసమర్థత వలనే, దాని నోటు దురుసు వలనే అని తలుచుకుని కుమిలిపోతున్నాను. అందుకే ఆ పాప ఫలితంగా అది ఇప్పుడు అనుక్షణం కుమిలిపోతున్నది కూడా బోరున ఏడ్చాడు రాజయ్య. అయ్యో అలాగా నాయనా, మరి ఇక్కడికేం వచ్చారు అన్నారు స్వామి. మమ్మల్ని ఇంకా పరీక్షించకండి, మీరే మా తల్లిదండ్రులు. మన కులపురోహితులు మొన్న కాశీ వచ్చినప్పుడు ఇక్కడ మిమ్మల్ని చూసి చెప్పారు. వెంటనే సంతోషం పట్టలేకపోయాం, అందుకే మిమ్మల్ని చూసి తీసుకువెళదామని వచ్చాం ముక్త కంఠంతో అన్నారు రాజయ్య సీనయ్య. స్వామీజీ స్థిరంగా అన్నారు, చూడండి నాయనా, మేము మీకే కాదు ఆశ్రమంలో అందరికీ తల్లిదండ్రులమే. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. వారు అనుకున్నది నిజం కాదని పురోహితులతో చెప్పండి. ఎవరూ ఎవరితో ఎల్లకాలం ఉండిపోరు. ఉన్న 4 రోజులు మీరు సంతోషంగా ఉండి అందరినీ సంతోషంగా ఉంచండి. మీ భార్య అంటారా, ఆమె వేసింది నింద అని ఆమెకు కూడా తెలుసు. మొదలు ఆమె ఆ రోజు నుండి ఆత్మశాంతి లేకుండా అల్లాడిపోతోంది. ఆమె కర్మం ఆమె అనుభవిస్తోంది కదా అన్నారు స్వామీజీ. అవును స్వామి, ఆమె మాట ఎవరూ నమ్మడం లేదు. కన్న పిల్లలు కూడా ఇప్పుడు ఆమెను అసహించుకుంటున్నారు, మనిషిగా చూడడం లేదు. కట్టుకున్న పాపానికి నాకు తప్పదు కదా కోపంగా అన్నాడు రాజయ్య. తప్పునాయనా, ఆమెను బాధపడితే ఆమెకు నీకు తేడా ఏమిటి? మీరు ఇక్కడ 9 నాళ్లుండండి, మనసు బాగోలేనప్పుడల్లా వచ్చి ఈ విశ్వనాథుణ్ణి అన్నపూర్ణమ్మను చూసి వెడుతుండండి. మీ తల్లిదండ్రులుగా కాదు సుమా, కేవలం ఎందరో అనాథలకు తండ్రి అయి ఆదుకున్న ఆ స్వామీజీ వారి అనునాయులుగా మాత్రమే మేమిక్కడుంటున్నాము. కనబడని తల్లిదండ్రుల కథ కాలగర్భంలో కలిసిపోనివ్వండి. కనబడిన ఈ తల్లిదండ్రుల కథను కాశీ గంగలో కలిపేయండి. వీలైనప్పుడల్లా వచ్చి ఆ విశ్వేశ్వరుని

0: అన్నపూర్ణమ్మను దర్శించి ఆత్మీయత పంచుకుని వెళ్ళండి. కాశీలో ఏదో వదిలి వెళతారుగా, మీరు మీ తల్లిదండ్రులపై గల అపోహలను వదిలి వెళ్ళండి. అందరూ బాగున్నారనే భావనతో ఉన్న మీ తల్లిని చాలా సంతోషంగా బతకనేయండి నాయన. ఇకనైనా మేము నిజంగా అదృష్టవంతులం. ఎందరో వృద్ధులు కనీస ఆశ్రయం లేక కన్న పిల్లలచే వెళ్లగొట్టబడి రోధిస్తున్నారో కదా. మా తల్లిదండ్రుల కడుపు చలవ వలన, వారి పుణ్యం వలన మేము ప్రశాంతంగా బతుకుతున్నాము. మా ప్రశాంతతకు భంగం వాటిల్లనీయకండి, వెళ్ళిరండి అన్నారు స్వామీజీ లేచి నిలబడి స్థిరంగా. స్వామి, వాళ్లకు నా చేత్తో పట్టెడు అన్నం తిని వెళ్ళనీయండి అన్నారు అన్నపూర్ణమ్మ గారు. శుభం భూయాత్ అన్నారు స్వామీజీ నవ్వుతూ.
1: మీరింతవరకు దర్శనం దమరాజు విశాలాక్షి గారి కథానిక విన్నారు. ఇప్పుడు శ్రీమతి ప్రసన్నలక్ష్మి గారు పాడిన లలిత గీతం కన్నుల తొలి సైగలప్పుడు. సంగీతం సమకూర్చిన వారు పి. పూర్ణచందర్.

0: ఈనాటి వనితలోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి
1: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు.

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో మొదటి ఉత్తరం రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి రాశారు. పెళ్లి పందిరి చిత్రంలో నుండి పాట వినిపించమంటూ కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

తర్వాత ఉత్తరం రాశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భర్మా క్యాంపు నుండి. యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీమునీసా, షరీఫ్ ఖాన్, అలీం పాషా ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు 3 మార్చి చిత్రంలోని పాట వినిపించమంటూ. వీరి కోసం ఈ పాట.

बबिता कृष्णचरिता चापेल चैतु भानराज राजविका राजा राधापासी बवापासी राजु तरणे रोहित रोशनी मोनिका अक्षय अमृता अनुषा अनुदीप कीर्ति शताक्षी अंबु जशवंत विश्वास उमा पार्वतीबाई चोटापुरन पासी उमाशंकर जगन्माता इंका वीर कुटुंब सभ्युलु वीरंता कोरुतुन्नारु महर्षि चित्रंलोनी पाट विनिपिंचमंटू इदे पाटनु विनिपिंचमंटू कोरुतुन्नारु భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవాపురం నుండి గుండెటి వెంకటరాములు అదృష్టమాచారి బాబు ప్రభుదేవ్ భద్రమ్మదేవి మామిడాల కళ్యాణిదేవి చక్రవర్తి శ్రీవల్లి లక్ష్మీ ప్రసన్న మంగమ్మ గుండెటి దుర్గారావు నాగమణి మంజుల ఆదినారాయణ స్వరూప నాగయ్య పుల్లారావు ఇంకా వీరి స్నేహ బృందం వీరందరి కోసం మహర్షి చిత్రంలో నుండి ఈ పాట

నిజామాబాద్ నియోజకవర్గాల్లో నుండి రాస్తున్నారు నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవిరాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరంతా కోరుతున్నారు సన్నాయి అప్పన్న చిత్రంలో నుండి పాట వినిపించమంటూ. వీరందరి కోసం ఈ పాట.

తర్వాత ఉత్తరం రాశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు మంగమ్మ గారి మనవడు చిత్రంలోని పాట వినిపించమంటూ. వీరి కోసం ఈ పాట

తర్వాత ఉత్తరం రాశారు కొత్తగూడెం సైనిక్ పురి కాలనీ నుండి మోకాళ్ళ శేఖర్, సుమతి, సర్వయ్య, నర్సింగుల్, రాంబాబు, సునీత, రీమా, రీనా, మోకాళ్ళ సర్వయ్య, ఖన్నాపాసి, చిన్నపాసి, రాధాపాసి.

తర్వాత ఉత్తరం రాశారు, వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు మూడు ముళ్ళు చిత్రంలోని పాట వినిపించమంటూ వీరి కోసం ఈ పాట.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్పై కిన్నెర లహరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఉత్తరం రాశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతినగర్ నుండి మారుబైన శ్రీనివాసరావు, పద్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు రామూర్తి, స్వరూప, దివ్యభాను, వంశీ, ఇందు, స్వప్న, కౌశిక్, సుధాకర్, లలిత, లింగయ్య, సావిత్రి ఇంకా వీరి స్నేహ బృందం వీరందరూ పెదరాయుడు చిత్రంలోని పాట వినిపించమంటూ రాశారు. వీరి కోసం ఈ పాట

తర్వాత ఉత్తరం రాశారు. గోపాలపురం గ్రామం అశ్వాపురం మండలం నుండి నెమలికొండ పెద్దనాగాచారి, రత్నం సతీష్, భుజాత, వీరబ్రహ్మచారి, మహేశ్వరి, వెంకటరెడ్డి, జ్యోతి, భార్గవచారి, ప్రవీణ్చారి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు నోము చిత్రంలోని పాట వినిపించమంటూ. వీరి కోసం ఈ పాట.

రాములు, జయలక్ష్మి, నరహరి నాయక్, కొండూరి రామచందర్, దూడం ఉమాశంకర్, రజిత, జుగల్ కిషోర్ ఖండేల్వాల్, గట్టిగల్ శ్రీనివాస్ యాదవ్, ఇంకా వీరి స్నేహ బృందం వీరందరి కోసం ఈ పాట.

బుల్లెమ్మ బుల్లోడు చిత్రంలో నుండి పాట వినిపించమంటూ రాశారు ఇల్లందు కాలరీస్ కళాసిబస్తి నుండి. మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, ప్రియా, కళ్యాణ్ చక్రవర్తి యాదవ్, అనూష, మారేపల్లి కుమారస్వామి, సరోజ, జాడిపెంటయ్య, వెంకటరాజం, సంగం.

తర్వాత ఉత్తరం రాశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరీపేట నుండి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, కవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు. ఆరాధన చిత్రంలోని పాట వినిపించమంటూ వీరి కోసం ఈ పాట.

కిన్నెర లహరి కార్యక్రమంలో చివరి ఉత్తరం రాశారు. గోపాలపురం గ్రామం అశ్వాపురం మండలం నెమలికొండ మండలం నుండి నెమలికొండ నాగాచారి, శేషరత్నం, భవాని, త్రివేణి, మహేశ్వరి, జ్యోతి, నందు ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం దేవదాసు చిత్రంలోని పాట

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం వింటారు. ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన ఉషాకిరణ్ మూవీస్ వారి ఆనందం చిత్రంలోని పాటలు వింటారు. సంగీతం అందించారు దేవిశ్రీప్రసాద్. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి, భువనచంద్ర, దేవిశ్రీప్రసాద్, పోతుల రవికిరణ్. గానం చేసిన వారు చిత్ర, సునీతారావు, టిప్పు, సత్య, మల్లికార్జున్, సుమంగళి, కల్పన. వినండి ఆనందం చిత్రంలోని పాటలు.

మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన ఉషా కిరణ్ మూవీస్ వారి ఆనందం చిత్రంలోని పాటలు విన్నారు. ఈనాటి ఏకచిత్రగానం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రంలో నుండి నరేష్ అయ్యర్ ప్రశాంతిని పాడిన పాట.

శ్రోతలకు శుభ సాయంత్రం. నేను మీ రేడియో నేస్తం మోతకృష్ణ. శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి రక్షకుడు చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి భయ్య చిత్రం నుండి ఈ పాట.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 MHz పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి వసంతం చిత్రం నుండి ఈ పాట.

0: అమ్మడు, లెట్స్ డూ కుమ్ముడు.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎంసీఏ చిత్రం నుండి ఈ పాట.

0: ti negaron.
1: శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి వెంకీమామ చిత్రం నుండి ఈ పాట.

ఇప్పుడు వినండి ఆట చిత్రం కోసం టిప్పు గోపికా పూర్ణిమ పాడిన పాటకు గీత రచన చంద్రబోస్, సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఒక మాట చెప్పన, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారైతే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారాలయాన్ని స్వయం ప్రతిపత్తి గల దేవస్థానంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ఫ్యూచర్ సిటీ కీలక పాత్ర పోషిస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. శాంతి భద్రతల నిర్వహణ, నేర పరిశోధనను మరింత బలోపేతం చేయడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని డీజీపీ సివి ఆనంద్ పోలీసు అధికారులను ఆదేశించారు. రాబోయే 4 రోజుల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేని శ్రీనివాసరెడ్డి సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని స్వయం ప్రతిపత్తి గల దేవస్థానంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భక్తులకు త్వరగా దర్శనమయ్యేలా క్యూ లైన్ల క్రమబద్ధీకరణ, హుండీ ఆదాయం, విరాళాలు, లడ్డూ ప్రసాదం తయారీలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం సుమారు 100 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 43 కోట్ల 80 లక్షల రూపాయలతో నిర్మించే వేద పాఠశాలకు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతితో కలిసి భూమి పూజ నిర్వహించారు. అలాగే నిత్య కళ్యాణ మండపం, వైకుంఠద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి పైకప్పు, రథశాల వైపు మాడవీధులకు మెట్లు, డార్మిటరీ హాల్స్, దీక్షాపరుల సదన్ నిర్మాణాలకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, దేవాదాయ మంత్రి కొండా సురేఖ, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, పలువురు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ఫ్యూచర్ సిటీ భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తుందని ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ఫ్యూచర్ సిటీని తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని బీఆర్ఎస్ నేత హరీష్ రావు వ్యాఖ్యానించడం పట్ల మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల వైఖరి వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావని, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన అన్నారు. అలాగే జంట నగరాలకు సంబంధించిన మెట్రో రైల్ ప్రాజెక్టును విస్తరించడానికి ప్రభుత్వ ప్రయత్నాలను బీఆర్ఎస్ అడ్డుకుంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే 4 రోజుల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. రాష్ట్రంలో హీట్ వేవ్ పై హై అలర్ట్ నేపథ్యంలో మంత్రి అత్యవసర సమీక్ష నిర్వహించారు. తీవ్ర వడగాలుల వల్ల 7 జిల్లాల్లో 16 మంది మరణించిన నేపథ్యంలో ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని మంత్రి సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. హీట్ వేవ్

0: పై గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ, నేర పరిశోధన, పోలీస్ వ్యవస్థ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, కృత్రిమ మేధస్సును విస్తృతంగా వినియోగించాలని డీజీపీ సివి ఆనంద్ పోలీస్ అధికారులను ఆదేశించారు. కేసుల దర్యాప్తులో సాంకేతికతను వినియోగించడం ద్వారా వేగవంతమైన, పారదర్శకమైన, ఖచ్చితమైన సమాచారాన్ని రాబట్టవచ్చని, అలాగే సైబర్ నేరాలు, డ్రగ్స్ మాఫియా వంటి నేరాల కట్టడికి ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు చేస్తామని కూడా డీజీపీ వెల్లడించారు. భవిష్యత్ సాంకేతికత సామర్థ్యాలు, నూతన ఆవిష్కరణలు దేశాన్ని శాస్త్ర విజ్ఞాన పరంగా ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిఎస్ మూర్తి అన్నారు. ప్రపంచస్థాయి పరిశ్రమలు, ఉన్నత విద్యా సంస్థల భాగస్వామ్యం ఇందులో ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఐఐటి హైదరాబాద్, జపాన్కు చెందిన ఏజీసీ సంస్థ సంయుక్తంగా ఏఐపిఐ ఇన్నోవేషన్ హబ్ను ఈరోజు ప్రారంభించాయి. భారత్, జపాన్ దేశాల సాంకేతిక సహకారంతో ప్రారంభమైన ఈ హబ్ ముఖ్య లక్ష్యం డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగంలో ప్రతిభను పెంచడం, పరిశ్రమ విద్యా సంస్థల బంధాన్ని బలోపేతం చేయడమని ఆయన చెప్పారు. దీని ద్వారా విద్యార్థులు, పరిశోధకులకు అంతర్జాత స్థాయి ఇంటర్న్షిప్లు, సంయుక్త పరిశోధనల్లో భాగస్వామ్యం లభిస్తుంది. భవిష్య సాంకేతిక ఆవిష్కరణలు ముందుకు తీసుకెళ్లడానికి ఇలాంటి అంతర్జాతీయ పారిశ్రామిక భాగస్వామ్యాలు అవసరమని ఏజీసీ జనరల్ మేనేజర్ ఇవాకూర పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నీట్ యూజీ పరీక్ష రాసే అభ్యర్థులకు ఎన్టీఏ కీలక సూచన జారీ చేసింది. నీట్ పరీక్ష రద్దు కావడంతో విద్యార్థులకు ఫీజు రిఫండ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఫీజు రిఫండ్ కోసం ఈ నెల 27వ తేదీలోపు బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాలని అభ్యర్థులకు సూచించింది. మరోసారి రాసే నీట్ పరీక్షకు మళ్లీ ఫీజు చెల్లించవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది. కార్మికుల సుదీర్ఘ పోరాటం ఫలితంగానే ప్రభుత్వం వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకుందని సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కనీస వేతనాలను జూన్1వ తేదీ నుంచి కంపెనీ యజమానులు తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన సిఐటియు కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు.
1: జూన్1వ తేదీ నుంచి పెరిగినటువంటి వేతనాలు అమలైతే అని చెప్పారు. అన్స్కిల్డ్ వర్కర్లకు 16,000 నుంచి హైస్కిల్డ్ వర్కర్లకు 20,000 వరకు వేతనాలు ఉంటాయని చెప్పారు. మరి కంపెనీ యజమానులు అమలు చేయాలని, కంపెనీలలో ఉండాల్సినటువంటి కనీస సౌకర్యాలన్నీ కూడా యాజమాన్యం కల్పించాలి. రాబోయే రోజుల్లో అవసరమైతే కార్మికులలో సర్వే నిర్వహించి కూడా వారి సమస్యలపైన కూడా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి కార్మికుల పక్షాన సగ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ,
0: రాష్ట ప్రభుత్వం బక్రీద్ పండుగ సెలవు తేదీలో మార్పు చేసింది. పాత క్యాలెండర్ ప్రకారం మే 27వ తేదీన ఉన్న సెలవును మే 28వ తేదీకి మార్చినట్లు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం సూర్యఘర్ యోజన, పీఎం కుసుమ్ పథకాలపైన ములుగు జిల్లా కేంద్రంలో రైతులు, గ్రామస్తులు, వ్యాపారస్తులకు ములుగులో రెడ్కో జిల్లా మేనేజర్ జనార్దన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జగ్గన్నపేట విలేజ్ లో గృహజ్యోతి వినియోగదారులకు ప్రతి ఇంటి పైన 2 కిలోవాట్ల సౌర విద్యుత్ పలకలను ఏర్పాటు చేయడం అనే కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగినది. ములుగు జిల్లా ప్రజలకు విన్నవించేదేమనగా, ఈ పచ్చని భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములమై ప్రతి వారి ఇంటి పైన సౌర విద్యుత్ను ఏర్పాటు చేసుకుని వ్యక్తిగతమైన ఆదాయం పొందడమే కాకుండా ఈ శిలాజ ఇంధనాలను కాపాడిన వాళ్ళు మీరు కూడా భాగస్వాములు కావాలని, దేశ ప్రగతిలో మీరందరూ భాగస్వాములు అయ్యి స్వచ్ఛమైన భారతదేశం నిర్మించడంలో మీరందరూ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
0: నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవన మేఘాలు అరేబియా సముద్రం, బంగాళాఖాతంపై దట్టంగా ఆవరించున్నట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తించినట్లు పేర్కొంది. ఈ రుతుపవనాలు కేరళం వైపు కదులుతూ వేగంగా బలపడుతున్నాయని, దేశంలో సకాలంలో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. దేశంలోనే తొలి ఏఐ ఆధారిత కంప్లైంట్ రికార్డర్ కాపీరైటర్ యాప్ను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఆవిష్కరించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 80కి పైగా పోలీస్ స్టేషన్లో ఇది అందుబాటులోకి వస్తుంది. హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ వంటి 10 భాషల్లో మాట్లాడితే అది వెంటనే రాతపూర్వక రూపంలోకి మారుతుంది. ఆ తర్వాత పోలీసులకు అర్థమయ్యే భాషలోకి అనువాదం అవుతుంది. వలస కార్మికులు, పర్యటకులు, మహిళలు, వృద్ధులకు ఇదెంతో సదుపాయంగా ఉంటుందని, ఎఫ్ఐఆర్ ప్రక్రియను సులభతరం చేసే యాప్ వినియోగం వల్ల న్యాయానికి భాష అడ్డంకి కాదు అనే అంశం వెల్లడిస్తుందని సజ్జనార్ అన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి రైతు గోసా, భాజపా భరోసా పేరిట రైతు చైతన్య కార్యక్రమాలను బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనుంది. ఇందులో భాగంగా

0: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలుపుతారు, రైతులతో ముఖాముఖీలు నిర్వహిస్తారు. విశేషాలు మరొకసారి. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని స్వయం ప్రతిపత్తి గల దేవస్థానంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర అభివృద్దిలో ఫ్యూచర్ సిటీ కీలక పాత్ర పోషిస్తుందని ఏటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శాంతి భద్రతల నిర్వహణ, నేర పరిశోధనను బలోపేతం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని డీజీపీ సివి ఆనంద్ చెప్పారు. రాబోయే 4 రోజుల్లో తీవ్రమైన వడగాడ్పులు వీచనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: सुनते रहिए आकाशवाणी का FM गोल्ड चैनल. नईम को दीजिए इजाजत और संस्कृत में समाचार सुनिए.
2: इयम आकाशवाणी संप्रति वार्ताः श्रूयन्ताम्. प्रवाचकः ललित मोहनः तिवारी. आदौ मुख्य वार्ताः. प्रधानमंत्री नरेन्द्र मोदी 21वें आजीविका मेलके अद्य प्रशासनस्य विभिन्न विभागेषु संस्थासु च नवनियुक्तेभ्यः 150,000+ युवकेभ्यः नवनियुक्तिपत्राणि प्रदत्तानि. बिहार प्रशासनेन घोषितं यत् आगामिषु 5 वर्षेषु राज्ये 1,00,000 शिक्षकाणां नियुक्तिः भविष्यति. केन्द्रीय माध्यमिक शिक्षा परिषद इत्यनेन द्वादशी कक्षायाः वार्षिक परीक्षायाः उत्तरपुस्तिकानां प्रतिलिपिं प्राप्तुम् आवेदनस्य अन्तिमा तिथिः 1 दिवसपर्यन्तं वर्धिता. प्रधानमंत्री नरेन्द्र मोदी तथा अमेरिका देशस्य विदेश मंत्री मार्को रूबियो च भारत अमेरिका व्यापक वैश्विक रणनीतिक संधिं सुदृढ़ीतुं चर्चां कृतवन्तौ. विश्व स्वास्थ्य संघटनेन डेमोक्रेटिक रिपब्लिक ऑफ कांगो देशे इबोला संक्रमणस्य बुंदी बुग्यु प्रभेदस्य सार्वजनिक स्वास्थ्य संकटं राष्ट्रीय स्तरे उच्चतः अतीव उच्चस्तरे वर्धितम्. अपि च आईपीएल 20 प्रति 20 क्रिकेट क्रीडा स्पर्धायां अद्य लखनऊ सुपर जायंट्स पंजाब किंग्स दलयो मध्ये लखनऊ नगरे स्पर्धा भविष्यति. अथ वार्ताः विस्तरेण. प्रधानमंत्री नरेन्द्र मोदी 21वें आजीविका मेलके अद्य प्रशासनस्य विभिन्न विभागेषु संस्थासु च नवनियुक्तेभ्यः 150,000+ युवकेभ्यः नियुक्तिपत्राणि प्रदत्तानि. एतत् आजीविका मेलकं सम्पूर्णे देशे 47 विभिन्न स्थानेषु आयोजितः आसीत्. सम्पूर्ण देशात् चयनिताः एते नूतन कर्मचारिणः रेल मन्त्रालये, गृह मन्त्रालये, स्वास्थ्य परिवार कल्याण मन्त्रालये, उच्च शिक्षा विभागे च इत्यादिषु विभिन्न मन्त्रालयेषु विभागेषु च स्वसेवाः प्रदास्यन्ति. प्रधानमंत्री नरेन्द्र मोदी अवदत् यत् प्रशासनिक नियुक्तयः नागरिकाणां जीवनं श्रेष्ठतरं सुलभतरं च कर्तुं महत्वपूर्णं साधनम् अस्ति. प्रधानमंत्री अवदत् यत् राष्ट्रेण स्वीय कर्मयोगिषु विश्वासः प्रदर्शितः अस्ति. अधुना तेषां दायित्वमस्ति यत् ते स्वीयया निष्ठया सदाचारेण दैनिककार्येण च तस्य विश्वासस्य मानं रक्षेयुः.
3: कर्मयोगी प्रारंभ जैसे मॉड्यूल से आपको अपनी जिम्मेदारियां समझने में बहुत सहूलियत होगी. मेरा आपसे आग्रह है कि इसका ज्यादा से ज्यादा लाभ उठाएं. आज भारत का युवा दुनिया के हर क्षेत्र में अपनी पहचान बना रहा है. यही स्पिरिट, यही ऊर्जा पब्लिक सर्विस में भी दिखाई देनी चाहिए. विकसित भारत ऐसे ही युवाओं के प्रयास से बनेगा जो अपने काम को देश सेवा का माध्यम मानते हैं.
2: श्री मोदी अवदत् यत् सम्पूर्णः विश्वः भारतस्य विकासयात्रायां सम्मिलितुं भवितुम् उत्सुकः अस्ति. प्रधानमन्त्री उक्तवान् यत् प्रत्येकः भारतीयः विकसितभारतस्य निर्माणाय सङ्कल्पेन सह कार्यं करोति. अस्य लक्ष्यस्य प्राप्तये राष्ट्रं बहुषु क्षेत्रेषु निवेशं करोति. प्रधानमन्त्री यूनां कृते नूतनवृत्त्यावसराणां सृजनं क्रियमाणम् इति विशेषरूपेण अवदत्.
3: दुनिया भारत के युवाओं और भारत की टेक्नोलॉजिकल प्रोग्रेस को लेकर बहुत उत्साहित है. आज दुनिया भारत की विकास यात्रा का हिस्सा बनना चाहती है. भारत भी दुनिया के अलग अलग देशों के साथ पार्टनरशिप कर रहा है. इसका उद्देश्य यही है कि भारत के युवाओं को अवसर मिले, रोजगार मिले, उनका सामर्थ्य खिल उठे. साथ साथ मैं चाहता हूं मेरे देश के नौजवानों को ग्लोबल एक्सपोजर भी मिले.
2: श्री मोदी अग्रे उक्तवान् यत् प्रत्येकः भारतीयः 47+ 2000 पर्यन्तं

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈ పూట రేపటి ప్రసార వివరాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో కలుపు నిర్మూలన యాజమాన్యం గురించి రూపకం వింటారు. నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు. 7:45 కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 మధురిమ. 10:00 అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా ప్రసార వివరాలు. ఇక రేపటి ఉదయం ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో సూర్యస్తుతి సన్నతి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ ఏ స్నేహస్వరూప్. 6:35 రైతు సమాచారం కార్యక్రమంలో మొక్కజొన్నలో అనువైన రకాలు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తలు. 7:15 ఈ మాసపు పాట. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:20 చిత్రగీతాలు. 7:30 రసమయీ సాహితీ కార్యక్రమంలో తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం 40వ భాగం వింటారు. మరవలేని జ్ఞాపకం శ్రీమతి తిరుపతి కృష్ణవేణి గారి కథానిక. 7:45 లలిత గీతాలు. సమాచార ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ ప్రోగ్రామ్. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం. 10:03 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం చిత్రగీతాలు. ఇక రేపటి మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 చిత్రగీతాలు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో సఫాయి బస్తీ కొత్తగూడెం విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహార్ సమాచార్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 కిన్నెర లహరి. 3:00 నాటకం హైదరాబాద్ కేంద్రం నుండి. 4:00 చిత్రగీతాలు వింటారు. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:35 కిన్నెర లహరి. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 జానపద సంగీతం. 7:45 కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30

30 నిమిషాలకు, మధురిమ 10 గంటలకు. అఖిల భారత రవి వాసరియ సంగీత సభ కార్యక్రమం 11 గంటలకు. ప్రసార వివరాలు ఇవి రేపు ప్రసారమయ్యే మా ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ప్రేమకు వేలాయర చిత్రం నుండి ఈ పాట.

0: ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ

0: వ్యవసాయ సూచనలు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఈ ఉద్యానవన పంటలో ఎర్రల యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేస్తున్నారు. ఈ ఎర్రలను మనం వాడి పంటను కాపాడుకుని చక్కటి ఆదాయం పొందాలని కూడా ప్రత్యేకంగా శ్రద్ధ వహించి మనకు వివరాలు అందిస్తున్నారు. మన ప్రపంచ జనాభా నానాటికి పెరుగుతుంది, అయితే దానికి అనుగుణంగా ఆహార పంటల దిగుబడి మాత్రం పెరగడం లేదు. ఆహార కొరతను తగ్గించడానికి శాస్త్రవేత్తలు అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ వంగడాలను సాగులోకి తీసుకొచ్చారు. అయితే వాటి సాగుకు రైతులు అధిక మోతాదులో ఎరువులను వాడటం వల్ల పంటలను నాశించే చీడ పురుగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రైతులు వాటిని నియంత్రించడానికి వివిధ రకాల పురుగుల మందులను అవగాహన లోపంతో విచక్షణ రహితంగా వినియోగిస్తున్నారు. దీనివల్ల కొన్ని చీడ పురుగులు క్రిమి సంహారక మందులకు తట్టుకునే శక్తిని సంతరించుకుంటున్నాయి. అంతేకాకుండా ఈ పురుగు మందుల ప్రభావం పంట ఉత్పత్తుల నాణ్యతపైన, పర్యావరణంపైన అధికంగా పడుతుంది. పురుగు మందులను వాడకుండా చీడ పురుగులను నియంత్రించడానికి ఎరలు అంటే ట్రాప్స్ అంటారు ఎంతగానో ఉపయోగపడతాయి. సమగ్ర సస్యరక్షణలో భాగంగా వివిధ రకాల ఎరలను వినియోగించడం ద్వారా పురుగు మందుల వల్ల కలిగే నష్టాలను తగ్గించవచ్చు. ఎరలు సాధారణంగా కీటకాల జనాభాను పర్యవేక్షించడానికి ఉపయోగిస్తారు. అయితే కొన్ని ఎరలను కీటకాలను నియంత్రించడానికి కూడా ఉపయోగిస్తారు. ఎరల సామర్థ్యం పాక్షికంగా కీటకాల కదలికపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల తల్లి కీటకాలను పట్టుకోవడంలో ఎరలు సాధారణంగా మరింత ప్రభావవంతంగా ఉంటాయి. కీటకాలను పట్టుకోవడానికి తరచుగా ఉపయోగించే కొన్ని రకాల ఎరల గురించి తెలుసుకుందాం. 1 జిగురు అట్టలు, 2 దీపపు ఎరలు, 3 లింగాకర్షక బుట్టలు, తర్వాత 4 ఎర పంటలు. ఈ జిగురు అట్టలు సాధారణంగా కీటకాలు కొన్ని రకాల రంగులకు ఆకర్షితమవుతాయి. రైతులు ఈ విషయాన్ని గమనించి రంగులలో జిగురు అట్టలు తయారు చేసి వినియోగించడం ద్వారా పంట పొలాల్లో కీటకాల యొక్క బిడద, అవి వ్యాప్తి చేసే వైరస్ తెగులను తగ్గించవచ్చు. అందులో పసుపు, నీలము, తెలుపు రంగులు ముఖ్యమైనవి. పసుపు రంగు జిగురు అట్టలు ముఖ్యంగా పేనుబంక, తెల్లదోమ, పచ్చదోమ, ఆకు తొలుచు పురుగులను ఆకర్షించడానికి దోహదపడతాయి. వీటిని కూరగాయలు, పూలు, పండ్ల తోటలలో ఈ చీడపీడలు నాశించినప్పుడు వాడతారు. ఎకరానికి సుమారు 15 నుండి 20 జిగురు అట్టలను అమర్చుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. నీలం రంగు జిగురు అట్టలు ముఖ్యంగా తామర పురుగుల బిడదను తగ్గించడానికి వినియోగిస్తారు. వీటిని ఎక్కువగా మిరప, ఉల్లి, ద్రాక్ష పంటలలో వాడతారు. ఎకరానికి సుమారు 15 నుండి 20 జిగురు అట్టలను అమర్చుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. ఇక తెలుపు రంగు జిగురు అట్టలు ఫ్లవర్ థ్రిప్స్, థ్రిప్స్ పార్వీ స్పైనస్ నిర్వహణకు తెలుపు జిగురు అట్టలు ప్రత్యేకంగా సిఫారసు చేయబడి తెలుపు రంగు పశ్చిమ పూల థ్రిప్స్ అంటే తామర పురుగు, ఫ్లీ బీటిల్స్, తర్వాత బగ్లను ఆకర్షిస్తుంది. మిరప, క్యాప్సికం పంటలలో ఎకరానికి 15 నుండి 20 జిగురు అట్టలను అమర్చుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. ఇక దీప పురుగుకు ఎరలు ఏ విధంగా తయారు చేసుకోవాలంటే, రాత్రి ఎగిరే కీటకాలను ఆకర్షించి నాశనం చేయడానికి దీపపు ఎరలు ఉపయోగపడతాయి. సాధారణ నూనె దీపాల నుండి వివిధ రకాల విద్యుత్ బల్బుల వరకు వివిధ కాంతి వనరులను ఉపయోగించవచ్చు. కొన్ని రకాల తల్లి పురుగులను పర్యవేక్షించడానికి ఇవి ప్రత్యేకంగా ఉపయోగపడతాయి. ఈ మధ్య కాలంలో సోలార్ దీపపు ఎరలు అందుబాటులోకి రావడం వలన విద్యుత్ ఆదా చేయడమే కాకుండా తక్కువ రిస్క్తో సులువుగా వీటిని ఉపయోగించవచ్చు. వీటిని ఏ విధంగా ఉపయోగించాలంటే, పొలానికి సమీపంలో లోపల సాయంత్రం 6 గంటల సమయంలో సోలార్ దీపపు ఎరను ఒక ఫ్రేమ్పై దీపము లేదా బల్బు నమర్చాలి. కాంతి కీటకాలను ఆకర్షిస్తున్నప్పుడు వాటిని చంపడానికి, పట్టుకోవడానికి లైట్ కింద ఒక వెడల్పాటి బేసిన్లో సబ్బు నీరు, జనపనార సంచిని ఉంచాలి. కాంతి చుట్టూ ప్రదక్షిణ చేసి తల్లి పురుగులు నీటిలో పడిపోతాయి. అలా చిక్కుకున్న కీటకాలను ప్రతిరోజు సేకరించి పారవేయాలి. ఎలక్ట్రిక్ బల్బును ఉపయోగిస్తున్నప్పుడు విద్యుత్ ఘాతాన్ని నివారించడానికి బల్బు, కరెంటు తీగ నీటిని తాకకుండా జాగ్రత్త పడాలి. ఎకరానికి 2 దీపపు ఎరలు అమర్చుకోవాలి. వీటిని ముఖ్యంగా పండ్ల తోటలో రసం పీల్చే తల్లి పురుగులు, టమాటాల సూది పురుగు, కత్తెర పురుగు, వేరు పురుగు, పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు, కాయ తులుసు పురుగు, కాండము తొలిచే పురుగు, నల్లి ఎర్ర జుత్తు గొంగలి పురుగు, ఈగలు, పచ్చదోమ, సుడిదోమలను

నివారించడానికి ఉపయోగిస్తారు. ఇక లింగాకర్షక బుట్టలు ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏ విధంగా ఉపయోగించాలనే వివరాలు ఈ విధంగా. ఫెరోమాస్ అనేది కీటకాలు మరొక సహచరుతో సంభాషించడానికి విడుదల చేసే రసాయనాలు. కీటకాలు సహచరులను ఆకర్షించడానికి, ఇతర కీటకాల గురించి హెచ్చరించడానికి, ఆహారాన్ని కనుగొనడానికి ఈ రసాయన సంకేతాలను పంపుతాయి. సాంస్కృతిక జీవ పద్ధతిలో పురుగుల పర్యవేక్షణ నివారణకు లింగాకర్షక బుట్టలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ లింగాకర్షక బుట్టలు సమీకృత చీడ తెగులు నిర్వహణ స్థిరమైన వ్యవసాయంలో చేర్చడానికి చాలా మంచి సాధనాలు. అయితే వ్యవసాయంలో లక్ష్యంగా పెట్టుకున్న చీడ పీడల పర్యవేక్షణ నియంత్రణకు ఎరతో పాటు నిర్దిష్ట లింగాకర్షక ఎరలను ఉపయోగించడం చాలా ముఖ్యం. అలాగే వివిధ రకాల లింగాకర్షణ ఎరలను తయారు చేసుకోవడం ఎలా, ఆ వివరాల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. డెల్టా ఎరలు. ఈ ఎరలు కీటకాలను ఆకర్షించడానికి పసుపు రంగు ప్లాస్టిక్ లేదా కాగితం షీట్తో తయారు చేయబడును. ఆ షీట్లను డెల్టా ఆకారంలో మడిచి మధ్యలో ఎర ఉంచబడుతుంది. ఇది సమీకరించడము ఉపయోగించడము సులభము. వీటిని ముఖ్యంగా క్యాబేజీ రెక్కల పురుగు, టమోటాల సూది పురుగు నివారించడానికి ఎకరానికి 6-8 వరకు అమర్చుకోవాలి. గరాటు ఎర సాధారణంగా ఎర కంటైనర్ను కలిగి ఉండును. ఇక్కడ గరాటు మధ్యలో దిగువ నుండి ఎరను రేలాడదీసి క్రింద ఆకర్షితమైన పురుగులను సేకరించడానికి పురుగు మందు చిన్న కంటైనర్ను ఉంచుతారు. కీటకాలు ఆ ఎరకు ఆకర్షితమై ఆ కంటైనర్ లోపల ఉన్న పురుగు మందు ప్రభావానికి నాశనమవుతాయి. దీనిని క్యాబేజీ కాయతులుచు పురుగు, బెండ టమోటా నాశించు మొవ్వ, కాయతులిచే పురుగు, మిరప చామంతి ఆశించే పొగాకుకు గొంగలి పురుగు, పసుపు నాశించు కాండం తొలుసు పురుగులను నివారించడానికి ఎకరానికి 6 ఎరలను అమర్చుకోవాలి. ఈ ఎరలు ఒకసారి అమర్చితే సంవత్సరం పాటు పనిచేస్తాయి. తర్వాత బాటిల్ ఎరలు. బాటిల్ ఎరలో మగ ఈగలను ఆకర్షించడానికి ఎర ఉంటుంది. ఆ ఎరను బాటిల్ యొక్క మూత మధ్యలో వేలాడదీసి ఈగలు లోపలికి ప్రవేశించే చిక్కుకు పోయేలా చేయడానికి బాటిల్పై రంధ్రాలు చేయబడును. బాటిల్ యొక్క మూతను పసుపు రంగులో ఎంచుకోవడం ద్వారా కీటకాలను ఆకర్షించడానికి సహాయపడుతుంది. ఈ ఎరను ముఖ్యంగా దోసకాయ, మామిడి, గుమ్మడికాయలు, పుచ్చకాయ, జామ, సపోటా, చీని, అరటి, బొప్పాయి, పొట్లకాయను ఆశించు పండు ఈగలను నివారించడానికి ఉపయోగపడుతుంది. ఎకరాకు సుమారు 8-10 వరకు అమర్చుకోవాలి. తర్వాత వాటర్ పాన్ ఎరలు. కంటైనర్లో ఫెరోమోన్ను చొప్పించి ఎర యొక్క ఎగువ మధ్య భాగంలో దాన్ని అమర్చి ఎర అంచు వరకు నీటితో నింపాలి. కీటకాలు ఎరకు ఆకర్షితమై నీటిలో వచ్చి పడతాయి. తద్వారా తల్లి పురుగుల ఉధృతిని తగ్గించవచ్చు. దీనిని టమోటా, బంగాళదుంప, వంకాయ, క్యాప్సికం ఆశించు టమాటాలో సూది పురుగును నివారించడానికి ఉపయోగపడుతుంది. ఎకరాకు 8-10 వరకు వాటర్ పాన్ అమర్చుకోవాలి. ఇక బకెట్ ఎరలు కొండి వండే మూతని కలిగి ఉంటాయి. ఈ కొండి ఎరను అమర్చడానికి వీలుగా ఉంటుంది. ఈ బకెట్ ఎర సమూహాన్ని వైర్ హ్యాంగర్ ద్వారా చెట్టు చుట్టూ నేల ఉపరితలం నుండి 5 అడుగుల ఎత్తులో వేలాడదీస్తారు. నిర్దేశించిన కీటకం ఎరకు ఆకర్షింపబడి గరాటు గుండా బకెట్ లోకి పడుతుంది. అక్కడ ఒక క్రిమిసంహారిణితో నింపిన నీరు కీటకాన్ని తప్పించుకోకుండా చేస్తుంది, నష్టాన్ని తగ్గిస్తుంది. దీనిని ముఖ్యంగా జామ, కొబ్బరి, బంగాళదుంప, తమలపాకులు, కూరగాయలు నాశించు వేరు పురుగు, కొమ్ము పురుగు, ముక్కు పురుగులను నివారించడానికి ఉపయోగపడుతుంది. ఎకరాకు 4-5 వరకు అమర్చుకోవచ్చు. ఇక ఎర పంటలు, రక్షక పంటలు. సమగ్ర సస్య రక్షణలో భాగంగా ఎర పంటలు, రక్షక పంటలు పెంచడం ద్వారా పురుగు మందుల వల్ల కలిగే నష్టాలను తగ్గించవచ్చు. కొన్ని రకాల పురుగులు కొన్ని పంటలను మాత్రమే ఎక్కువగా ఆశిస్తాయి. కాబట్టి ఆ పంటలను పురుగులను ఆకర్షించడానికి ఎరగా వాడి పురుగుల బారి నుంచి ప్రధాన పంటను కాపాడవచ్చు. ఎర పంటను పురుగు ఉనికికి తగ్గట్టుగా ఎంపిక చేసుకోవాలి. తక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి అనువుగా చీడ పురుగులను ఆకర్షించేదిగా, ముఖ్యమైన పంటను అన్ని దశల్లో కాపాడే విధంగా ఎర పంట ఉండాలి. ఈ తరహాలో పురుగులను ఆకర్షించే పంటలను సాగు చేసి సకాలంలో నివారణ చర్యలు చేపట్టడం ద్వారా రైతులు వేసిన ప్రధాన పంటకు పురుగు వల్ల నష్టం కలగకుండా కాపాడవచ్చు. ఈ విధంగా పంటలు ఎరల వాడకం ద్వారా చాలా వరకు ముఖ్యమైన చీడ పీడలు నివారించడమే కాకుండా పర్యావరణాన్ని సంరక్షించి పంటలపై అధిక పెట్టుబడిని కూడా తగ్గించవచ్చు. అంతేకాకుండా లాభదాయకమైన దిగుబడిని పొందవచ్చు. మరిన్ని వివరాల కోసము ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ శాస్త్రవేత్తలు మనకు ఫోన్ను అందుబాటులో ఉంచారు. ఈ ఫోన్ నంబర్ ఒకసారి మీకు గుర్తు చేస్తాను, నోట్ చేసుకోండి. 9908869115. ఫోన్ నంబర్ ఇంకోసారి 9908869115.

0: 1-5. ఈ ఫోన్ నంబర్ కి మీరు ఫోన్ చేసి ఈ పంటలలో ఎరలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఎరలకు సంబంధించిన వివరాలు మీరు తెలుసుకొని చక్కటి పంటను పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిస్తున్నాము.
1: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం విందాం, భావభావమర్ది సినిమా నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు భారత్ అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న నిరంతర ప్రగతితో పాటు ప్రాంతీయ ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. దేశ పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వ ఉద్యోగాలు ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బీబీ గ్రామ్జీత్ చట్టం 2025 కింద ప్రభుత్వ ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలు సూచనలు తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. నైరుతి ఋతుపవనాలు ఈరోజు నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరిన్ని ప్రాంతాలకు, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో లక్నో సూపర్ జైంట్స్ తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు భారత్ అమెరికా సమగ్ర భౌగోళిక వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న నిరంతర పురోగతి గురించి చర్చించారు. ప్రాంతీయ ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై కూడా వారు చర్చించారు. అమెరికా విదేశాంగ మంత్రి రూబియో ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలోని సేవాతీర్థలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ప్రపంచ సంక్షేమం కోసం భారత్ అమెరికాలు కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. రక్షణ వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్టివిటీ, విద్య, పౌర సంబంధాలతో సహా విస్తృత శ్రేణి రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న నిరంతర ప్రగతిని అమెరికా విదేశాంగ మంత్రి ప్రధానమంత్రికి వివరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. పశ్చిమాసియాలోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై అమెరికా దృక్పథాన్ని కూడా రూబియో పంచుకున్నారు. శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ మద్దతిస్తుందని మోదీ పునరుద్ఘాటించారు. చర్చలు, దౌత్యం ద్వారా వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆయన మరోసారి పిలుపునిచ్చారు. తాము తమ చర్చను ఇలాగే కొనసాగించడానికి ఎదురుచూస్తున్నామని కూడా ఆయన రూబియోకు తెలియజేశారు. ఈ నెల 26వ తేదీన జరగనున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు మార్కో రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చారు. ఈ ఉదయం అమెరికా నుంచి ఆయన కోల్కతా చేరుకున్నారు. అక్కడ ఆయన మిషనరీస్ ఆఫ్ చారిటీని సందర్శించి మదర్ టెరీసా వారసత్వానికి నివాళులర్పించారు. విదేశాంగ మంత్రి రూబియో రేపు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ పర్యటన భారత్ అమెరికా సమగ్ర భౌగోళిక వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత బలం చేకూరుస్తుందని భావిస్తున్నారు. దేశ పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు, వారి జీవితాలను సులభతరం చేయడానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన 19వ రోజ్గార్ మేళాను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, దేశం తన కర్మయోగులపై ఎంతో నమ్మకం ఉంచిందని, ఇప్పుడు వారు తమ అంకితభావం, ప్రవర్తన, రోజువారీ చర్యల ద్వారా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరింత బలోపేతం చేయవలసిన బాధ్యత వారిపైనే ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: 51,000 से ज्यादा युवाओं को सरकारी नौकरी का नियुक्ति पत्र मिला है. आज आप सभी देश की विकास यात्रा में अहम भागीदार बन रहे हैं, जिम्मेवार भागीदार बन रहे हैं. रेलवे, बैंकिंग, डिफेंस, हेल्थ, एजुकेशन और दूसरे कई क्षेत्रों में आप सभी नई जिम्मेदारियां संभालने जा रहे हैं. आने वाले वर्षों में विकसित भारत के संकल्प को सिद्ध करने में आप सभी महत्वपूर्ण भूमिका निभाने वाले हैं.
0: ఈ రోజు జరిగిన 19వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా ఎంపికైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను అందజేశారు. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఈ రోజ్గార్ మేళా నిర్వహించారు. రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యాశాఖతో పాటు పలు ఇతర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో వారు చేరనున్నారు. మన దేశ అభివృద్ది పయనంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోందని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు. దేశంలోని యువతకు మరిన్ని అవకాశాలు, ఉపాధి, అంతర్జాతీయ అనుభవాన్ని అందించే లక్ష్యంతో ప్రపంచంలోని వివిధ దేశాలతో మన దేశం భాగస్వామ్యం కుదుర్చుకుంటోందని ప్రధానమంత్రి చెప్పారు.
1: दुनिया भारत के युवाओं और भारत की टेक्नोलॉजिकल प्रोग्रेस को लेकर बहुत उत्साहित है. आज दुनिया भारत की विकास यात्रा का हिस्सा बनना चाहती है.

0: होती है। भारत भी दुनिया के अलग अलग देशों के साथ पार्टनरशिप कर रहा है। इसका उद्देश्य यही है कि भारत के युवाओं को अवसर मिले, रोजगार मिले, उनका सामर्थ्य खिल उठे। साथ साथ मैं चाहता हूं मेरे देश के नौजवानों को ग्लोबल एक्सपोजर भी मिले।
1: आकाशवाणी వార్తలు వింటున్నారు. విస్తృత ప్రజా సంప్రదింపుల కోసం వీబీ గ్రామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. ఏ వ్యక్తి అయినా భాగస్వామ్య పక్షాలు, సంస్థలు లేదా విద్యా సంస్థలు తమ అభ్యంతరాలు లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చునని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికసిత్ భారత్ గ్రామ్జీ చట్టం 20 సంవత్సరాల నాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో అమలు కానుంది. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం దీని ముఖ్య లక్ష్యం. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఈ విషయం తెలియజేస్తూ ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని సెక్షన్ 33 ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించినట్లు తెలియజేసింది. ఈ సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయడానికి వీలుగా ఈ నెల 11వ తేదీన వీబీ గ్రామ్జీ చట్టం 2025 నోటిఫై చేశారు. ఢిల్లీలోని జామియానగర్లో ఒక దళిత మహిళపై జరిగినట్లుగా ఆరోపణలొస్తున్న కిడ్నాప్, సామూహిక అత్యాచారం, బలవంతపు మత మార్పిడి గురించిన మీడియా కథనాలపై జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్పందించింది. ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ విజయ రాహత్కర్ ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు ఇందుకు సంబంధించి ఒక లేఖ రాశారు. ఈ ఘటనపై తక్షణ కఠినమైన నిర్దిష్ట కాల పరిమితితో కూడిన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. అలాగే యాక్షన్ టేకన్ రిపోర్టును కూడా 7 రోజుల్లోగా సమర్పించాలన్నారు. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ భారతీయ న్యాయ సంహిత, ఎస్సీ ఎస్టీ చట్టం కింద చేర్చిన సెక్షన్లు, నిందితులందరి అరెస్ట్, పోలీసులు నిర్వహించిన వైద్య ఫోరెన్సిక్ పరీక్షలు, మ్యాజిస్ట్రేట్ ముందు బాధితురాలి స్టేట్మెంట్ రికార్డింగ్, ఆమెకు భద్రత, రక్షణ, గోప్యత, కౌన్సిలింగ్, పునరావాసం కల్పించడానికి తీసుకున్న చర్యల వివరాలను నివేదికలో తెలియచేయాలని విజయ రాహత్కర్ ఆదేశించారు. సామూహిక అత్యాచారం, కుల ఆధారిత హింస, బలవంతపు మత మార్పిడి వంటి ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, వీటిని నిష్పక్షపాతంగా తక్షణ అవసరంగా విచారించాలని కమిషన్ ఆదేశించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భారత వ్యాపార ప్రముఖుల ప్రతినిధులతో కలిసి ఈ నెల 25వ తేదీ నుంచి 3 రోజుల పాటు కెనడాలో పర్యటిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, సిపా చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి మంత్రి గోయల్ ఒటావా, టొరంటోల్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందమైన సిపా చర్చలను వేగవంతం చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. ఈ నెల 27వ తేదీ వరకు కేరళంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఇందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలోని 9 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ యెల్లో అలర్ట్ రేపు 6 జిల్లాల్లోనూ, సోమవారం నాడు 9 జిల్లాల్లోనూ కొనసాగుతుంది. నైరుతి రుతుపవనాలు ఈరోజు నైరుతి అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరిన్ని ప్రాంతాలకు, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంతో పాటు అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాలకు మరింత విస్తరించాయి. ఈ నెల 27వ తేదీ వరకు కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ తీరాల వెంబడి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దేశంలో నైరుతి రుతుపవనాలు సకాలంలో ప్రవేశించి విస్తరించేందుకు వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం లక్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో లక్నో సూపర్ జైంట్స్ తలపడుతుంది. రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్ రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయినప్పటికీ పాయింట్ల పట్టికలో హైదరాబాద్ జట్టు 3వ స్థానంలో కొనసాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెరుగైన పాయింట్ల కారణంగా అగ్రస్థానంలో నిలిచింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు భారత్ అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి చర్చలు జరిపారు. వీబీ గ్రామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలపై ప్రజల అభిప్రాయాలు, సూచనలు కోరింది. నైరుతి రుతుపవనాలు ఈరోజు అరేబియా సముద్రంలో బంగాళాఖాతంలో మరింతగా విస్తరించాయి. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తో లక్నో సూపర్ జైంట్స్ తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి.

0: బియాండ్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: अरे सुन तो।
1: मुझे क्या सुनाना चाहते हो? जो सुनाओ मेरी सौतन को।
0: किसको?
1: अरे वही तुम्हारा मोबाइल फोन जिसे सुबह शाम दिन रात चिपके रहते थे और कहते थे किसान कॉल सेंटर से बातें हो रही हैं।
0: अच्छा ये बात है।
1: हाँ क्यों, क्या हुआ, अब बात नहीं होती क्या?
0: अब तो झट से बात हो जाती है।
1: ऐसा क्या?
2: हाँ अब तो ज्यादा लाइनें और खास तकनीक के कारण खेती के माहिरों से तुरंत बात हो जाती है, और अगर कभी लाइन व्यस्त हो तो अपनी समस्या फोन पर रिकॉर्ड करा दो, वहाँ से फोन आ जाता है और समस्या की हल्का मैसेज भी आ जाता है। ये देखो आ गया।
1: अरे वाह, इसका मतलब इंतजार की घड़ी अब खत्म।
0: हाँ
1: तभी मैं सोचूं कि आजकल मुझ पर इतना प्यार क्यों आ रहा है।
3: कृषि संबंधी समस्याओं का अपनी भाषा में तुरंत हल पाने के लिए पूरे भारत में किसी भी फोन से हेल्पलाइन नंबर पर संपर्क करें, किसानों का दोस्त किसान कॉल सेंटर।
4: ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో కలుపు నిర్మూలన యాజమాన్య పద్ధతులు రూపకమెంటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
5: సాధారణంగా కలుపు విజ్ఞాన శాస్త్రంలో కలుపు నిర్మూలన, కలుపు యాజమాన్యం అనే పదాలను విరివిగా వాడుతారు. ఈ రెండు పదాల అర్థం కలుపు నియంత్రించటమే అయినా, సునిశితంగా పరిశీలిస్తే కలుపు నిర్మూలన అంటే వచ్చిన కలుపును అప్పటికప్పుడు ఏదో ఒక పద్ధతిని ఆచరించి నియంత్రించటం, అలాగే కలుపును పూర్తిగా లేకుండా చేయటం, ఎరాడికేషన్ అనేది కూడా కొన్ని సందర్భాల్లో వాడతాం. కానీ ఇది చాలా కష్టమే కాకుండా ఖర్చుతో కూడుకున్న పని, చాలా పరిమిత ప్రాంతాలలో మాత్రమే సాధ్యమవుతుంది. కలుపు యాజమాన్యం అంటే వివిధ రకాల పద్ధతులు ఉపయోగించి కలుపును నిర్మూలించటం. సాధారణంగా ఏదైనా పైరు వేసేటప్పుడు ఆ పైరులో వచ్చే కలుపు రావటానికి గల కారణాలను విశ్లేషించుకుని కలుపు రాకుండా చేయటం, వచ్చిన కలుపును వివిధ పద్ధతుల ద్వారా సమర్థవంతంగా నిర్మూలించటం మొదలైన అంశాలు అన్నీ యాజమాన్యం కిందకు వస్తాయి. కాబట్టి కలుపు యాజమాన్యం అంటే కలుపును అదుపులో ఉంచేందుకు చేపట్టే వివిధ పద్ధతులని అర్థం చేసుకోవాలి.
4: కలుపు నిరోధన పద్ధతులు. సాధారణంగా రైతులు పైరులలో వచ్చే వివిధ రకాల కలుపు నిర్మూలనకు రకరకాల పద్ధతులను ఆచరిస్తూ ఉంటారు. అసలు పైరులో కలుపు వచ్చిన తర్వాత దానిని నిర్మూలించడం కంటే అసలు రాకుండా చేస్తే పైరు పూర్తి సామర్థ్యంతో వనరులను వినియోగించుకుని అధిక దిగుబడిని ఇవ్వగలుగుతుంది. దీనినే ఆంగ్లంలో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. ఈ పద్ధతి ముఖ్య ఉద్దేశం అన్ని విధానాల ద్వారా కలుపును రానియకుండా చేయడమే. ఈ కలుపు నిరోధక పద్ధతి మిగతా పద్ధతులైన రసాయన నిర్మూలన వాటికంటే చాలా చౌక. రైతులు కూడా పూర్వకాలం నుండి కొన్ని రకాలైన కలుపు నిరోధక పద్ధతులను ఆచరిస్తూనే ఉన్నారు. కానీ ఇంకా కొన్ని రకాలైన పద్ధతులను ఆచరిస్తే కలుపు వ్యాప్తిని ఇంకా సమర్థవంతంగా నిరోధించుకోవచ్చు. రైతులు విత్తుకునే ముందు పైరు విత్తనాలను మళ్లీ ఇంకొకసారి శుభ్రం చేయటం ఎంతో మంచిది.
5: విత్తనం తయారైన కలుపు మొక్కలు కలిసిన పశుగ్రాసాలు పశువులకు మేపకూడదు. ఎందుకంటే కలుపు విత్తనాలు మళ్లీ పశువుల ఎరువు ద్వారా పంట పొలాల్లోకి వ్యాప్తి చెందుతాయి. ఉదాహరణకు సాధారణంగా ఊదగడ్డిని పశువులకి పూత, కంకి రాకముందు పశుగ్రాసంగా వాడతాము. కొన్ని సందర్భాలలో విత్తనం తయారైన ఊదను పశుగ్రాసంగా మేపినప్పుడు ఆ పశువుల ఎరువులో ఊద విత్తనాలు అలాగే సజీవంగా ఉండి పశువు ఎరువు వేసిన చోట మొలకెత్తటం సర్వసాధారణమైపోతుంది.
4: పశువులను కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్న పంట పొలాలు, పచ్చిక బయళ్ల నుండి కలుపులేని పంట పొలాల్లోకి ప్రవేశించనీయకూడదు. ఉదాహరణకి మినుము, పెసర, పిల్లి పెసర పైరలో బంగారు తీగ, మరుల మాతంగి ఎక్కువగా ఉన్నప్పుడు పశువులు ఒక పొలం నుండి ఇంకో పొలంలోకి వెళ్లినప్పుడు కలుపు త్వరగా వ్యాప్తి చెందుతుంది.
5: నారుమల్లెలో కలుపు నిర్మూలనకు అన్ని చర్యలు సక్రమంగా తీసుకునటం వలన నాటే పొలంలోకి కలుపు వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు. ఉదాహరణకు వరినారు మల్లెలో ఊద

0: సమర్థవంతంగా నిర్మూలించకపోతే మాగాణి పొలమంతా వ్యాప్తి చెందుతుంది. అలాగే మిరపనారు మల్లెలో బంగారు తీగను సమర్థవంతంగా నిర్మూలించకపోతే మిరప పొలమంతా వ్యాప్తి చెందుతుంది.
1: నారు నాటేటప్పుడు సాధ్యమైనంత వరకు నారుతో పాటు కలిసి ఉండే కలుపు మొక్కలను వేరు చేసి పైరును మాత్రమే నాటాలి.
0: పంట కాలువలు, మురుగు కాలువల గట్ల మీద సాధ్యమైనంత వరకు కలుపు మొక్కల పెరుగుదలను అరికట్టాలి. ఈ ప్రదేశాలలో కలుపు మొక్కలను పూతకు రాకముందే నిర్మూలించుకోవాలి.
1: వ్యవసాయ పరికరాలతో కలుపు మొక్కల విత్తనాల వ్యాప్తి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
0: పూర్తిగా తయారైన మాగిన పశువుల ఎరువునే పొలాల్లోకి వేసుకోవాలి.
1: కొత్త ప్రదేశాలకు కలుపు మొక్కలు వ్యాప్తి చెందకుండా నిరోధించాలి.
0: కలుపు విత్తనం ఎక్కువగా కలిగిన మట్టిని పొలాల్లోనికి తోలటం మానుకోవాలి.
1: పైరు మొక్కలతో పాటు కలుపు మొక్కల దుంపలు, మొక్కలు పంట పొలాల లోపలికి వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
0: రైలు, రోడ్లు, రహదారుల పక్కన తదితర బంజరు భూములలో కలుపు లేకుండా చూసుకోవాలి.
1: సాధ్యమైనంత వరకు గాలికి సులభంగా ఎగిరిపోయి వ్యాప్తి చెందే విత్తనాలను, విత్తనాల మొక్కలను విత్తనాలు తయారు చేయకముందే నిర్మూలించుకోవాలి.
0: విత్తనాలను పేరున్న విత్తనాభివృద్ధి సంస్థల నుండి కొనుగోలు చేయాలి.
1: ప్రభుత్వం కూడా కలుపు వ్యాప్తి నిరోధం కోసం తగు చర్యలను చేపట్టాలి. పైరు విత్తనాలు నాటిన వెంటనే ఆ పంటకు సూచించిన కలుపు రసాయనాలను పిచికారీ చేయటం ద్వారా కూడా కలుపు రాకుండా నిరోధించుకోవచ్చు.
0: రైతు కూడా అప్రమత్తంగా ఉండి పొలంలో ఏదైనా కొత్త కలుపు మొక్క కనిపించిన వెంటనే దానిని నిర్మూలించుకోవాలి. రైతులు తప్పకుండా కలుపు నిరోధన పద్ధతులను పాటించాలి. ఇక భౌతిక పద్ధతులను కూడా పాటించాలి. భౌతిక పద్ధతులలో మనుషులతో కలుపు తీయటం చాలా పురాతనమైంది. వీలైన పరిస్థితులలో తగలబెట్టడం, గడ్డి లేదా పొట్టు వంటి వ్యవసాయ వ్యర్థ పదార్థాలతో భూమిపై కప్పటం, రకరకాల వ్యవసాయ పనిముట్లతో కలుపు తీయటం మనుషులు, పశువులు లేదా యంత్రాలతో నడిచే మొదలైన పద్ధతులు కింద వస్తాయి. కలుపు నిర్మూలన కోసం రైతులు రకరకాల పద్ధతులను ఆచరిస్తున్నారు. అలాగే రకరకాల వ్యవసాయ పనిముట్లను ఉపయోగించి కూడా కలుపు మొక్కలను నిర్మూలించుకోవచ్చు. కలుపు నిర్మూలనకు ఉపయోగపడే వ్యవసాయ పనిముట్లను స్థూలంగా రెండు రకాలుగా విభజించారు.
1: అవి దుక్కి తయారీలో ఉపయోగించే పరికరాలు, పైరు మొక్కలతో పాటు ఆ తర్వాత మొలచే కలుపు మొక్కలను నిర్మూలించేందుకు వాడే పనిముట్లుగా విభజించారు. అందులో దుక్కి తయారీలో ఉపయోగించే పరికరాల విషయానికి వస్తే, పైరు విత్తనాలను విత్తేందుకు లేదా మొక్కలు నాటేందుకు ముందు భూమిని దున్ని సరైన దుక్కి తయారు చేయడం రైతులు తప్పనిసరిగా చేసే ప్రథమ వ్యవసాయ పని. మామూలు కొయ్య నాగళ్లు, గొర్రు వంటి సాధనాలతో సాధారణంగా పైపై దుక్కి చేసినందువల్ల బహువార్షిక మొక్కల అంటే తుంగ, గరిక ఇలాంటివి శాఖోత్పత్తి సాధనాలు పూర్తిగా తొలగింపబడవు. అవి పైపైన తెగిపోయి లోపల మిగిలిపోయిన భాగాలు తిరిగి పిలకలు వేసి మళ్లీ పెరుగుతాయి. పైపైన తెగిపడిపోయిన శాఖోత్పత్తి భాగాలు కూడా అనుకూల పరిస్థితుల్లో వేరొక మొక్కగా పెరుగుతాయి. కానీ లోతుగా దున్నగల ఇనుపనాగళ్లు, ట్రాక్టర్లతో నడిచే సబ్సాయిలర్, డిస్క్ నాగలి వంటి వాటితో దుక్కి దున్నటం వల్ల నేల లోతుగా అంటే 25 నుండి 37.5 సెంటీమీటర్లు లోతుగా దిగుతుంది. ఈ విధంగా దుక్కి దున్నటం వలన పైరు పెరుగుదలకే కాకుండా కలుపు నిర్మూలన పరంగా కూడా చాలా మంచిది. ఈ పద్ధతి వల్ల లోతుగా వేళ్లునిన బహువార్షిక కలుపు మొక్కలు శాఖలతో సహా పైకి నెట్టివేయబడతాయి. ఆ తర్వాత పళ్లదంతి వంటి సాధనాలను ఉపయోగించి వాటిని తొలగించవచ్చు. పైగా భూమి మీద రాలిపడిన కలుపు మొక్కల విత్తనాలు లోతుగా నేలలో పడటం వలన మొలకెత్తడానికి అవసరమైన వెలుతురు, గాలి అందక అవి మొలకెత్తవు. దీని వలన పైరులో కలుపు తీవ్రత తగ్గుతుంది. అయితే ఈ విధంగా ప్రతిసారి లోతుగా దుక్కి చేయడం శ్రమతో, ఖర్చుతో కూడుకున్న పని. కాని బహువార్షిక కలుపు మొక్కలు అంటే తుంగ, గరిక, దర్భగడ్డి ఇలాంటివి పొలంలో ఎక్కువగా ఉన్నప్పుడు

0: కొన్ని సంవత్సరాలు ఈ రకంగా దుక్కి చేయటం వలన కలుపు నిర్మూలన కొంతవరకు చేయగలుగుతాం.
1: పైరు మొక్కలతో పాటు ఆ తర్వాత మొలిచే కలుపు మొక్కలను నిర్మూలించేందుకు కూడా పనిముట్లు ఉన్నాయి. పైరు విత్తనాలు మొలకెత్తేందుకు అవసరమైన అనుకూల పరిస్థితులు, కలుపు మొక్కలు మొలకెత్తేందుకు అనువైనవి కాబట్టి పైరు మొక్కలతో పాటు ఆ తరువాత కొంతకాలం వరకు కూడా కలుపు మొక్కలు మొలకెత్తుతూనే ఉంటాయి. ప్రకృతి సిద్ధంగా కలుపు మొక్కలకున్న కొన్ని ప్రత్యేక లక్షణాల వల్ల కలుపు మొక్కలు పైరు మొక్కల కంటే శీఘ్రగతిన పెరిగి పైరు మొక్కలతో పాటు పోటీ పడుతూ ఉంటాయి. అందువల్ల పోటీ ఇచ్చే స్థాయికి చేరుకోక ముందే కలుపు మొక్కలను తొలగించుకోవాలి, లేకుంటే పైరుకు ఎంతో నష్టమొస్తుంది. ఈ కలుపు మొక్కలను నిర్మూలించడానికి రకరకాల పనిముట్లు వాడకంలో ఉన్నాయి. ఏ పరికరాన్ని వాడినప్పటికీ కలుపు మొక్కలు చిన్నవిగా ఉన్నప్పుడే సులభంగా తీసివేయడం కుదురుతుంది. మొక్కలు పెరిగిన కొద్దీ వాటిని నిర్మూలించటం కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా విత్తనోత్పత్తి కూడా చేసి మరలా వేసే పంటలలో కూడా వస్తాయి. కలుపు నిర్మూలన పనిముట్లను మూడు రకాలుగా వర్గీకరించారు. కూలీలు చేతితో వాడేవి, పశువులతో లాగించుటకు వీలైన పనిముట్లు, ఇంకా యాంత్రిక శక్తి అంటే ట్రాక్టర్, పవర్ టిల్లర్, పవర్ వీడర్. ముందుగా కూలీలు చేతితో వాడేవి చూస్తే, మన దేశంలో వివిధ పైర్లలో కూలీలు కలుపు మొక్కలను చేతితో తీసివేయటమే కాకుండా చేతితో వాడే రకరకాల సాధనాలు వాడుతూ ఉంటారు. పార వంటి సాధనాలు, చిన్న చిన్న కమతాలలో కూలీలు పార వంటి సాధనాలను ఉపయోగించి కలుపును నిర్మూలిస్తారు. ఇవి రకరకాల ఆకారాలలో లభిస్తాయి. పైపైన పెరిగే కలుపును వేళ్లతో సహా నరికి తొలగిస్తాయి. హుక్, ఫోర్క్ వంటి పార కూడా లోతుగా తవ్వి కలుపు మొక్కలను నిర్మూలించుటకు ఉపయోగపడతాయి. అలాగే చేతితో లాగుతూ కలుపు తీసే తోలిక, కూర్పి వంటి సాధనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి చిన్న చిన్న కలుపు మొక్కల మీద లాగినప్పుడు కలుపు మొక్కలు భూమి నుండి విడిపోయి చనిపోతాయి. కలుపు బాగా లోతుగా పెరిగినప్పుడు వేళ్లు లోతుగా పెరుగుతాయి. కనుక ఈ సాధనాలతో నేల లోతుగా తెగదు. కాబట్టి పెద్ద కలుపు మొక్కల నిర్మూలన ఎంతో కష్టమవుతుంది. మరొక రకం వెనక్కు ముందుకు లాగిస్తూ చాళ్ల మధ్యలో కలుపు తీసే సాధనం. ఈ పరికరాలు కూడా ఇప్పుడు చెప్పుకున్న వాటిలాగే ఉంటాయి, కాని అడుగున అమర్చిన స్టీలు బేట్లు పదునుగా ఉండి దానిని చాళ్ల మధ్య నేల మీద వెనక్కు ముందుకు లాగుతూ ఉన్నప్పుడు, ముఖ్యంగా నేల మెత్తగా ఉన్నప్పుడు నేలపై పొరలు గుల్లబారి మొలకెత్తుతున్న కలుపు మొక్కలు తెగి చనిపోతాయి. ఉదాహరణకు స్టార్ వీడర్. మరొక రకం చాళ్లలో నెట్టుకుంటూ పోతూ కలుపును తొలగించే పరికరం. చక్రాల దంతి, మెట్టభూముల దంతి, వరి మాగాణులకు వాడే మూడు చక్రాల దంతి ఈ తరహాకు చెందినవి. ఈ పరికరాలు సాధారణంగా చక్రాలు గాని ముళ్ళు కలిగిన డ్రమ్ము వంటి భాగం కాని ఉంటాయి. చాళ్లలో నెట్టుకుంటూ వెళ్లినప్పుడు కలుపును వేళ్ల వరకు కత్తిరించుకుంటూ పోతాయి. అయితే ఈ పరికరాలు వాడాలంటే పంటలను చాళ్లలోనే నాటుకోవాలి. మొక్కల మధ్య కలుపును మనుషులతో తీయించాల్సి ఉంటుంది. అలాగే పశువులతో లాగించటానికి వీలైన పనిముట్లు కూడా ఉన్నాయి. వీటిని గుంటకలు అంటారు. ఈ పరికరాలకు నేలను పైపైన తవ్వి మొక్కలను తొలగించటానికి పదునైన బ్లేడు అమర్చబడి ఉంటుంది. ఇవి ప్రత్యేకంగా తేలిక నేలలో బాగా పనిచేస్తాయి. తేమ పోకుండా నేల పైభాగం కప్పేలాగా పనిచేసి మెట్ట వ్యవసాయంలో నీటి సంరక్షణకు ఉపయోగపడటమే కాకుండా ఒత్తుగా పెరిగిన కలుపును సైతం సమూలంగా నాశనం చేస్తుంది. అంతేకాకుండా పైరు సాళ్లను అనుసరించి బ్లేడ్ల మధ్య దూరాన్ని మార్చుకోవచ్చు. వివిధ రకాల గుంటకలలో పెద్ద గుంటక, మెట్ల గుంటక, మీసాల గుంటక, గొర్రు చిన్న కొయ్య నాగళ్లు ఇలాంటివి ఉంటాయి.
0: యాంత్రిక శక్తితో పనిచేసే పరికరాలు అంటే ట్రాక్టర్, పవర్ టిల్లర్, పవర్ వీడర్ లాంటివి. ఈ పరికరాలలో ప్రధానంగా రెండు రకాలున్నాయి. కదలిక లేకుండా బిగించబడ్డ బ్లేడు కలిగినవి, రెండవ రకం తిరిగే చక్రాలు అమర్చిన చట్రం కలిగినవి. వీటిలో ట్రాక్టర్కు అమర్చడానికి ఒక ఇనుప చక్రం ఉండి దానికి రెండు వరుసలలో నిలువుగా అమర్చబడిన ఊచలు సమాన అంతరంతో బిగించబడి ఉంటాయి. ఈ బ్లేడు భూమిలోకి దిగి నేలను పైకి లేపుతూ పక్కలకు నెడుతూ బిడ్డలను పగలగొడుతూ కలుపు మొక్కలను వేళ్లతో సహా పీకివేస్తుంది. అవసరాన్ని బట్టి బ్లేడు భూమిలో దిగే లోతును మార్చుకోవచ్చు. అయితే ఈ పరికరాలు వాడాలంటే పైర్లు నాటుకునే ముందు ట్రాక్టర్ లేదా పవర్ టిల్లర్ టైర్లు సరిపోయేటట్టు వరుసల మధ్య దూరాన్ని నిర్ణయించుకోవాలి. ఈ పరికరాలు వాడినప్పుడు మొక్కల మధ్య ఉన్న కలుపును కొద్ది మంది మనుషులతో తీయించాలి లేదా సరైన రసాయనాన్ని ఉపయోగించి నిర్మూలించాలి.
1: సేద్య పద్ధతులతో కూడా కలుపు నిర్మూలన చేసుకోవచ్చు. పైరు పెంచేందుకు భూమిని తయారు చేసే సమయం నుండి పైరు మొక్కలు కలుపు దాటిని తట్టుకునే కీలక దశ అంటే పంట కాలంలో సుమారు మూడో వంతు వరకు పంట దిగుబడి తగ్గుదలకు అవకాశం లేని సమయం వరకు చేసే ప్రతి సేద్య పద్ధతిలోనూ కలుపు పెరుగుదల తగ్గించే విధానాలను ఆచరించాలి. అప్పుడే పైరు పూర్తి సామర్థ్యంతో వనరులను ఉపయోగించుకుని పూర్తిస్థాయి దిగుబడిని ఇస్తుంది. సరైన

0: వైద్య పద్ధతులు, వీటిని యాజమాన్య పద్ధతులు, పర్యావరణ పరిరక్షణ పద్ధతులని కూడా అంటారు. పంట సాగులో ఆచరించడం ద్వారా కలుపును నిర్మూలించుకోవచ్చు. ఈ పద్ధతిలో సాధారణంగా ఖర్చు తక్కువగా ఉంటుంది. రైతులు తేలికగా ఆచరించవచ్చు. దీనివల్ల వాతావరణ కాలుష్యం ఉండదు. ఈ పద్ధతుల ముఖ్య ఉద్దేశ్యం పైరును ఏపుగా పెంచడం ద్వారా కలుపును బలహీనపరచడం లేదా శాశ్వతంగా నిర్మూలించడం. అవి ఏమంటే,
1: ముందుగా ఏ పైరును వేయదలుచుకున్నారో ఆ ప్రాంతానికి అనువైన అధిక దిగుబడినిచ్చే వంగడాన్ని ఎన్నుకోవాలి.
0: వీలైతే ఆ పైరులో కలుపును తట్టుకునే వంగడాలుంటే వాటిని ఎన్నుకోవాలి. ఉదాహరణకు జొన్న పంటలో జొన్న మల్లెను తట్టుకునే రకాలను ఎన్నుకోవాలి.
1: పంట విత్తనం తగినంత మోతాదులో వాడాలి. లేనట్లయితే పంట పలచనై కలుపు చిక్కనవుతుంది. ఉదాహరణకు మాగాణి మినుము, పెసర పంటలలో కలుపు ఎక్కువగా ఉండటానికి తగిన సాంద్రతలో పంట మొక్కలు లేకపోవడం ఒక ప్రధాన కారణం.
0: సకాలంలో పైరు విత్తటం వలన పైరు పెరుగుదల బాగుంటుంది. అలా కాకుండా ఆలస్యంగా నాటినట్లయితే పైరు పెరుగుదల తగ్గి కలుపు పెరుగుదల ఎక్కువగా ఉంటుంది.
1: ఏవైనా కారణాల చేత విత్తిన పంట

0: నిర్మూలించటం. అవి ఏమంటే,
1: ముందుగా ఏ పైరును వేయదలుచుకున్నారో ఆ ప్రాంతానికి అనువైన అధిక దిగుబడినిచ్చే వంగడాన్ని ఎన్నుకోవాలి.
0: వీలైతే ఆ పైరులో కలుపును తట్టుకునే వంగడాలుంటే వాటిని ఎన్నుకోవాలి. ఉదాహరణకు జొన్న పంటలో జొన్న మల్లెను తట్టుకునే రకాలను ఎన్నుకోవాలి.
1: పంట విత్తనం తగినంత మోతాదులో వాడాలి, లేనట్లయితే పంట పలచనై కలుపు చిక్కనవుతుంది. ఉదాహరణకు మాగాణి మినుము, పెసర పంటలలో కలుపు ఎక్కువగా ఉండటానికి తగిన సాంద్రతలో పంట మొక్కలు లేకపోవడం ఒక ప్రధాన కారణం.
0: సకాలంలో పైరు విత్తటం వలన పైరు పెరుగుదల బాగుంటుంది. అలా కాకుండా ఆలస్యంగా నాటినట్లయితే పైరు పెరుగుదల తగ్గి కలుపు పెరుగుదల ఎక్కువగా ఉంటుంది.
1: ఏవైనా కారణాల చేత విత్తిన పంట పూర్తిగా మొలకెత్తకపోతే పొలంలో వెంటనే విత్తాలి.
0: పంట వేసి లేదా విత్తే ముందు భూమిలో ఏవైనా చీడ వంటి లోపాలుంటే ముందుగా సవరించాలి, లేదా దానికి తగిన పంటను ఎన్నుకోవాలి.
1: కలుపు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కలుపును తట్టుకుని పెరిగే పైర్లైన మినుము, పెసర, అలసంద, జనుము ఇలాంటివి సాగు చేస్తే కలుపు సమస్య కొంతవరకు తగ్గుతుంది.
0: విత్తనం విత్తేటప్పుడు లేదా పంటను నాటేటప్పుడు సూచించిన లోతులోనే విత్తాలి. మరీ లోతుగా నాటినట్లయితే పంట మొలకెత్తటం ఆలస్యమై కలుపు త్వరగా పైకి వచ్చి పంట పెరుగుదలను తగ్గిస్తుంది.
1: పొలంలో కలుపు మరీ ఎక్కువగా ఉంటే వీలైతే తడిపెట్టి ఉన్న కలుపును మొలకెత్తే దశలో మంచి పదునున్నప్పుడు దుక్కిదున్ని పైరు విత్తనాలు వేసుకుంటే కలుపు సమస్యను చాలా వరకు తగ్గించవచ్చు.
0: పైరుకు సరైన మోతాదులో, సమయంలో, పద్ధతిలో ఎరువు వేయటం వలన పైరుకు అది లభించి పైరు పెరుగుదల బాగుంటుంది. ఉదాహరణకు కలుపు తీసిన వెంటనే సిఫార్సు చేసిన ఎరువు సరైన పద్ధతిలో వేస్తే సాలు వెంట నేలలో పైరుకు బాగా ఉపయోగపడుతుంది. అలా కాకుండా కలుపు బాగా తీయకముందు ఎరువు వేస్తే పైరు కన్నా కలుపు బాగా పెరుగుతుంది.
1: పైర్లను సూచించిన ఎడంలోనే నాటాలి. సాధ్యమైనంత వరకు వెదజల్లటం మానివేయాలి. వరుసలలో నాటడం వల్ల కలుపు నిర్మూలన చాలా సులభమవుతుంది.
0: పైర్లలో సకాలంలో అంతర్కృషి చేయాలి. ఇది చాలా తేలిక. గొర్రు కుంటకలతో, దంతులతో వరుసల మధ్య అవసరాన్ని బట్టి 2-3 సార్లు అంతర్కృషి చేస్తే చాలా వరకు కలుపు నిర్మూలన అవుతుంది. ఇంకా ఏవైనా కొద్దిపాటి కలుపు మొక్కల మధ్య ఉంటే కొద్దిమంది కూలీలతో చేయించవచ్చు. పత్తి, మిరప, పొగాకు వంటి పంటలలో మొక్కకో మొక్కకో మధ్య ఎడం కూడా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వాటిని కూడా గుంటకలతో నిర్మూలించుకోవచ్చు.
1: వేసవిలో పొలాన్ని లోతుగా దున్ని ఎండపెట్టడం వలన చాలా రకాల కలుపు మొక్కలు నశిస్తాయి.
0: అలాగే వేసవిలో తెల్లని మైనపు కవరు అంటే పాలిథిన్ షీట్ ను కొద్దిగా తేమ ఉన్న భూమిపై అమర్చినట్లయితే భూమి మామూలుగా వేడెక్కే దానికంటే 10 నుంచి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా వేడెక్కి భూమిలో ఉన్న చాలా కలుపు విత్తనాలు నశిస్తాయి. అయితే ఇది ఖర్చుతో కూడుకున్న పని. నారుమల్లలో కలుపు నిర్మూలనకు ఇది అనువైంది.
1: వేసవిలో గట్లు శుభ్రం చేయడం చాలా ముఖ్యం. దీనివల్ల గట్లపై మిగిలి ఉన్న కొద్దిపాటి కలుపు మొక్కలు చీడపీడలకు ఆశ్రయమివ్వటానికి ఆస్కారం ఉండదు.
0: నీటి సదుపాయం ఉన్న ప్రాంతాలలో పచ్చిరొట్టె పైర్లైన జీలుగు, జనుము వంటి వాటిని వేసుకుని పొలంలో కలిగబెట్టడం వలన భూసారం వృద్ధి చేయడమే కాకుండా తర్వాత వేసే పైరులో కలుపు ఉధృతి తగ్గుతుందని పరిశోధనలలో తేలింది.
1: నారుమళ్లు పెంచి నాటడానికి అవకాశం ఉన్న పంటలలో నేరుగా విత్తినప్పటికంటే నారు నాటిన మళ్లలో కలుపు ఉధృతి తక్కువ. ఉదాహరణకు మెట్టవరిలో కన్నా నాటిన మాగాణి వరిలో కలుపు తక్కువగా ఉంటుంది.
0: నారుమళ్లు పోసే ముందు 1-2 సార్లు నీరు పెట్టి కలుపును మొలవనిచ్చి కొన్ని రకాల కలుపు మందులను ఉపయోగించి కాని లేదా దానిని తున్నటం ద్వారా కాని కలుపును నిర్మూలించి తరువాత నారుమడిని పోసుకున్నట్లయితే కలుపు ఉధృతి తగ్గుతుంది.
1: పరాన్న జీవజాతికి చెందిన కలుపు మొక్కలు వచ్చే పంటలలో ఆ పంటలు నాటడానికి ముందు కొన్ని రకాల ఎర్ర పంటలను వేయడం వల్ల ఆ పరాన్న జీవజాతికి చెందిన కలుపు మొక్కలు మొలకెత్తుతాయి, కానీ ఎర్ర పంటను ఆశించకుండానే చనిపోతాయి. ఉదాహరణకు జొన్నలో వచ్చే జొన్నమల్ల నివారణ కోసం ప్రతి పొద్దుతిరుగుడు, అలసందలు, ఆముదాలు, వేరుశెనగ ఇలాంటి వాటిని ఎర్రపంటలుగా వేసుకోవచ్చు. జొన్నకు బదులు ఈ విత్తనాలు వేయటం వలన నేలలో ఉన్న జొన్నమల్లె విత్తనాలు మొలకెత్తి ఎర్రపంటలపై పరాన్నజీవిగా బ్రతకలేక చనిపోతుంది. కావాలంటే ఈ పంటలనే ఉంచుకోవచ్చు, లేదా దున్నుకుని మళ్లీ జొన్న వేసుకోవచ్చు. అలాగే పొగాకు పంటలో వచ్చే పొగమల్లె నివారణ కోసం జనుము, జొన్న, అవిస పంటలను ఎర్రపంటలుగా వేసుకోవచ్చు.
0: పరాన్నజీవి జాతికి చెందిన కలుపు మొక్కలు సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాలలో వీటిని

0: కొన్ని రకాలను వేసుకోవచ్చు.
1: పంట వరుసల మధ్య దూరం ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే ఉదాహరణకు ప్రత్తి, చెరకు, కంది పంటలలో తక్కువ కాలపు పంటలైన మినుము, పెసర, వేరుశెనగ, సోయా చిక్కుడు ఇలాంటివి అంతర పంటలుగా వేయడం వల్ల కలుపు నిర్మూలనే కాక రైతుకు వీటి ద్వారా కూడా అదనపు రాబడి వస్తుంది.
0: కొన్ని కలుపు మొక్కలు కొన్ని పైర్లలో తప్పనిసరిగా మొలుస్తూ పంటకు విపరీత నష్టాన్ని కలిగిస్తుంటాయి. ఉదాహరణకు అపరాలలో వచ్చే బంగారు తీగ, పొగాకులు, పొగమల్లె మొదలైనవి. కాబట్టి ఈ పొలాల్లో పంట మార్పిడి పద్ధతిని అనుసరించి కలుపు ఉధృతిని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా తుంగ, దర్భగడ్డి, గరిక ఎక్కువగా ఉన్న పొలాల్లో పశుగ్రాస పైరులైన జనుము, పిల్లి పెసర, అలసంద మొదలైన పంటలను దట్టంగా విత్తి కలుపును కొంతవరకు తగ్గించుకోవచ్చు. జీవరాశులతో కూడా కలుపు నిర్మూలన పద్ధతులను పాటించుకోవచ్చు. కలుపు నిర్మూలనకున్న అనేక పద్ధతులలో జీవరాశులను ఉపయోగించి కలుపు నిర్మూలించటం, కలుపు మొక్కలను నిర్మూలించటం ఒక పద్ధతి. ఈ పద్ధతిలో పురుగులు, శిలీంద్రాలు, కొన్ని రకాలైన మొక్కలను ఉపయోగించి కలుపును నిర్మూలించవచ్చు. ఈ పద్ధతి మిగతా కలుపు నిర్మూలన పద్ధతులైన భౌతిక, రసాయనిక, యాజమాన్య పద్ధతుల కన్నా భిన్నమైంది. ఈ పద్ధతిలో కొన్ని ప్రత్యేకమైన పురుగులు కొన్ని కలుపు మొక్కలను మాత్రమే తిని వాటిని నిర్మూలిస్తాయి. ఆ కలుపు మొక్కలు అయిపోయిన తర్వాత అవి మరణిస్తాయి. కాని మనకు అవసరమైన పైరు మొక్కలను ఇవి ఆశించవు. ఈ పద్ధతిలో కొన్ని పురుగులు శిలీంద్రాల ద్వారా ప్రత్యేకమైన కలుపు మొక్కలను మాత్రమే నిర్మూలిస్తాయి. కలుపు నిర్మూలన కూడా నెమ్మదిగా జరుగుతుంది. కారణమేమిటంటే ఆ పురుగును లేదా శిలీంద్రం కలుపు ఉన్నచోట వదిలినప్పుడు అది అభివృద్ధి చెంది కలుపును నిర్మూలించాలి. ఈ పద్ధతి అన్ని పరిస్థితుల్లోనూ ఆచరణ సాధ్యం కాదు. అయినప్పటికీ దీనివల్ల చాలా లాభాలున్నాయి. ముఖ్యంగా రసాయనాల వాడుకల వల్ల ఉండే వాతావరణ కాలుష్యం దీనివల్ల ఉండదు. పైగా ఖర్చు కూడా తక్కువ. కాకపోతే ముందుగా కావలసిన పురుగులను లేదా శిలీంద్రాలను ప్రయోగశాలలలో అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వాలి. శిలీంద్రాలు, పురుగులే కాక కొన్ని రకాల చేపలు, నత్తలు, జంతువులు కూడా కొన్ని రకాల కలుపు మొక్కల నిర్మూలనకు ఉపయోగపడతాయి.
1: అవేమిటంటే, పార్థీనియం కలుపు మొక్కను నిర్మూలించడం కోసం జైగోగ్రామా బైకలరేటా అనే పెంకు పురుగును ఉపయోగించి నిర్మూలించవచ్చు. ఈ కలుపు మొక్క ఉన్న ప్రదేశంలో ఆ పురుగును వదిలితే కొద్ది రోజుల్లోనే చాలా వరకు అది నాశనమవుతుంది. ఈ కలుపు మొక్క ఉధృతిని తగ్గించడానికి కాసియా సెరేషియా అనే కలుపు మొక్కను పెంచితే కసివింద మొక్క నుండి ఉద్భవించే కొలైన్స్ అనే పదార్థం పార్థీనియం మొక్క వేళ్ల ద్వారా లోపలికి ప్రవేశించి దాని పెరుగుదలను, బీజోత్పత్తి శక్తిని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఈ కలుపు మొక్క ఉన్నచోట బంతి విత్తనాలు వెదజల్లినట్లయితే బంతి మొక్కలు పార్థీనియం పెరుగుదలను అరికడతాయని ప్రాథమిక పరిశోధనలలో తేలింది.
0: నాగసింహుడి మీద వచ్చే పొలుసు పురుగును ప్రవేశపెట్టడం ద్వారా ఆంధ్ర, తమిళనాడు, మహారాష్టలలో సుమారు 40,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న నాగసింహుడి మొక్కలు నిర్మూలించారు.
1: పల్లేరు మొక్కను నిర్మూలించడానికి మైక్రో లారినస్ లారెని అనే పెంకు పురుగులు మొక్క కొమ్మలను, కాయలను తిని అవి నిర్మూలించడానికి ఉపయోగపడతాయి.
0: రైలు కంప దీనినే లాంటానా కలుపు మొక్క అంటారు. ఈ కలుపు నిర్మూలనకు క్రోసిడోసిమీ లాంటేనా, టిలోనిమియా, స్క్రూపులోసా అనే పురుగులను ఉపయోగించాలి.
1: తుంగ నిర్మూలన కోసం తుంగ కాయలు ఇంకా కాండం లోపలికి తొలుచుకుని పోయే ఎథిసిపెంటా నైపరి, బాక్ట్రా విరుటోనా అనే పురుగులు ఉపయోగపడతాయి.
0: పొగమల్లె నివారణ కోసం పైటోమైజా, ఒరబాంకి అనే ఈగజాతి పురుగులను వాడవచ్చు. పొగమల్లెను క్లిరోటైనా అనే శిలీంద్రంను ఉపయోగించి కూడా నిర్మూలించుకోవచ్చు.
1: మన రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాంతాలలో వ్యాపించి ఉన్న గుర్రపు డెక్క నిర్మూలన కోసం నియోకిటేనా ఐకోర్నయా, నియోకిటేనా బ్రూచి అనే ముక్క పురుగులు సమర్థవంతంగా గుర్రపు డెక్క నిర్మూలన కోసం ఉపయోగపడతాయని పరిశోధనల్లో తేలింది. అంతేకాకుండా గుర్రపు డెక్క నిర్మూలన కోసం రైజక్టోనియా సొలాని, సిర్కోస్పోరా రాడ్మెని, ప్యూజిరేయం ఈక్విజిటీ వంటి శిలీంద్రాలు కూడా ఉపయోగపడతాయని ప్రాథమిక పరిశోధనలు

0: తేలింది.
1: శాల్వీనియా అనే నీటి కలుపు మొక్క నిర్మూలనకు సైటోబీగా శాల్వీనియా అనే పురుగును ఉపయోగించుకోవచ్చు.
0: హైడ్రల్లా, చారా, ఎలోడియా మొదలైన నీటిలో మునిగి ఉండే నీటి కలుపు మొక్కలను వైట్ ఆమూర్ లేదా గ్రాస్ కార్ప్ అనే చేప ఆహారంగా ఉపయోగించుకుని నీటి కాలుష్యాన్ని తగ్గిస్తుంది. పైగా మానవులకు ఆహారంగా ఉపయోగపడి ఆర్థికంగా లాభాన్ని కూడా చేకూరుస్తుంది. అలాగే టిలోనిమియా, కామన్ కార్ప్, సిల్వర్ కార్ప్ అనే చేపలు కూడా నీటి కలుపు మొక్కలను తింటాయి.
1: సాధారణంగా వరి పొలాల్లో నీళ్లపై తేలియాడే ఫెరన్ జాతికి చెందిన అజోల్లా పిన్నెటా, ఊదా మరికొన్ని రకాల కలుపు మొక్కల ఉధృతిని తగ్గిస్తుంది.
0: జమ్ముగడ్డి ఉన్న చోట పొరగడ్డిని నాటితే కొద్ది రోజులలో జమ్ముగడ్డి పెరుగుదల తగ్గిపోతుంది. కలుపు నిర్మూలన కోసం రైతు సోదరులు తమకు అందుబాటులో ఉన్న కలుపు నిర్మూలన యాజమాన్య పద్ధతులను ఆచరించి సరైన దిగుబడులను పొందుతారని ఆశిద్దాం. మీరింతవరకు కలుపు నిర్మూలన యాజమాన్య పద్ధతులు రూపకం విన్నారు. నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు.
2: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
3: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
2: అదేలా?
3: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
4: ఇది ఎవరి నంబర్ బాబు?
3: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
5: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
3: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
4: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
3: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గాని ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
6: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
1: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
7: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమంలో ముందుగా డీజే దువ్వాడ జగన్నాథం చిత్రం కోసం ఎంఎల్ఆర్ కార్తికేయన్ చిత్ర పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం డీజే చిత్రం నుండి ఈ పాట

ఉండమ్మ బొట్టు పెడత చిత్రం కోసం పి సుశీల పాడిన పాటను కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ న్యూ ఇన్వర్స్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: కార్యక్రమంలో ఇప్పుడు వినండి గ్యాంగ్ లీడర్ చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంపు నుంచి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రహీమున్నీషా, షరీఫ్ ఖాన్, అలీం పాషా ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట

సప్తస్వరాలు చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు, ఇల్లందు కాలరీస్ కలాసీ బస్తీ నుండి మేకల మల్లేష్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్, కళ్యాణ చక్రవర్తి, అనుష, మారెపల్లి కుమారస్వామి, సరోజ, గట్టికల్లు గ్రామం నుండి ఫణికర శ్రీనివాస్, కవిత, కుట్టి, చోటో, పింకు, అరికాల నరసింహస్వామి, హిమబిందు, ఇంకా వీరి స్నేహితులు వీరందరి కోసం ఈ పాట.

అదృష్టవంతులు చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు, సైనిక్పురి కాలనీ నుండి మోకాళ్ళ శేఖర్, సుమతి, జబ్బ సర్వయ్య, రిమా, రీనా, నర్సింగుల రాంబాబు, సునీత, మోకాళ్ళ సర్వయ్య, కన్నపాసి, చిన్నపాసి, రాధాపాసి ఇంకా వీరి స్నేహితులు, వీరందరి కోసం అదృష్టవంతులు చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి జీవన పోరాటం. చిత్రం కోసం సుశీల బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటకు గీత రచన వేటూరి, సంగీతం అందించారు చక్రవర్తి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుండి మారబోయిన శ్రీనివాసరావు, పద్మ, పయ్యావుల రామమూర్తి, స్వరూప, జక్కుల నరేష్, హర్షిత, జోషిక, అకుల్, అర్జున్, భగవత్, లింగయ్య, సావిత్రి, వీరందరి కోసం జీవన పోరాటం చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు, ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఘరానా మొగుడు చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుండి ఓకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, కొరసారేఖ, దేవరాజ్, ఓకే రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య, ధరణి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినండి. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం వనమాల కనిపర్తి గ్రామం నుండి రిపిక కొమరయ్య, వెంకటలక్ష్మి, సదానందం, విజయ, సంజయ్, పల్లవి, ఎల్లస్వామి, అనిత, గీతాశ్రీ, యోగశాస్త్రీ, ధనుష్, తేజ, రామచందర్, చిన్న ఎల్లస్వామి, నాగరాజు, రవితేజ, శిరీష, నిరోష, రజిత, రంజిత్, రమ, జున్ను, కన్నయ్య, ఇంకా వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం మా అన్నయ్య చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో. ఇప్పుడు వినండి బతుకమ్మ చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం రాఘవాపురం గ్రామం నుండి గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, స్వరూప, నాగయ్య ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆడబ్రతుకు చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు. వరంగల్ కరీమాబాద్ బొమ్మల గుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఆడబ్రతుకు చిత్రం నుండి ఈ పాట.

పెజావాడ చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు, గోపాలపుర గ్రామం అశ్వాపురం మండలం నుండి నెమలకొండ రామకృష్ణాచారి, ఈశ్వరమ్మ సాంబాచారి, కళ్యాణి రవికిరణ్ రూప, ఉమామహేశ్వరాచారి, లక్ష్మీ నాగచారి, శేషరత్నం, నరసింహాచారి, అనసూర్య ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా వినండి. హన్మకొండ జిల్లా మల్లికుదొర్ల గ్రామం నుండి గోవింద సురేష్, కిరణ్మయ్, సారుణ్ రాజ్, వాత్సల్య ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్న చిత్రం పేరు జయం. చిత్రం నుండి ఈ పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మధురిమ శీర్షికన అలనాటి మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి కృష్ణ ప్రేమ చిత్రం నుండి ఈ పాట.

తెల్లవార నీకు జీరేయిని తీరిపో నీకు కీతియని హాయని తెల్లవార నీకు జీ

ఇంటిలో పగలు రేయి ఒకటైపోని, నీకురులే చీకటులై కప్పివేయని, ఆ చీకటిలో పగలు రేయి

మీరు విన్న ఆ పాట మన సంసారం చిత్రం నుండి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కులగోత్రాలు చిత్రం నుండి ఈ పాట.

మీరింతవరకు మనోరంజన్ క్షమించాలి మధురిమ శీర్షికన అలనాటి మధుర గీతాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసార వివరాలు వింటారు. ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో సూర్యస్తుతి సన్నతి గీతాలు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ ఏ స్నేహస్వరూప్. 6:35 రైతు సంవత్సరం కార్యక్రమంలో మొక్కజొన్నలో అనువైన రకాలు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తలు. 7:15 ఈ మాసపు పాట. పాట అంటే మనం వింటే రచన శ్రీ పివి రామ్గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూల శ్రీలత, శ్రీమతి జి శ్రీవిద్య. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:20 చిత్రగీతాలు. 7:30 రసమయీ సాహితీ కార్యక్రమం, తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం 40వ భాగం వింటారు. మరవలేని జ్ఞాపకం శ్రీమతి తిరుపతి కృష్ణవేణి గారి కథానిక. 7:45 చిత్రగీతాలు.

గంటలకు, సమాచార ప్రభాత్ 8:15 మార్నింగ్ న్యూస్, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 8:30 ఉద్యోగవాణి విద్య ఉద్యోగ సమాచారం, 8:35 మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ ప్రోగ్రామ్.

నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం, 10:03 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం చిత్రగీతాలు. ఇక రేపటి మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 చిత్రగీతాలు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో సఫాయి బస్తీ కొత్తగూడెం విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ హైదరాబాద్ కేంద్రం నుండి. 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహార్ సమాచార్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 3:00 నాటకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 4:00 చిత్రగీతాలు వింటారు.

ఆరు గంటలకు హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి 6:10 ప్రాంతీయ వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:35 కిన్నర లహరి తిరిగి 7:45 కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 జానపద సంగీతం. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 మధురిమ శీర్షికన అలనాటి మధుర గీతాలు వింటారు. 10:00 అఖిల భారత రవివాసరయ్య సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 11:05 దాటి 32 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 100.1 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. మరి జై హింద్.